మట్టిలో మాణిక్యం ఈ సినిమా నుంచి దాశరథి గారి రచనకి సత్యం స్వరకల్పనలో భానుమతి గారు పాడిన పాట మీరు విన్నారు. ఈనాటి పాట బాలిక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమంలో మనం మొదటి గంటలో మనం ఎంచుకున్న అంశం ఏంటంటే, ప్రేమించుకున్న వాళ్ళు వాళ్ళ దృష్టిలో ప్రేమించిన వ్యక్తులు ఎలా కనిపిస్తారు అంటే, వాళ్ళకి ఓ కవిత్వం చెప్తుంటారు, నేను ప్రేమించిన అమ్మాయి లేదంటే అబ్బాయి అతను అంత బాగుంటాడు, ఇంతలా చందమామలా ఉంటాడు, అలా ఉంటాడు, అంత వీరుడు, ఇంత గొప్పవాడు, లేదంటే అబ్బాయి అయితే అమ్మాయి గురించి అబ్బో ప్రబంధాలు రచించారు మన కవులు. సో అటువంటి పాటల గురించి మనం మాట్లాడుకుంటూ పాటలన్నీ మనం ఇవాళ విందాం మొదటి గంటలో. రెండో గంటలో ఒక గొప్ప నటుడు, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. వినబోయే పాట వేటూరి సుందరరామూర్తి గారు రచించిన పాట ఇది. దీనికి రమేష్ నాయుడు గారు స్వరకల్పన చేశారు. మధురాతి మధురమైన ట్యూన్ ఇది. తను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కవిత్వం, వాళ్ళు వాళ్ళ భాషాస్థాయి భావస్థాయి వాళ్ళ వాళ్ళ అనుభూతుల ప్రకారం అందరూ కవిత్వం చెప్తారు. కాదేది కవిత కన్నరం అన్నారు కదా శ్రీశ్రీ గారు. ఆ విధంగా రకరకాల కవిత్వాలు అండి బాగుంటాయి ఇవన్నీ. ఇందులో ఈ పాటలో బాలు గారు పాడిన పాట ఇది. ఈ పాటని బహుశా బాలు గారు ఈ ఊర్లో బాలు గారి 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఆయన కచేరీ ఈ ఊర్లో జరిగినప్పుడు అందులో కూడా ఈ పాట పాడినట్టుగా నాకు గుర్తు. ఎనీవేస్ మంచి పాట ఇది. ఆమె అడుగులు అష్టపదులు, నడకలు జీవనదులు, ఆమె పలుకులు రాచలకలు, ఆమె అలకలు ప్రేమ మొలకలు. ఇది కవిత్వం ఒకటి. ఆ అబ్బాయి దృష్టిలో ఆ అమ్మాయి అన్నమాట. ఈ పాట వినండి. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఈ సినిమా పేరు అడగడం కొంచెం విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే పాట వింటే మీకే అర్థమవుతుంది కాబట్టి.

రమేష్ నాయర్ గారి స్వరకల్పనలో వీటూ సుందరమూర్తిగా రచించగా బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ముద్దమందారం చిత్రం నుంచి. పాటలోని సాహిత్యం మనకి ఒక్కోసారి అర్థమవుతుంది, ఒకసారి అర్థం కాకపోవచ్చు కూడా. అర్థమైనా అర్థం కాకపోయినా ముందు ఆ పాట అనుభూతిని మాత్రం ఇవ్వాలి తప్పకుండా. ఎందుకంటే ఒక్కోసారి అర్థం కానీ ఉంటాయి మనకి, అంటే పదాలు కొంచెం గ్రాంధికంగా ఉండొచ్చు, అంచేత మనకి ఆ పదం అప్పటికప్పుడు అర్థం కాదు, శబ్ద రత్నాకరం తిరగేయాల్సిన అవసరం రావచ్చు. కానీ ఆ పాట వింటున్నప్పుడు ఆ శబ్ద సౌందర్యం అన్నమాట, ఇదేదో భలే ఉంది బాగుంటుందని మనకు అనిపిస్తుంది. అది మనకి శివరంజని తూర్పు పడమర సినిమాలోని శివరంజని నవరాగిణి అని ఒక పాట ఉంటుంది నారాయణ రెడ్డి గారిది. అందులో ఆయన అంటే అతను ఆమె గురించి వర్ణిస్తూ పాడతాడనమాట. రాశీకృతరవ రసమయ జీవన రాగచంద్రిక లలిత లావణ్య భైద సౌందర్య కలిత చండిక. ఈ కలిత చండిక అంటే ఏంటి, ఇవన్నీ మనకి మరో డిక్షనరీ తిరిగేస్తాం, బట్ వినడానికి బాలు గారు పాడుతుంటే మాత్రం ఆ పదాలు ఎంత బాగుంటాయి అనమాట. అది మనకు ఆ అనుభూతిని ఇస్తుంది. అంచేత ఏంటంటే మనకి ఆ మాటలు ఆ సాహిత్యం అది అర్థమైన అర్థం కాకపోయినా ముందు మనకి అనుభూతిని ఇవ్వాలి. ఇంకా అర్థమైంది అనుకోండి అది ఇంకా రసానుభూతి అంటారు, ఎందుకంటే అర్థమైపోయింది కాబట్టి మనకి మనం దాన్ని అనుభవించిన తీరు వేరేగా ఉంటుందండి. అటువంటి రసానుభూతినిచ్చే పాటలు ఇవన్నీ కూడా ముద్దమందరం. అబ్బా ఈ పాటలో వేటూరు గారు ఆయన ఏమీ పెద్ద పెద్ద పదాలు వాడలేదు, అర్థం కాని పదాలు వాడలేదు, కానీ దానికి స్వరం కూర్చిన రమేష్ గారు ఎంత మంచి స్వరం కూర్చారు, బాలు గారు ఎంత బాగా పాడారో చూడండి. ఇది అద్భుతమైన పాట. అతని దృష్టిలో ఆ అమ్మాయి ఎంత బాగా వర్తించారు. అయితే మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, మా గిరి గారు ఫోన్ చేసి ఆయన ఒక పాట వినాలనుకున్నారు. ఇప్పుడు ఇది అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం అండి, ఎటు చూసినా ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే కొన్నాళ్ళ పాటు మారుమోగాయి. ఇంత చేసి సినిమా తెలుగులో నేరుగా తీసిన సినిమా కాదు ఇది, తమిళ సినిమా, దాన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు అంతే, నాట్ ఈవెన్ రీమేక్. కానీ తెలుగులో డబ్బింగ్ చేసినా సరే ఆ పాటలో పాటలన్నీ కూడా అద్భుతం. రాజశ్రీ గారి రచనకి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం కూడా టి రాజేందర్ గారు, ఆయన సినిమాలో ఒక పాత్ర కూడా పోషించారు. సో రాజశ్రీ గారు రచించగా టి రాజేందర్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారు పాడిన పాట ఇది. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726619666. చాలా గొప్ప సంచలనం సృష్టించిన ఒక ప్రేమ కథా చిత్రం అన్నమాట ఇది. గిరిగారు మీ కోరికపై హియర్ యు గో.

0: నది వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను.
1: ప్రేమసాగరం సినిమా నుంచి గిరిగారి కోరికపై ఈ పాట రచించినది రాజశ్రీ గారు, దీనికి స్వరకల్పన చేసింది టి రాజేందర్, దర్శకత్వం కూడా ఆయనే. సినిమా పేరు సరైన సమాధానం చెప్పారు సుగత్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, మీరు అన్నట్టుగా ఎక్కువగా అప్పట్లో బాగా మారుమోగిపోయిన పాటది. అన్ని పెళ్లి పందేళ్లలో బాగా నాకైతే వేసవి సెలవులు అనుకుంటాను, పెళ్లి పందేళ్లు ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే. సినిమాలో మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి, మంచి పాటని గుర్తు చేశారు గిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సుగత్రి గారు ఒక చక్కటి పాట అడిగారు జీకే వెంకటేష్ గారు మీద. అంటే రమేష్ నాయుడు గారు లాగా తెలుగులో కొంతమంది ఉన్నారండి, రమేష్ నాయుడు గారు, రాజన్ నాగేంద్ర గారు, జీకే వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా కొన్ని రేర్ మెలడీస్ ఇవన్నీ కూడా. అటువంటి ఒక పాట, మామూలుగా నేను ప్రేమించిన అమ్మాయి ఎంత అందంగా ఉందంటే దాని గురించి రకరకాలుగా ఇప్పుడు మీరు రెండు పాటలు ఇప్పటికి మీరు విన్నారు కదా. ఆ అబ్బాయిలిద్దరూ వాళ్ళ ప్రియురాళ్ళ గురించి వాళ్ళు ఏదో వాళ్ళ మాటల్లో వాళ్ళు పొగిడారు. ఒక పీక్ ఉంటుంది, ఒక అల్టిమేట్, ఇంకా అంతకుమించి ఇంక చెప్పడానికి ఏం లేదని ఒకటి ఉంటుంది. అటువంటి మాటలు కొన్ని ఉంటాయి, ఈ పాట కూడా అంతే. తను ప్రేమించిన అమ్మాయి అందం ఎటువంటి ఎంత అందమైంది అంటే రవివర్మ కూడా గీయలేడు ఆ చిత్రాన్ని, అతని ఊహ కూడా అంత అంత అందమైంది అనమాట. సో ఇది ఆయన ఊహ. వేటూరు సుందరరామమూర్తి గారి రచనకి జీకే వెంకటేష్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ మెలడీ, ఇది కూడా బాగా మారుమోగిన పాటేనండి. సుగాత్రి గారు, మీ కోరికపై ఈ పాట.

0: వేటూరు గారి, వేటూరు గారి కవిత్వం అండి అది. అంటే ఈ పాట రావణుడే రాముడైతే ఈ సినిమా నుంచి వేటూరు గారి రచన, జీకే వెంకటేష్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు కలిసి పాడిన పాట అన్నమాట ఇది. మరి ఇప్పుడు బ్రేక్ వైపు వెళ్తున్నాం. అయితే హర్ష గారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు, ఈ బ్రేక్ తర్వాత ఆయన పాట మనం వినిపిద్దాం. ఏ గగనమో కురులచారి నీలమైపోయే, ఏ ఉదయమో నుదుట జేరి కుంకుమైపోయే, అది వేటూరు గారి కవిత్వం, అద్భుతం.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

0: కట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Chepan sir, what you'd like to order?
4: Baya, any specials me daggara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, me duda, A to B executed special thali, this bell lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus, and aamki paneer tikka, which I make a parata.
4: Hindi bro, gandhi yappino, and specials matram ayalina.
3: Inga unne, chappantara, me repadena authentic vegetarian, Jain or vegan food crave just narante,
5: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
6: Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet.
7: Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service.
8: Radio Surabhi Revisit.
9: Ma ammai ki SAT, ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
10: Avivo blind stitch pukunnam. Kani endalu paapo ay champestunnai.
11: Check out the retail glowhome.
12: At Shell Water Systems, we understand the vital role water plays in your life.
13: Thank you for being in our journey.
14: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0217.
15: Viramanantram Patlapalliki Karyakramamloki Punaswagatam. Ee nadi karyakramaniki vyakhyatiga vyavaristunna na peru Gudipudi Srinivasarao. Ivadi karyakramamlo manam modati gantalo manam oka priyudu ayana drishtilo atani ayana preminchi ammayi ఎలా ఉంటుంది, లేదంటే ఒక ప్రియురాలు ఒక అమ్మాయి అతను ఆమె దృష్టిలో ఆమె ప్రేమించిన ప్రియుడు అతను ఏ విధంగా ఉంటాడు, ఆ వర్ణనలు వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన పాటలు వింటున్నాం, రిక్వెస్ట్లు కూడా బాగానే వస్తున్నాయి. శ్రోతలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్స్. హర్ష గారు అడిగిన పాట ఇది. జంజాల గారు ప్రేమ కథ సినిమాలు, ఆయన తీసిన సినిమాలు ఎక్కువగా ప్రేమని ముఖ్యమైన కథాంశంగా తీశారండి. కానీ అదేంటంటే కొన్ని ప్రేమ కథ అనగానే మామూలుగా ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, వాళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్స్ అంటే బాగా ధనవంతురాలైన అమ్మాయికి పేదవాడైన అబ్బాయి, లేదంటే అటు నుంచి ధనవంతుడైన అబ్బాయిగా పేదరాలైన ఒక అమ్మాయి ఇలాయో, లేదంటే పట్నం అమ్మాయి అబ్బాయి, పల్లెటూరు అమ్మాయి, అమెరికా నుంచి వచ్చిన, విదేశాల నుంచి వచ్చిన అబ్బాయి లేదా అమ్మాయిలు ఇండియాలో ఒక పల్లెటూరు వాళ్ళని పెళ్లి ప్రేమించడం, ఇలా ఏవో రకరకాలు ఉంటాయండి. కానీ జంజాల గారు ఆయన సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ మాత్రం చాలా వెరైటీ సబ్జెక్ట్స్. మీరు ముఖ్యంగా తీసుకుని ఇప్పుడు మీరు వినబోయే పాట ఈ సినిమా, అలాగే నెలవంక అని చెప్పి ఒక సినిమా తీశారు ఆయన. సినిమా అంతగా అది విజయవంతం కాలేదు, కానీ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అది. అటువంటి వాటిని తీసుకుని ఆయన చాలా చక్కగా కుటుంబం అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు, ఎటువంటి అసభ్యతకి తావు లేకుండా మంచి, ముఖ్యంగా జంజాల గారి సినిమాలో పాటలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కువగా ఆయన సినిమాకి రమేష్ నాయుడు గారు, రాజన్ నాగేంద్ర గారు వాళ్ళిద్దరు సంకల్పనలో చేశారు. ఆ పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే వేటూరు సుందరరామమూర్తి గారు చాలా వరకు జంజాల గారి సినిమాలకి పాటలు రాశారు. ఆయన పాటలకి పెద్దపీట వేస్తూ సున్నితమైన ఆరోగ్యకరమైన హాస్యానికి చోటిస్తూ భావోద్వేగాలతో కూడుకున్న సబ్జెక్ట్స్ అవన్నీ కూడా సినిమాలు మొత్తం హాస్య, జంజాల సినిమాని కానీ హాస్య ప్రధానమైన సినిమాలు, కానీ కేవలం హాస్యం మాత్రమే ఉండదండి. అందులో కొన్ని ఉద్యోగమైన క్షణాలు ఉంటాయి, కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ సినిమాలో ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయొచ్చు. అలాగే ఈ సినిమాలో ఒక ఆ అబ్బాయికి తాతగారు నటించిన ఒక నటుడండి, చాలా గొప్ప నటుడు ఆయన. ముఖ్యంగా ఆయన డిక్షన్, ఆ డైలాగ్ డెలివరీ మాత్రం వెరైటీగా ఉంటుంది, అంటే ఒక సిఎస్ఆర్ గారి లాగా అనమాట. సో ఆయన ఎవరో మీరు గుర్తుపెట్టదు, ఎందుకంటే అటువంటి గొప్ప కళాకారుల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎవరో నేను చెప్తాను, బట్ మీకు తెలిస్తే మీరు కూడా కాల్ చేయండి. ఇప్పుడు మీరు వినబోయే ఈ పాటలో, ఈ సినిమాలో ఆ హీరోకి తాతగా నటించిన నటుడు, ఆయన పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966. అలాగే సినిమా పేరు తెలిసినా మీరు కాల్ చేయొచ్చు. శ్రీహర్షి గారు మీ కోరికపై వేటూరు సుందరరామమూర్తి గారు రచించగా రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో బాలుగారు జాలక గారు పాడిన ఈ మధురాతి మధురమైన పాట మీకోసం.

ఆనంద భైరవి చిత్రం నుంచి వీటు సుందరమూర్తి గారి రచనకి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు జనక్ గారు పాడిన పాట. సినిమా పేరు సరైన సమాధానం చెప్పారు సందీప్ గారు. అయితే ఆ నటుడి గురించి నేను అడిగిన ప్రశ్న ఆయన ఎవరు అని చెప్పి, ఆ సినిమాలో రాజేష్ హీరో రాజేష్, ఆ రాజేష్ కి తాతగా నటించిన నటుడు, అతని గురించి ఎవరికైనా ఆ పేరు తెలిస్తే కాల్ చేయమని చెప్పాను. ఇంకా టైం ఉంది, ఈలోపు వీలైతే అతను నటించిన ఒక సీన్ వినిపిస్తాను, చూద్దాం గుర్తుపడతారేమో. ఇలా మనం ఒక పాట విందాం. పాట వినే లోపు రేడియో సులభి జాతర త్వరలో వచ్చేస్తుందండి. ఇంకా జూన్ 7 అంటే 3 వారాల లోపే ఉంది. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఇండోర్ స్టేడియం, ఆ స్టేడియంలో రేడియో సులభి జాతర జరగబోతోంది. ఈసారి జాతరలో మనకి శ్రీనివాస కళ్యాణం, అలాగే కోలాటం, ఫ్యాషన్ షో ఇలా చాలా ఉన్నాయి. మనకి ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ అందరి ఎంటర్టైన్మెంట్ కోసం అంచేత తప్పకుండా ఈ కార్యక్రమానికి మీ అందరూ రావాలి. సో ఇందులో మనకి డెలిషియస్ ఫుడ్ బోర్డ్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ దెన్ ఫ్యాషన్ షో కూడా ఉంది. ఇవన్నీ కాకుండా ఒక సర్ప్రైజ్ ఫినాలే ఒకటి ఉంది, దాని గురించి మరి సర్ప్రైజ్ కదా. సో అది ఆ రోజునే తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్ స్టేడియంలో. రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, వీటన్నిటికీ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ radiosurvey.com/RSJ. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కళ్యాణం టికెట్స్ కానీ లేకపోతే ఓటింగ్ అంటే ఆర్జే అవార్డ్స్ కి మీరు మీకు మీకు నచ్చిన మీరు మెచ్చిన ఆర్జేస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఓటు వేయచ్చు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అది కూడా ఉంది. వీటన్నిటికీ మీరు ఆ వెబ్సైట్ లో మీరు విజిట్ చేయొచ్చు. సో ఫర్ స్పాన్సర్షిప్స్ వాటన్నిటికీ కూడా యూ కెన్ కాల్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. సో ఇది మన జాతర, ఇది మనందరి వేడుక. అంచేత మనందరం చాలా సంక్రాంతి పండుగ అంత సంబరంగా మనం జరుపుకోవాలి. సో తప్పకుండా జూన్ 7 మీ అందరం మనందరం కూడా కలుసుకుందాం. ఇంకా ఈనాటి కార్యక్రమంలోకి వెళ్తే తర్వాత నేను వినిపించాలనుకున్న పాట, ఇందులో ఈ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని గురించి అభిప్రాయం ఒకటి చెప్తోంది. ఇది కూడా కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా, మంచి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఇది. కాజల్ అగర్వాల్ ఆ అమ్మాయికి సినిమా ద్వారా మంచి ఇది కూడా వచ్చింది, అంటే బాగా పేరు వచ్చిన సినిమా ఇది. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయొచ్చు 972-636-1966.

ఎంత గొప్ప సాహిత్యవాడి పెద్దాడమూర్తి గారి రచనకి కెఎం రాధాకృష్ణన్ గారి స్వరకల్పనలో శ్రీకృష్ణ పాడిన పాట ఇది. చందమామ చిత్రం నుంచి అంటే గొప్ప అవకాశం ఇస్తే ఇప్పటికీ మంచి మంచి అంటే గొప్ప సాహిత్యం వస్తుందండి. మనకు అనిపిస్తుంటుంది ఒక సాధారణంగా సినిమాల్లో స్వర్ణయుగం అంటే ఏదో 60ల నుంచి 70ల వరకు అవన్నీ ఆ పాటలు అద్భుతంగా ఉంటాయి. నిజంగానే ముఖ్యంగా నా కార్యక్రమంలో ఎక్కువగా ఆ పాటలే వినిపిస్తుంటాను. అప్పటి ఆ పాటలన్నీ కూడా రచనాపరంగా ఏ రకంగా చూసుకున్నా సరే అద్భుతమైనవి. కానీ అక్కడతోనే తెలుగు పాట గొప్ప సాహిత్యం ఆగిపోయిందా అంటే ఎంత మాత్రం కాదు అంటూ మనకు ఒక కాల్ వస్తుందని ఒక్క నిమిషం కాల్ తీసుకుందాం. నమస్తే రేడియో సర్బి, మీరు ఆనేరున్నారండి, మీ పేరు? హలో, డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కాల్ చేయొచ్చు. ఎనీవేస్, సో మనం ఏమనుకుంటున్నాం అంటే గొప్ప పాటలు గొప్ప సాహిత్యం అప్పుడే అప్పట్లోనే ఉందా ఇప్పుడు లేదా అంటే తప్పకుండా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే కాలంతో పాటు వచ్చిన మార్పు అది. ఆ మార్పులో భాగంగా మనకి పాట స్వరూపం స్వభావం కూడా మారింది. బట్ అందులోంచి అక్కడక్కడ మనం ఏర్కోవచ్చు కొన్ని పాటలు. ఈ పాటలు సాహిత్యం దీని గురించి చెప్పాలంటే ఒక వేరేగా ఒక కార్యక్రమం పెట్టినా మాట్లాడదు. అంత అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు పెద్దాడమూర్తి గారు. ఎనీవేస్, కార్యక్రమంలోకి వెళ్తే మనం తరువాతి పాట సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన నటించిన సినిమా ఇది. ఆ సినిమాలో ఆత్రేయ గారి గీతం. ఇది ఒక మంచి, ఇది కూడా ఒక వెరైటీ సబ్జెక్ట్. అమ్మాయి పెళ్ళైంది, తర్వాత దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయింది. అప్పట్లో అంటే ఒక రకమైన అయి ఉంటుంది కదా, అదేదో అశుభం అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు మనం చూడకూడదు అని. అది అంటే సమాజంలో ఇటువంటివన్నీ ఉంటాయి, వాటితో పాటు మనం అంటే మనం మనుగడ సాగించాల్సింది. వాటి మీద మనకి పోరాటాలు జరుగుతుంటే ఆ తర్వాత రచనలు వస్తుంటే తర్వాత వాటిలోంచి మార్పు వస్తుంది. అయితే ఈ సినిమాలో అతని దృష్టిలో మాత్రం ఆ అమ్మాయి చాలా అందగతే. ఆ అమ్మాయిని అతను ఇష్టపడతాడు. చివరిలో అతనికి వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. ఆ అమ్మాయి ఏంటంటే, అయ్యో నాకు నా భర్త పోయాడు, నన్ను నేను నలుగురిలో రాకూడదు అన్నట్టుగా ఏదో ఆ అమ్మాయి కాస్త చాటుగా నలుగురిలో రావడానికి భయపడుతూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి ఏంటంటే అలా కాదని చెప్పి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తాడు ఆ సినిమాలో. ఇక ఆ అమ్మాయి గురించి అతని అభిప్రాయం, అతని గారి రచన చాలా మంచి పాట ఇది. కె మాధవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, కృష్ణ గారు నటించిన సినిమా. సినిమా ప్రతి కాల్ చేయండి 9726361966.

పుత్రేదేవ చిత్ర నుంచి ఆచార్య అత్రేయ గారి గీతానికి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఏటుబి రెస్టారెంట్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏటుబిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంగి గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏటుబి ఫ్రెస్కో అండ్ లిటిల్ ఎల్మ్. సో విజిట్ ఏటుబిటెక్సాస్.com ఆర్ కాల్ 214-872-2345. ఇక మనకి ఇంకొక పాటకి సమయం ఉందండి. చివరగా ఒక మంచి పాటతో ఈనాటి మొదటి గంటను మనం పూర్తి చేద్దాం. ఒక అబ్బాయి దృష్టిలో అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది అని వర్ణించడం మొదలెడితే ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద కవిత్వాలు విన్నామండి. చంద్రబోస్ గారు ఎంత బాగా రాశారో చూడండి. ఇప్పుడు వినబోయే ఈ పాట మనకంటూ ఒక ప్రపంచం ఉందండి. నా ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు నా కంటి కనిపించిన అందమైనవి లేదా నాకు అంతటి చక్కటి గొప్ప అనుభూతిని అందమైన అనుభూతిని ఇచ్చినవి వాటన్నిటితో నా ప్రయత్నం నేను పోల్చుకుంటాను. కవి ఎప్పుడైనా స్వేచ్ఛ కదా, ఎంత స్వేచ్ఛగా ఈ సినిమాలో ఆయన ఈ పాట రాశారంటే ఆ అబ్బాయి అనుకుంటాడు నేను ప్రేమించిన అమ్మాయి ఎంత బాగుంది అంటే కోనసీమ కొబ్బరాకులా ఉంది, తులసి మొక్కలా ఉంది, ముద్దబంతిలా ఉంది, పెరుగులోను నంచుకున్న ఆవకాయలాగా. అది కూడా పోలిగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే పెద్ద పెద్ద సవాసాలతో వర్ణించడం గొప్ప విషయం. అందులో భావాన్ని భాష పాండిత్యం డామినేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎలాగా రా ఉన్నదిన్నట్టుగా నాకు అనిపించినది నేను మాట్లాడే అత్యంత సరళమైన భాషలో అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అటువంటి పాటలే జనాల్లోకి దూసుకుపోతాయి. మనకి తెలుగున్నాట రెండు ఉదాహరణలు, ఒకటి వేమన పద్యాలు. వేమన గారు మామూలుగా అతి మామూలు పదాలతో లోతైన భావం, దానికి కూడా మంచి చక్కటి ఆయన ఎంచుకున్న చందం కూడా ఏంటంటే పూర్తిగా ఆటవెలుదిలో రాసిన పద్యాలు అవన్నీ కూడా ఎంత బాగుంటాయి. తెలుగునాట వేమన పద్యం తెలియని వాడు అంటుంటాడు. అలాగే ఆత్రేయ గారి పాట కూడా మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు. ఈ ఒక మాట పట్టుకుని మనం కొన్ని కొన్ని నెలల పాటు మనం ప్రవచనం చేసుకోవచ్చు. అంత లోతైన మాట ఎంత సింపుల్ గా అనేసారో చూడండి ఆయన. అలాగే ఈ పాట కూడా చంద్రబోస్ గారి అత్యద్భుతమైన రచనకి శ్రీ అంటే చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ కొమ్మినేని చాలా చిన్న వయసులో అతను మనకు దూరం అయ్యాడు, బాధాకరమైన విషయం. బట్ అతను స్వరకల్పన చేసిన ఈ పాట చంద్రబోస్ గారి రచించగా సింధూరం చిత్రం నుంచి తప్పకుండా వినాల్సిన పాట అండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: ఆయుర్వేదం లో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi Sunday family feast taka, Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
8: పాటల పల్లకి కార్యక్రమంలోకి శ్రోతలందరికీ కూడా పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమంలో మనం మొదటి గంటలో కొన్ని ప్రేమికులు తమ ప్రియురాళ్లను వర్ణించిన కొన్ని చక్కటి పాటలు విన్నాం. కొంతమంది కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చాయండి మనకి, థ్యాంక్ యూ సో మచ్. ఇక రెండో గంటలో మనం మాట్లాడుకోబోయే నటుడు, ఈయన గొప్ప నటుడు, నిర్మాతగా కూడా ఆయన కొన్ని సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారికి కొన్ని గోల్డెన్ హిట్స్ ఇచ్చారు ఆయన. ఆయన సినిమాల్లో బాలుగారు పాడిన పాటలన్నీ కూడా ఇప్పటికీ ఈ రోజుకి కూడా సూపర్ డూపర్ హిట్లు అయినవి. నటుడుగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు, అలాగే కమెడియన్ గా. తెలుగులోని మనకి ఉన్న కమెడియన్స్, అప్పటి కమెడియన్స్ లో ఇతను కూడా స్థానం ఉంది అందులో. ఎందుకంటే కమెడియన్ గత మంచి పాత్రలు చేశారు, సీరియస్ రోల్స్ అవి కూడా చేశారు ఈయన. ఇలా అన్ని కొన్నాళ్ళ పాటు, అంటే కొన్ని సినిమాల్లో ఆయన డైరెక్ట్ గా స్ట్రైట్ హీరోగా ఆయన చాలా సినిమాల్లో నటించారు. అంచేది ఏంటంటే అన్ని రకాల పాత్రలు, కేవలం హీరో అని కాకుండా హీరో, కమెడియన్, సహాయ నటుడు, ఇలా రకరకాల బహుముఖమైన పాత్రలతో మనల్ అందరినీ అలరించిన ఆ నటుడు మనందరికీ చలంగా సుపరిచితులైన కోరాడ సింహాచలం గారు. చలం గారు మంచి అభిరుచికల నిర్మాత అండి. ఆయన తీసిన సినిమాలు, అంటే నిర్మాత గారి సినిమాలు కూడా మావి హిట్ అవ్వడమే కాదు, ఆ సినిమాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆయన సినిమాల్లో సంగీతానికి బాగా పెద్దపీట వేశారేమో అనిపిస్తుంది. ఇంతకుముందు చాలా సార్లు నా కార్యక్రమంలో నేను చెప్పాను, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి మనకి, ఏదో వేటూరు సుందరరామమూర్తి గారు, ఇళ్ళరాజా గారు, కోదండరామిరెడ్డి గారు, ఇలా అన్నమాట. చలం గారి సినిమాలకు సంబంధించినంత వరకు చలం ఆయన పాటల రచయిత రాజశ్రీ, సంగీత దర్శకుడు సత్యం, ఇంక ఈ పాటలు పాడిందంతా బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలు అబ్బో అద్భుతాలండి ఇవి. నా అదృష్టం కొద్దీ నేను విశాఖపట్నంలో ఒకసారి లైవ్ ప్రోగ్రామ్ ఉన్నాక నేను చూసే అవకాశం కలిగింది. ఆ ప్రోగ్రామ్ దాదాపు సగం పాటలు చలం సినిమా గారి పాటలు, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ రాజశ్రీ గారి మీద, అంటే ఆయన రచించిన పాటలు అనమాట. అందులో సగానికి సగం చలం గారి సినిమాల్లో పాడిన పాటలు అవన్నీ కూడా అద్భుతం. నేను ప్రత్యక్షంగా బాలయ్య గారు పాడుతుంటే చూశాను దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం. సో అటువంటి ఆ గొప్ప పాటలను ఇవాళ మనం విందాం. మనందరికి సుపరిచితమైన పాటలు ఇవన్నీ. ఇవి ఎన్నిసార్లు విన్నా మరలా వినాలనిపిస్తుంటుంది. అటువంటి పాటలు చలన్ గారు నటించిన ఇందల కార్యక్రమం కూడా మనం ఇవాళ ప్రారంభిస్తూ వారు నిర్మించి నటించిన మట్టిలో మాణిక్యం ఆ సినిమా నుంచి భానుమతి గారి పాడిన పాట శరణం నీ దివ్య చరణం దాశరథి గారి రచన సచిన్ గారి స్వరకల్పనలో ఆ పాటతోనే మనం ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సో చలన్ గారు నటించిన సినిమాలు అనగానే మొట్టమొదటిగా మనం గుర్తొచ్చే పాట బాలు గారు అబ్బో ఎంతో అద్భుతంగా పాడిన ఆ పాటది రాజశ్రీ గారి రచనకి సత్యం స్వరకల్పనలో. ఈ అద్భుతమైన పాట వినండి, తప్పకుండా ఈ పాటను మనం గుర్తు చేసుకోవాలి. అంచేత ఈ సినిమాపై తెలిస్తే కాల్ చేయండి 9726361966. అలాగే ఇందాక నేను ఒక నటుడు గురించి అడిగిన ఆనంద భైరవ సినిమాలో ఆయన సంబంధించిన చిన్న క్లిప్పింగ్ వినిపిస్తాను. గొప్ప నటుడు ఆయన. అయితే ఈ పాట వినండి, సినిమాపై తెలిస్తే కాల్ చేయొచ్చు 9726361966.

సంబరాల రాంబాబు ఈ చిత్రం నుంచి మీరు విన్న పాట రాజశ్రీ గారి రచనకి, వి కుమార్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా పాడారు అనడానికి ప్రత్యక్షంగా నేను చూసిన సంఘటన, ఆ రోజు నేను లైవ్ కార్యక్రమం చూసినప్పుడు బాలు గారు మామ చందమామ అని పాట ఎత్తుకోగానే ఆ చుట్టూ ఉన్న ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించడం మానేసి అలా ఆయన చూస్తుండిపోయారు. అలాగా ఆయనే ఆ లైన్ పాటించిన తర్వాత ఒకసారి వెనక్కి చూసి ఇంకా ఏం ప్రారంభించలేదంటే అనలైజ్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒకసారి స్ట్రైక్ అయ్యి వెంటనే వాళ్ళు వాయించడం మొదలు పెట్టారు అనమాట. అలా అంటే నోరేళ్ళు బట్టి చూస్తుండిపోయారు అందరు నిశ్చయించలేకపోయారు. ఎందుకంటే అది ఆ పాట అంత హై పిచ్ లో ఆయన ఎత్తుకోగానే ఎంత బాగా పాడారు అన్నది లైవ్ లో చూశాను అనమాట నేను. ఇక చరణ్ గారి సినిమాల గురించి అంటే ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక అన్న ఒక గొప్ప మాట, అదేంటంటే ఎస్పి కోదండపాణి గారు నాకు సినిమా జీవితంలో జన్మనిస్తే నన్ను నిలబెట్టింది చరణ్ గారు అని చెప్పి అన్నారు ఆయన. ఎందుకంటే అంత గొప్ప పాటలు ఆయన ఇచ్చారు. ఆయన సినిమాల ద్వారా బాలు గారు పాడిన పాటలు అన్ని బాగా పాపులర్ అవడంతో ముఖ్యంగా బాలు గారి అప్కమింగ్ ఇయర్స్ ఆ టైంలో చరణ్ గారి పాడడంతో ఆ పాటలను హిట్ అవడంతో ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. అంటే రకరకాలుగా ఆయన చాలా పాటలు పాడి ఆయన నిలదొక్కున్నారు, బట్ అందులో ఇదో కూడా ఒక గొప్ప కారణం. అంటే ఆయన ఎక్నాలెడ్జ్ చేశారు ఈ విషయాన్ని, గొప్ప విషయం కదా. ఇక చరణ్ గారి సినిమాలలో ఇంకొక సినిమా ఊరికి ఉపకారి, ఈ సినిమాలో నారాయణ రెడ్డి గారు రాసిన ఒక మంచి పాట ఉందండి. ఈ పాట వింటే హైదరాబాద్ చూడని వారు అంటూ ఉండరు, బట్ ఏమో ఉండొచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఒకవేళ అలా ఉంటే ఈ పాట వింటే హైదరాబాద్ లో మనం చూడాల్సిన ప్రదేశాలు వాటి గురించి మనకి చక్కగా నారాయణ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. దాన్ని బాలు గారు అద్భుతంగా పాడారు. దీనికి స్వరకల్పన చేసింది సత్యం గారు, ఊరికి ఉపకారి చిత్రం నుంచి.

మట్టిలో మాణిక్యం ఈ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట నారాయణరెడ్డి గారి రచనకి సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. చలం గారు తన మొదటి భార్య రమణ కుమారి ఆవిడ పేరు మీద రమణ చిత్ర అని చెప్పి ఒక బ్యానర్ స్టార్ట్ చేసి అందులో ఆయన ఆ బ్యానర్ మీద ఆయన సినిమాలు నిర్మించారు. అందులో మట్టిలో మాణిక్యం కూడా ఒకటి. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా బహుమతి కూడా వచ్చిందండి. సో ఆ విధంగా ఆయన ఆయన సినిమాలకి అవార్డులు కూడా వచ్చాయన్నమాట. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఇన్స్టెంట్ సో బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. సో ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్ డెంటల్ విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వి హావ్ గాట్ యూ కవర్డ్. సో ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ తప్పకుండా మీరు సమర్థించవచ్చు. తర్వాత మనం వినబోయే పాట అంటే ఇందాక ఊరికి ఉపకారి పాట వేద్దాం అనుకుని ఆ మట్ల మాణిక్యం కల పేరుతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానమాట. బట్ ఇప్పుడు మన ఊరికి ఉపకారి అనే సినిమా నుంచి ఇది కూడా మంచి పాట. ఇది కూడా నారాయణ రెడ్డి గారు రచించినదే. దీనికి సత్యం గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఇది కూడా మంచి హిట్ సినిమా. ఈ పాటలన్నిటి వల్ల బాలసుబ్రహ్మణ్యం గారు తప్పకుండా ఖచ్చితంగా ఆయనకి మంచి పేరు వచ్చింది. అందుకే ఆయన ఆ విధంగా అన్నారు, నన్ను నిలబెట్టింది చలంగారు అని చెప్పి. ఈ పాట వినండి.

ఊరికి ఉపకారి సినిమా నుంచి మీరు విన్న పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనకి సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు బృందం పాడిన పాట. ఇవాళ మనం రెండో గంటలో ప్రముఖ నటుడు శ్రీ చలం గారు, కోరాడ సింహాచలం గారు, వారు నటించిన సినిమాల్లోంచి మనం పాటలు వింటున్నాం. గొప్ప పాటలు ఇవన్నీ, గొప్ప పాటలు తప్పకుండా. మైత్రీస్ రెస్టారెంట్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు మైత్రీ ఇండియన్ కుజిన్ కి తప్పకుండా వెళ్ళచ్చు. హిల్ టాప్ లొకేషన్ టు అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీరు చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, వీటన్నిటి వరకు ప్రతి బైట్లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. అంతేకాకుండా మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో మీకు ఆలస్యం చేయడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. తర్వాత మనం వినబోయే పాట ఇది తెలుగులో వానపాటల్లో తప్పకుండా వినాల్సిన వాళ్ళ పాట. ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది ఇది. సూపర్ డూపర్ హిట్ సాంగ్ అండి ఇది. రాజశ్రీ గారు, సత్యం గారు, చలం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అగైన్ ఈ కాంబినేషన్ లో వచ్చిన గొప్ప పాటలు ఇది కూడా ఒకటి. బాలుగారు, సుశీల్ గారు పాడిన పాట, చలం గారు, విజయలలిత, వాళ్ళిద్దరి మీద చిత్రీకరింపబడిన ఈ పాట బుల్లెమ్మ బుల్లోడో చిత్రం నుంచి. ఇంత గొప్ప పాటకి మనం మంచి లింక్ తో మనం విందాం. ఐ యామ్ ట్రైయింగ్ ద బెస్ట్ లింక్.

బుల్లెమ్మ బుల్లోడు ఈ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట రాజశ్రీ గారి రచనకి సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడిన పాట. చలంగారు నటించిన సినిమాలో ఇదొక హిట్ మూవీ. ఈ పాట అయితే ప్రత్యేకించి చెప్పకాలేదు, చాలా గొప్ప పాట, ఇప్పటికీ వినపడుతున్నే ఉంది. నేను ఇందాక ఒక మంచి నటుడు గురించి అన్నాను కదా, ఆయన అంటే ఆనంద భైరవి సినిమాలో పాట వేస్తూ ఆ సినిమాలో హీరోకి తాతగా నటించిన ఆ నటుడు అని చెప్పి. ఎందుకంటే కొంతమంది నటుల డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుందండి. అల్లు రామలింగయ్య గారు స్పష్టమైన చక్కటి తెలుగు ఆయనది, అంటే వింటుంటే చెప్పాలంటే తెలుగు అసలు ఎలా మాట్లాడాలో తెలుసుకోవచ్చు మనకి, అదొక లెసన్లా అనమాట. ఎందుకంటే కొన్ని మనకు ఉచ్చారణ దోషాలు ఉండవండి వాళ్ళకి, చాలా స్పష్టంగా ఒక పదాన్ని ఎలా పలకాలో నేర్చుకోవాలి అటువంటి వాళ్ళు. అలాగే ఎస్వి రంగారావు గారు అయితే కొన్ని టిపికల్ ఇవంటి డిక్షన్స్ ఉంటాయి మనకి, రాఘగోపాలరావు గారు అలా అనమాట. ఈ నటుడు కూడా పుచ్చా పూర్ణానందం గారు నటించిన ఒక ఒక సీన్ మీకు వినిపిస్తాను.

0: అల్లుడు ఎంత వరలైనా కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముదానందును. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు ఈ పిల్లయ్య మడబోయి
1: వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట అంటే చదవంటాడు.
0: అలాగును వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదులు అనుకుంటే వల్లుడు ఈ వయస్సులో ఓ పడుసు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి.
1: ఏ లాగులేదు చొక్కలేదు ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో ఆ కదేవిటో నాకు తెలియదు మావగారు.
0: మొహమాట పడకపోయి ఓ రసికాద్వేషణ చక్రవర్తి, ఇంతకీ ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత?
1: ఏమా
2: నాన్నొత్తం రాశాడు.
1: ఏమని
3: విన్నారు కదండి, సుత్తివేలి గారితో ఆయన మామగారి పాత్రలో నటించిన పొచ్చా పూర్ణానందం గారు ఆయన డైరెక్టర్కి రెండు రేళ్ళ సినిమా. ఆ సినిమాలో కూడా ఆయన హీరోయిన్ కి తాతగారిగా నటిస్తారు. అలాగే ఆనంద భైరవిలో కూడా ఆయన తాతగారు నటించారు. ఈ సినిమాలో మామగారు రోల్ కొన్ని సినిమాలు ఎక్కువ లేవు ఉండవు ఆయనవి, బట్ ఆ సినిమాల్లో ఆ పాత్ర మాత్రం రిజిస్టర్ అవుతుంది. అంత గొప్పగా నటించారు. ముఖ్యంగా ఏంటంటే ఆ డైలాగ్ డెలివరీ మాత్రం చాలా అరుదండి, చాలా తక్కువగా మనకి ఇటువంటి వాయిస్లు దొరుకుతాయి. గొప్ప నటుడు ఆయన పేరు పుచ్చా పూర్ణానందం. మనం బ్రేక్ వైపు వెళ్తాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుని కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
6: Oh, hello. Dinner plans, Andy. Group Lorem, Sapade Seller.
7: What a day. I'm completely exhausted. Dinner plans, Andy.
8: My name on the lady rose dinner ki. Dinner plans, Andy.
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా.

దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా గోరింటాకు, సోమబాబు గారు సుజాత గారు నటించిన సినిమా, సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా. ఆ సినిమాలో చలం గారిది చాలా గొప్ప పాత్ర, మంచి వెయిటింగ్ రోల్ అది. ఒక కొంత హాస్యంగా ఉంటుంది, బట్ సోమబాబు గారికి మామగా ఆయన నటించిన మామ అంటే మేనమామ లాగనమాట, చాలా బాగుంటుందప్ప ఆ సినిమా. ఆ సినిమా ఎందుకంటే కొంచెం సీరియస్ గా సాగే మూవీ అది. ఆ సినిమాలో కాస్త కోస్త హాస్యాన్ని పండించింది మాత్రం చలం గారు, రమాప్రభు గారు, వాళ్ళ రెండు పాత్రలు మాత్రమే. వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి పాట ఉంటుంది, వాళ్ళకి పిల్లలు కలగదనమాట, పిల్లల కోసం వాళ్ళు తపన పడుతుంటారు కానీ వాళ్ళకి పిల్లలు కలగరు అని చేత అటువంటి సందర్భంలో ఒక పాట చాలా బాగుంటుంది. ఈ పాట ఇది ఈ పాట వివరాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను, బట్టి ఈ లోపు ఈ మంచి పాట మాత్రం వినండి. బాలు గారు సుశీల గారు పాడిన పాట.

ఆత్రేయ గారి రచన అండి. ఇందులో కూడా ఆయన ఎంతగా అంటే అవకాశం వస్తే మాత్రం ఆ సందర్భాన్ని ఏకవి వదులుకోరా. ఇద్దరిలో లోపం ఎక్కడుందో తెలుసుకోమంటాను అడుగుతున్నాను. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టలే కదా, ఇందులో ఎవరికైనా ప్రాబ్లం ఉందా, ఎవరికి ప్రాబ్లం తెలుసుకుందాం అంటే అతని సమాధానం మన లోగొట్టు పెరుమాళ్ళకి ఎరికంట. గొప్ప సాహిత్యం, మంచి పాట. ఆత్రేయ గారి రచనకి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట ఇది. గోరింటాకు చిత్రం నుంచి తెలంగాణ రమాప్రభు గారు మంచి రోల్ ఈ సినిమాలో. తెలంగాణ నటించిన పాటలు చాలా ఉన్నాయి కానీ సమయం తక్కువ ఉంది, వీరేమి ఎక్కువ వినిపించడానికి ప్రయత్నిస్తాను. దేవుడు చేసిన బొమ్మల సినిమాలో ఒక మంచి పాట ఇది. ఆత్రేయ గారు రచించగా సత్యం గారి స్వరకల్పనలో. ఆ ప్రోగ్రామ్ రెండు మూడు సార్లు ఈ పాటను మనం విన్నాం. గొప్ప పాట, మూడు జంటల మీద తీసిన పాట, మెలోడియస్ సాంగ్. ఆత్రేయ గారి రచనకి సత్యం గారి స్వరకల్పనలో జానకి గారు బాలు గారు పాడిన పాట.

మనుషులు చేసిన బొమ్మల సినిమా నుంచి ఆరుద్ర గారి రచనకి, సత్యం గారి స్వరకల్పనలో బాలుగారు జానకి గారు పాడిన పాట చరణ్ గారు నటించిన మరో గొప్ప సినిమా ఇది. ఒక ప్రకటన చూద్దాం మనం. మెగా పవర్ లీడర్ బోర్డ్. సో రేడియో సురభి శ్రోతలందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. జాయిన్ ద ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM అండ్ ట్యూస్డే డ్యూరింగ్ సురభి డిటూర్ ఫ్రమ్ 5:30 PM టు 6:30 PM. సో మెగా పవర్ లీడర్ బోర్డ్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ఓన్లీ ఆన్ రేడియో సురభి. తరువాతి పాట ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఫేమస్ సాంగ్స్. హిందీ సంగీత దర్శకులు, ప్రముఖ సంగీత దర్శకులు సలీల్ చౌదరి గారు చాలా మంది హిందీలో అయితే అద్భుతమైన పాటలు ఇచ్చారండి, కానీ తెలుగులో ఇచ్చిన ఒకే ఒక పాట అంటే ఒకే ఒక సినిమా, ఆ సినిమాలో ఈ పాట కూడా చాలా గొప్ప పాట. బాలు గారు, సుశీల్ గారు పాడిన డ్యూయట్స్ లో ఇది కూడా పాపులర్ సాంగ్. చలం గారు అలాగే విజయలలిత గారు వాళ్ళిద్దరి మీద చిత్రీకరణపడిన ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం సలీల్ చౌదరి, చైర్మన్ చలమయ్య సినిమా నుంచి

చైర్మన్ చల్మయ్య ఈ సినిమా నుంచి మీరు విన్న పాట వారి రచనకి సలీల్ చౌదరి గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. చలంగారు అనగానే ఈ పాట విని తీరాలండి. దాశరథి గారి రచన, తోటరాముడు చిత్రం నుంచి సత్యం గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పాడిన ఓ బంగారు రంగుల చిలక.

నిస్సందేహంగా చరణ్ గారు ఒక గొప్ప నటుడు అండి. హీరో హీరోగాను కమేడియన్ గా కూడా ఆయన చాలా మంచి సినిమాల్లో ఆయన ఉన్నాయి. నటుడిగా మన ఎంత చక్కగా ఎంత బాగా అలరించారో, ఒక నిర్మాతగా కూడా మంచి సినిమాలు తీసి మనకి మంచి సినిమాలను కూడా అందించారు ఆయన. అంతేకాకుండా రాజశ్రీ గారు విన్నారు కదా, ఇప్పుడు ఇప్పటి వరకు పాటలు మీరు కామన్ గా మీరు చూస్తే సత్యం గారు సంగీత దర్శకులుగా సత్యం గారు, గీత రచయితగా రాజశ్రీ గారు, అలాగే గాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ కూడా గొప్ప అవకాశాలు కల్పించి వారి కెరీర్ కూడా గొప్పగా దోహదం చేశారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి చలం గారు, వారి కార్యక్రమం ఇవాళ ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఒక మంచి పాటతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం ఈ పాటల పల్లకీలో కలుసుకుందాం. దాశరథి గారు రచించిన ఈ పాటకి సత్యం గారి స్వరకల్పనలో బాలు గారు ఎంతో హృదయంగా పాడిన ఒక గొప్ప పాట తినే కార్యక్రమం ముగిస్తూ మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnalamayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
8: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ shop from fresh produce rotis to everyday puja essentials one name to go Hareli Hareli bringing the taste of home closer to you
9: anni pettukundandra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati
10: vikram jian ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento
11: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with snr insurance enroll on snrinsurance.com or call or whatsapp 4694649864 for international travel medical student insurance snr insurance from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Zoho, powering possibilities with Radio Surabhi.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ಕನ್ನಡ ರಾಜೇಶ್ ರೀ. ರೇಡಿಯೋ ಸರ್ಬಿ 4 ಸಂವತ್ಸರ ಇವಿನ ಪೂರ್ತಿ ಇಸ್ತಿನ ಸಂದರ್ಭಂಗಾ ನೀಕು మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. ఇలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభం జరుగుతుంది.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్
1: బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
3: Namaste Rajeshwari garu, here's wishing Radio Sarabhi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Perlam. It's one of the most beautifully written, composed and romantic to picturize by Bapu garu. Nana Mama, they work very hard on this song, so if you can play for me, thank you.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Deputy Superintendent of Police.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Day 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model pitindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulugistu, eppudu aanandaparustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: Therapy Revisit.
1: పళ్ళు చివ్వు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: చాలా పగటిబండి అప్లై చేశారండి ఇవన్నీ.
1: స్పైస్ వేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. పాయా, హలీ, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. Feel more Indian cafe.
0: Thank you for being in our journey.
3: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0218.
4: Hi, name is Arti Patnaik. America lo motta modati 24/7 radio, Radio Surabhi ani kotta frequency tosnaru, ade 107.9 FM HD3. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
5: You are listening to Radio Surabhi 107.9 FM

కంగారు ఆలోచిస్తున్న సురాజేశ్వరి. 7 ఎకరాలపై 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో థెరపీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో థెరపీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో థెరపీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో థెరపీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మక

0: జాతకాలు వాస్తు జ్యోతిష్యం ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్
1: ఓకే ఓకే
0: ప్యార్ సే పూరా అయినండి భయ్యా
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా
1: బోలోబా
0: బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది
1: కొంబా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Kanaga kanaga kamaniyam, anaga anaga ramaniyam, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
6: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at radiosurabhi.com.
7: Radio Surabhi Revisit.
8: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
9: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
10: Thank you for being in our journey.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థవందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
1: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

కందడి ఆదేశాన్ని రాజేశ్వరి. 7 సంవత్సరాలు దిగ్గంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ചാവക്കായ് റേഡിയോ സുരഭി. ഇത് ഒക്കെ എമോഷൻ. നീമി ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പിഗ ഓന്തി അന്നർക്ക് നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: சிறுபின் தலைக்கு கேரின் தலைக்கு கேரா ஃபைட்ரஸ் ரேடியோ சிறுபி.
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888.
9: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమేస్తాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వర్గశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పర్లాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫార్మ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
2: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. కేఆస్ టు clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Radio Surabhi Revisit. Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
6: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
7: Ikkada Vivid Flowers unnadanta ippudu telisindi.
8: Experts ne nammukunte mana jeevitham saathiga saagipothundi.
9: Law Offices of Janeta.
10: Thank you for being in our journey.
11: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
12: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
13: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ಮಂಗಳವಾರ ರಾಜ್ಯ ಏಳು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾಲ್ಕು ಸಂವತ್ಸರ ಬಿಗ್ಬಿನ ಪೂರ್ತಿ ಚೇಸ್ತುನ ಸಂದರ್ಭಂಗಾ నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభం జరుగుతుంది.

వాహకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: you will live for me. Vijay Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly న్యూస్ లెటర్స్ కోసమైన, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ ర మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm related property claims, replace residential and commercial roofs, held to their contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
7: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
9: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఎలక్షన్స్ రాజేశ్వరి. 7 ఏళ్ళపై 4 సంవత్సరాలు ఈవిధంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ లాంటి పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్
1: హైదరాబాద్. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Radio Surabhi Revisit.
4: Hey, morning morning manu ile breakfast chesam kada, adittike bajji lottal eskuntu tinno poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
5: Aha Shiva, Irani chai ante chaurasthane, the first ever desi drive through in America. Chaurasthane.
0: Thank you for being in our journey.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. UPI పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జంగ్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాలా. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Deputy Superintendent of Police, sir!

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేయులుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాము. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తం. థ్యాంక్ యూ.
1: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் June 7th ஃபிரிஸ்கோ ஃபிளையர்ஸ் லோ జరగబోయే మీ రేడియో సర్వి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Surabhi Revisit. Give it confessions. A chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
4: Ikkada Vijay Flowers lo undanta ippudu telisindi.
5: Experts ni nammukunte mana jeevitham safiga sagipothundi.
6: Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
8: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
9: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అలా బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: no cab chema.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: Red 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందాజీ3 అట్ 9194914514
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Renting is cool anukoni em laabam
5: anduke Value Financial Services undi kada,
6: specializing in core Java and DS Inc.
7: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
8: Thank you for being in our journey.

ചാവക്കായ് റേഡിയോ സുരഭി. ഇവ ഒക്കെ എമോഷൻ. നീ മീ ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പിഗാ ഉണ്ട്. അന്നർക്കി നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతులు చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

నన్ను కొట్టి చూసనంట సుందరి సుందరి సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహరి మనోహరి మనోహరి, గన్ను కొట్టి చూసనంట సుందరి.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళ

0: News Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Give you confessions. A chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
3: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
4: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
5: Law Offices of Janeta.
6: Thank you for being in our journey.
7: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
10: Gata 24 ghella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surbhi Jatra on June 7th.
1: ఇండియాకి
2: టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు

0: Genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारम अनेदि केवलं फुड कादु. It's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: చాలా పగడ్బందీ అప్లై చేశారండి ఇవన్నీ.
2: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
4: పాయా, హలీమ్, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. Indian Cafe.
5: Thank you for being in our

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chapter, what you'd like to order?
2: Baya, in the specials me dagara?
1: Actually, there are many. Hot idli, ee dosa, me dvada, A to B excluded special tari, bisbella, cheese dosa, onion dosa, honey chili, garlic, lotus, and anki pani tikka, which I make up a part of.
2: In the rogue, and you know, and specials matra marina.
1: Inka only, Chapmandara, me reprena authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anandavan, A to B. Your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: రేడియో సురభి రీవిజిట్.
8: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకుల.
9: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
10: I asked you to come to our place.
11: Our place, Indian cuisine.
12: Thank you for being in our journey.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
14: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: இன்றைக்கு கேரின் தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறபி.
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சாஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా కూడా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service
6: India catering. India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ఫర్ కాన్వర్సేషన్స్.
6: Yes, yes, yes. Good morning, Dallas. De Dana Dana Vinash. Todi OW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. So, కాసేపట్లో గిరి గారు మెల్లగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ మనతో పాటు జాయిన్ అవుతారు. బట్ బిఫోర్ దాట్, ఈ రోజు ముందుగా మనం ముందొచ్చేసాం. ఈరోజు అనుకోకుండా అద్భుతాలు జరుగుతుంటే దాన్ని మనం నోటీస్ చేయాలన్నమాట. సరే, ఈ రోజు ఇస్ దర్ ఎనీథింగ్ దట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ద డే విత్ అని అంటే మాత్రం, సో గ్రాటిట్యూడ్ అనేది ఎంత పెద్ద పదం, ఆర్ టెలింగ్ యూ సెల్ఫ్ పాజిటివ్ థాట్స్ అనేది ఎంత పెద్ద పదం అనేది ఈ రోజు నాకు చాలా క్లియర్ గా కొట్టొచ్చినట్టు, బాధొచ్చినట్టు, తిట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనిపించింది అనమాట. మ్యాటర్ ఏంటంటే, డెఫినెట్లీ మనకి ఎప్పుడు సిరీనల్ గా చెప్పినట్టు ఏదో ఒక రోజు ఏదో ఒక వెళ్తూ ఉంటానే ఉంటది, అండ్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ విల్ కీప్ ఆన్ కమింగ్. కానీ అది వచ్చినప్పుడు మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, అరే బాబు మనకే రావాలి రా అని అన్ని అనిపిస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ జస్ట్ రీప్లేస్ దట్ వన్ వర్డ్, వన్ స్మాల్ వర్డ్ విత్ ద థింగ్ కాల్డ్ వేర్ యూ ఫీల్ లైక్ పాజిటివ్ థాట్స్ తో రీప్లేస్ చేస్తే, ఎక్కడో చోట మేబీ అంత బ్యాడ్ కాదేమో, ఇంకొంచెం గ్రాటిట్యూడ్ చూస్తే మేబీ అంత బ్యాడ్ కాదేమో అని చిన్న ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పినప్పుడు బాగానే ఉంటది, కానీ నేను అనుభవించినట్టు తెలుస్తుంది రా అని అంటారు. కరెక్టే, బట్ దెర్ ఇస్ నో అదర్ వే అవుట్ బ్రో. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను చెప్పింది కాదనుకోండి, మనం మామూలుగా ఫాలో అనుకోండి, బాధపడుతూ అట్లా కూర్చున్నాం అనుకోండి, ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ దాని నుంచి బయటకు రావడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం జిమ్ చేద్దామని అనుకుంటాం, ఒక మూడు నెలలు వెళ్తాం, తర్వాత తెలియకుండా ఒక మూడు నెలలు గ్యాప్ వస్తుంది, ఆ మూడు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడతాం అలాగనమాట. సో అదేదో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఓ 2 kgs ఎత్తుతావు, తర్వాత 4 kgs ఎత్తావు, తర్వాత 6 kgs ఎత్తావు, అలా మెల్లమెల్లకి పెరుగుతున్నట్టు. సిమిలర్ గా పాజిటివ్ థింకింగ్ కూడా అలాగే అలవాటు చేసుకోవాలి, బికాస్ దెర్ ఇస్ నో అదర్ వే అవుట్, అది మ్యాటర్. ఓకే, సో ఏమాట కాబట్టి, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్, నో మ్యాటర్ వాట్ హీ వెంట్ త్రూ, దిస్ మ్యాన్ గేవ్ కామెడీ ఆల్ త్రూ ద ఇయర్స్ ఫర్ అస్. సో ఆయన ఇంకా నవ్విస్తూనే ఉన్నారు, ఇంకా హిస్ స్ప్రెడింగ్ ఎంటర్టైన్మెంట్ త్రూ హిస్ క్యారెక్టర్స్ ఫర్ అస్. సో ఆ పర్సన్ మూవీ నుంచి ఓ పాట అయితే నాకు వినాలనిపిస్తుంది. ఎస్, ఎవరి నుంచి అని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమా పాట దట్ ఐ వాంట్ టు ప్లే అట్ దిస్ మూమెంట్, ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ఆ ఒక్కటి అడుక్కు విందామని ఉందన్నమాట. అప్పుడు 1 year లో ఐ విల్ బి కింగ్ అని అనుకోండి, అవుతుందో లేదో తెలియదు కానీ ఆటోమేటిక్ అయిపోతామేమో తెలియదు. అది సో వన్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫైవ్ ఫ్రమ్ ద మూవీ ఆ ఒకటి అడుక్కు.

ఎస్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం ఫ్రమ్ ద మూవీ. ఆ ఒక్కటి అడుగు దనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. పక్కనేమో ఇండియాలో మీరు పెట్రోల్ తక్కువ వాడండి, మీరు ఫ్యూయల్ తక్కువ వాడండి, యూనో ఇన్ఫాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయండి అని చెప్పి ఏవైతే స్టేట్మెంట్లు మోదీ గారు పాస్ చేశారో, సో దాన్ని జనాలు వీలైనంత వరకు తూచ తప్పకుండా వాళ్ళ ఉన్న సహాయ సహకారాలతో ఏవో ట్రై చేస్తున్నారు. ఓకే, కొంతమంది తిట్టుకోవడం, కొంతమంది ఇట్లా జరుగుతున్నాయి. బట్ మీన్ వైల్ మోదీ గారు ఈరోజు మార్నింగ్ ఇన్ఫాక్ట్ మీ మార్నింగ్ మా ఈవినింగ్ ఆల్మోస్ట్ ప్రపంచాన్నే షేక్ చేశారు అన్నమాట. అది ఎందుకు అని అంటే, ఇట్లీ ఆవిడ మెలనీ గారు ఉన్నారు కదా, మెలనీ గారితో కలిపి ఒక చాక్లెట్ పెట్టి మెలడీ అని దెప్పుటప్పు రీల్ అనమాట. ఇద్దరు బ్లష్ అవుతున్నారు, అంతే ప్రపంచం షేక్ అయిపోయింది, ఆటోమేటిక్ గా అది వైరల్ అయిపోయింది. కాకపోతే వీళ్ళు యూనో ఈ టైం స్పెండ్ చేయడానికి సంబంధించి ఇస్ దేర్ సంథింగ్ రన్నింగ్ ఇన్ బిట్వీన్ దమ్ అని చెప్పి టిపికల్ బిగ్ బాస్ మైండ్ లాగా పనిచేస్తుంది. కానీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇండియాకి ఇటలీకి మధ్య ఉన్న సత్సంబంధాలు పెంచుకోవడం అనేది చాలా అవసరం అంట. ఎందుకంటే ఇటలీలో మెల్లమెల్లగా యూత్ క్రౌడ్ అనేది తగ్గిపోతుందంట. సో వాళ్ళకున్న ఆటోమొబైల్ టెక్నాలజీ, వాళ్ళకున్న వాట్ ఎవర్ అన్ని పెంచి పోషించి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలంటే దే నీడ్ అవర్ యంగ్ ఫోర్స్ అట ద సేమ్ టైం. మనకు కూడా ఆబ్వియస్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యూరోప్ లో ఇంకొక కంట్రీ మనకు కొంచెం సపోర్ట్ గా లైట్ గా నిలబడితే మనకు కూడా గ్లోబల్ ప్లేస్ కొంచెం బాగుంటుంది అని చెప్పి ఈ యొక్క వెనికి అది సంగతి ఏమాట కాబట్టే. ఇంకా కాలేజ్ లో ఎవరన్నా ఒక అబ్బాయి అమ్మాయి కలిసి నవ్వితే దాని గురించి ఒక ట్రెండ్ చేసేయడం అలవాటైన టిపికల్ బుర్రకి దీని వెనకాల ఇంత తాత్పర్యం ఉందిరా అని చెప్పి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్, అది సంగతి. ఇప్పుడైతే మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారి పాటలతో స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకొక పాట రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సౌందర్య గారు కలిపి నటించిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. అది దిస్ మ్యాన్ ట్రైడ్ డిఫరెంట్ ఫిలిమ్స్ ఈవెన్ బిఫోర్ డిఫరెంట్ ఫిలిమ్స్ ఫర్ జాన్రా. అది పైగా ప్రతి దాంట్లో ఊరు కామెడీ. అది కాసేపు అయిన తర్వాత గిరిగారు జాయిన్ అయిన తర్వాత మనం జూనియర్ ఎన్టీఆర్ గారి థీమ్ లో చాలా చాలా ఎక్సైటింగ్ డే ప్లాన్ చేసాం, అదంతా కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్ ఫర్ యూ.

ఎస్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం రాజేంద్రుడు గజేంద్రుడు నుంచి దే ధనార్దన వినాష్ తో. డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే థీమ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ అండ్ అప్డేట్స్ మంచిగా ప్లాన్ చేసాము అండ్ గిరిగారు జాయిన్ అయిన తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ బిఫోర్ దట్ దర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్ ఆన్ ఇండియాలో కొంచెం గట్టిగా నేషనల్ వైడ్ లో. అదేంటి అని అంటే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఒక పాయింట్ అవుట్ అయినా మాట్లాడుతూ లిటరలీ ఇండియాలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఖాళీగా ఉండి సోషల్ మీడియాలో జర్నలిస్ట్ గాను అలాను ఇలాను జాయిన్ అయిపోతున్నారు అని చెప్పేసి అని అనేటప్పటికీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా చాలా కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఇట్ బికేమ్ సచ్ అ బిగ్ ఫెనోమెనా దట్ ఈవెన్ లాస్ట్ 1-2 డేస్ లో దగ్గర దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ ఫాలోడ్ ఇట్. అండ్ ఇప్పుడు వాళ్ళు అక్కడతో ఆగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిటరలీ ఇండియాలో ఏవైతే పొల్యూటెడ్ ప్లేసెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ గానీ కొన్ని కొన్ని ప్లేసులకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఇలాంటి చోట మీరు బాగు చేయలేదు కాబట్టి మేము ఇట్లా చేయాల్సి వస్తుంది, ఇన్ఫాక్ట్ మాకు మాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని చెప్పి సర్కాస్టిక్ గా ట్రాల్ చేయడం అనేది మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకటి మాత్రం ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఐ రియలీ లైక్డ్ ఏంటి అని అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ద సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యు సే. అదైతే ఫర్ ష్యూర్ డెఫినెట్లీ ఏదైనా గానీ ఖచ్చితంగా అడుగుతారు, అడిగి ఒక రేంజ్ లో క్వశ్చన్ చేస్తారు, ఒక రేంజ్ లో క్వశ్చన్ చేసి విత్ ఇన్ 3-4 డేస్ లోనే పబ్లిక్ గా దానికి, బికాస్ ఇన్ ద ఎరా ఆఫ్ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ అండ్ స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్, సో విత్ ఇన్ 3-4 డేస్ లోనే ఒక డిస్కషన్ క్రియేట్ చేయగలరు అండ్ దాని సారీ అపాలజీలు కూడా తెప్పించగలరు అదనమాట. సో మనం చూస్తున్నాం ఇంతకు ముందు హెచ్సియు కేసులో కూడా అదయ్యింది అండ్ ఇప్పుడు రీసెంట్ గా కేబీఆర్ పార్క్ విషయంలో కూడా యూనో ఒక స్టే అయితే తీసుకొచ్చారు, బట్ మా వాళ్ళు అది వినకుండా ఇంకా తవ్వుతుంటారు అనుకోండి, అది వేరే విషయం. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ దిస్ మూమెంట్. సో ఈ న్యూస్ గురించి మీరు ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఫాలో అంటే ఇన్స్టాగ్రామ్ లో కొంచెం తవ్వండి, బాగుంటుంది. బట్ మీన్ వైల్ సూర్య గారి ఫ్యాన్స్ ఎవరిని ఉంటే గనక లాస్ట్ వారం నుంచి ఆయన సినిమా ఒకటి తెలుగులో తెగాడేస్తుంది వీరభద్రుడు, మరి బ్రేక్ ఇవ్వండి. సాయి అభయంకర్ తెలుసు కదా, డూడ్ సినిమాకి మ్యూజిక్ చేశాడు తను, టిప్పు గారు అబ్బాయి. సో తను కంపోజ్ చేస్తున్న మ్యూజిక్ ఈ సినిమా నుంచి ఈ పాట ఒకటి చాలా బాగా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది, మీరు కూడా వినే ఉంటారు మేబీ, ఐఎమ్ థింకింగ్ సో. బట్ లేదు అని అంటే వినేయండి, బాగుంటుంది, వింటూనే ఉండండి. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. పాట పేరు గాడ్ మోడ్ అండ్ కంపోజర్ సాయి అభయంకర్ ఫ్రమ్ ద మూవీ వీరభద్రుడు.

అది వీరభద్రుడు మూవీ నుంచి మంచి పాట విన్నాం. సూర్య గారు హీరోగా వచ్చి రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా. ఇన్ఫాక్ట్ చూసిన ఫ్రెండ్స్ అందరూ కొంతమంది, నేను ఇంకా చూడలేదు బట్ వాళ్ళ ఒపీనియన్ జస్ట్ చెప్తున్నా, అరే డెఫినెట్లీ సూర్య వచ్చిన ప్రతిసారి హై అయితే వచ్చింది. సూర్య పాత సినిమాలతో పోలిస్తే చాలా చాలా చాలా చాలా బెటర్ ఫిలిం ఇది అని చెప్పి మరీ మరీ మరీ చెప్పారనమాట. అది సో సూర్య గారు ఫ్యాన్స్ అయితే గనక డెఫినెట్లీ ఆయన కోసం వెళ్ళిపోతాను అనుకుంటే బ్రేక్ ఇచ్చేసండి. అండ్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు యాక్చువల్లీ బర్త్డే జరుపుకుంటున్న ఇంకొక సెలబ్రిటీ కూడా ఉన్నారు. సో ఆయనే మంచు మనోజ్ గారు. లిటరలీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆయన సినిమా వస్తుంది అని అంటే అరే ఆయన సినిమా అయితే వెళ్తాం బై, ఏదో ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా అని చెప్పి డిసైడ్ అయ్యి జనాలందరూ వెళ్లేవాళ్ళు కదా. సో మరి మంచు మనోజ్ గారు ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ గివింగ్ కమ్ బ్యాక్, ఇన్ఫాక్ట్ మిరాయిలో విలన్ అయిన తర్వాత ఈ రోజు కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఇన్ఫాక్ట్ నందమూరి బాలకృష్ణ గారి నెక్స్ట్ సినిమా గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఆయన కూడా ఒక రోల్ చేస్తున్నారు. అండ్ ఆయన నెక్స్ట్ సినిమా డేవిడ్ రెడ్డి అని ఒక సినిమా సంబంధించి చిన్న లుక్ వచ్చింది. అండ్ యా ఇలా ఇంకొక సినిమా రెడీ అవుతుంది, దాని పేరు వడ్డీ కాసులవాడ అని. సో ఇలా చాలా లైన్అప్ రెడీగా ఉంది అండ్ దానికి సంబంధించి మీరు ఎక్సైటెడ్ గా ఉండండి అని ఫ్యాన్స్ కి మాత్రం చాలా మంచి మెసేజ్ ఇచ్చారనమాట అది సంగతి. సో లిటరలీ మంచు మనోజ్ గారి సినిమాల్లో నాకు ఒక ఫేవరెట్ సినిమా ఉంది. సో అది అప్పట్లోనే అంటే టీజర్ కాన్సెప్ట్ ఇంకా టాలీవుడ్ అప్పుడు ఫేమస్ కాని సిచ్యువేషన్ లోనే హీఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ రిలీజ్ ఎ టీజర్ ఫర్ ద ఫిల్మ్ అది సంగతి. అలాంటి ఎన్నో ఎన్నో పనులు చేశారు. మరి అలా ఏంటి ఎన్నో ఎన్నో తలుచుకోవాలంటే ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఈ పాట ప్లే చేద్దాం. వింటనే ఉండండి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: ఆయన మీ ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు అదే 107.9 FM HD3 మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు గుడ్ లక్ రేడియో సురభి
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3
3: రేడియో సురభి రీవిజిట్
4: బిల్డింగ్ స్కూల్ అనుకుని ఏం లాభం
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా NDS ఇంక్
7: Fresh quality kurulu groceries with a simple online order myhomegrocers.com
8: Thank you for being in our journey.
9: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్
10: అవుతుంది
9: బ్రో యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com రాధిక నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి Please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
9: 5K అనుకుంటున్నా బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు
11: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర
9: టెన్షన్ పడకండి స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్ సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ

ఆల్ రైట్, మీరు విన్న పాట ఏ సినిమాలో తెలుసా అవినాష్ మీకు? ఆల్ రైట్ సో బిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాం. ఈరోజు వెడ్నెస్డే మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాం. అండ్ ఐ జస్ట్ జాయిన్డ్ అవినాష్, ఉన్నారా? Like he's got some technical issue and then manam em cheddamante karyakramanni munduku teesukopoye prayatnam cheddamu. Next oka paata vinipistha ee roju manam junior NTR gari puttin roju junior NTR gari birthday celebrate chestunnamu. నా ఫేవరెట్ యాక్టర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అనమాట. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్న స్కిల్ మామూలు స్కిల్ కాదు. డాన్సింగ్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీలో వారిని మించిన వారు ఇంకొకరు లేరు అనేది ఇప్పుడున్న జమానాలో ప్రస్తుతం ఉన్న యాక్టర్స్ లలో ఐ థింక్ హీస్ ది బెస్ట్ అనమాట. విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు నందమూరి తారక్ జూనియర్. ఆది సినిమా నుంచి ఈ పాట వినేద్దాం.

0: ఆది సినిమా నుంచి మనం విన్న ఆ పాట. అవినాష్ ఏమంటారు, ఆది సినిమా చూసారా?
1: ఆది ఆది సినిమా మామూలు ఫెనోమెనా కాదండి. మామూలు అంటే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. విజిలేస్తే లారీలు ఎగరడం ఏంటి అన్న ఆ థాట్ కే అక్కడ పిచ్చెక్కారు జనరల్. ఆ టైం
0: పళ్ళు పళ్ళు పళ్ళు పళ్ళు దొరుకుతున్నాడు ఏంటో
1: తొడగొట్టే చిన్న అంటే మనిషి.
0: అది సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది మనవాడి ప్రస్థానం. అండ్ దానికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక సినిమా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అది ఏ సినిమానో మన శ్రోతలు అడుగుదాం, ఓకేనా?
1: ఎస్, దానికి చాలా పెద్ద డైరెక్టర్ గారు డైరెక్షన్ వహించారు.
0: ఎస్, ఇట్స్ ఎ వెరీ బిగ్ యునో ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో మంచి బ్యానర్ మీద కూడా వచ్చింది. అండ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఏ సినిమా తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966. ఈలోపు నేను ఒక మంచి పాట లైన్అప్ చేశా. ఏ పాట చెప్పనా?
1: చెప్పండి.
0: మీరు ఎక్కడ పుట్టారు?
1: ఇప్పుడు అర్జెంట్ గా కాలేజీకి వెళ్దాం.
0: యా, వెళ్ళిపోయి ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా గాని మనందరం కాలేజీలో చదువుకోవాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే పాటు మన మంచు మనోజ్ గారి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఈరోజు. Let's listen to the song from the movie Student Number One. Manaku caller vastunnaru, varu adugudamu.
1: Nice.
0: Good morning andi, Radio Sarabhi, mee peru?
2: Good morning andi, Giri garu.
0: Hello andi. Srikanth garu. Bagunnanandi.
2: Yeah, yeah.
0: Happy midweek to you.
2: Thank you andi, meeku kuda.
0: Thank you, thank you.
2: Indaru meeru adigithe Balaramayanam garandi.
0: బాలరామాయణం ఇస్ ద రైట్ ఆన్సరా కాదా అవినాష్ గారు?
1: చూసారండి సినిమా అది?
2: చూసానండి.
0: చాలా బాగుంటుంది మూవీ.
2: దాంతో అదేంటి ఎన్టీఆర్ బాగుంటాడు, తర్వాత సీత అండ్ ఈవెన్ రంగనాథ్ రెడ్డి భలే ఉంటాడు.
0: అవును, అసలు అబ్బాయి ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ టైప్ లో నటిస్తాడు అనమాట అబ్బాయి. అదే హావభావాలు, అదే ఆహార్యం కూడా ఉంటుంది అతనికి. మంచి స్టౌట్ స్టౌట్ గా ఉండి అసలు ఎక్స్ ఏకుంటా అనమాట. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు, అండ్ ఎంజాయ్ యువర్ డ్రైవ్ అండ్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ గుడ్ వీక్.
2: థ్యాంక్
0: యూ. ఆల్ రైట్, సో మనం అడిగిన మొదటి ప్రశ్నకి, మొదటి ట్రివియాకి సరైన ఆన్సర్ వచ్చేసింది. బాలరామాయణం సినిమాకి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి కాదు కానీ ఓవరాల్ గా ఆ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది కదా.
1: అవునండి.
0: అబ్బాయి, చిన్న అబ్బాయి గురించి మన రావణాసురుడు అబ్బాయి మంచి పాత్ర పోషించారు దాంట్లో.
1: నేను ఇప్పుడే కాస్త వెతుకుతున్నా. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఇన్ 1997 అంట.
0: కరెక్ట్.
1: నేషనల్ ఫిల్మ్ అవార్డు,
0: నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సింగిత
1: యాక్ట్రెస్ గా స్వాతి గారికి వచ్చింది అంట ఆ సినిమాలో ఎవరైతే సీతగా చేశారో.
0: యా, ఆ స్వాతి గారు ఇప్పుడు ఇక్కడ యూకే లోను యుఎస్ లోనూ ఉన్నారు. మంచి బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉన్నారు అనమాట. తను అది ఒకటే సినిమా చేశారు తను, దాని తర్వాత మళ్ళీ సినిమాలలోకి రాలేదు. ఈ తలకైన పిల్ల నాకందుకని అనుకున్నారా ఏందో మరి.
1: నేను ఇన్ఫాక్ట్ రావణుడిగా ఎవరు చేశారా అని వెతుకుతున్నా, ఫోటోలు కనిపించట్లేదు ఇక్కడ.
0: అదే చూద్దాం. ఆల్ రైట్, సో ఇందాక నేను అడిగిన పాటకి ఇప్పుడు మనం ప్రీలియుడ్ ప్లే చేద్దాం. ఎవరన్నా ఆన్సర్ చేస్తారేమో చూద్దామా?
1: ఎస్.
0: ఆన్సర్ చేసిన మొట్టమొదటి వారికి క్వశ్చన్ ఏంటంటే వారు ఎక్కడ పుట్టారు అనేది క్వశ్చన్. లెట్స్ ప్లే దిస్ ప్రీలియుడ్ అండ్ ఇది ఏ పాటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి.

0: సరే, అది వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. అలాగా మనం ఎన్టీఆర్ గారి గురించి ఇంకా విశేషాలు చెప్పండి. మీరు కలిసారా ఎప్పుడన్నా?
1: కలవలేదండి, ఇప్పటిదాకా ఒకసారి కూడా కలవలేదు. కానీ ఇన్ఫాక్ట్ మీరు ఈ సినిమాకి
0: సంబంధించి మాట్లాడదాం.
1: అందరైపోయింది. ఎస్,
0: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి.
2: హలో అండి, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు?
2: కైలాష్.
0: కైలాష్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు?
2: గుడ్ గుడ్. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
0: గుడ్ సార్, చెప్పండి సార్. నాతో పాటు అవినాష్ గారు కూడా ఉన్నారు.
2: సో టూ థింగ్స్ రైట్. ద మూవీ వచ్చేసి స్టూడెంట్ నంబర్ వన్, ఎక్కడో పుట్టి హీరోమాని
0: వాళ్ళు.
2: సెకండ్ వచ్చేసి మీరు రావణాసురుడిగా వేసింది ఎవరు అని వెతుకున్నారు కదా, అది అమ్మాయి, ఒక అమ్మాయి వేసింది, అబ్బాయి కాదు.
0: ఓ ఓకే, అవునా? బాలరామాయణ,
2: బాలరామాయణ గుణశేఖర్
1: డైరెక్షన్.
0: ఓ నైస్ అండి. అది అవినాష్ మీకు తెలుసా ఇన్ఫర్మేషన్? అది
1: తెలుసండి, తెలుసు. ఆయన ఇందాక ముందు కొందరు కూడా చెప్పారు, మన పేరు తెలియదు, పేరు తెలియక ఆగం బేసిక్ గా. అది
0: ఓకే ఓకే. సో యా, పేరు అనేది మరి ఒకసారి గూగుల్ చేయాలి. గూగుల్ కాదని చాట్ జీపీటీ అని అడగాలి. గూగుల్ ఎప్పుడో రిటైర్ అయిపోయిందిలేండి.
1: ఆఫీస్కి వెళ్తున్నారా? హోమ్ వర్క్ ఫ్రమ్ హోమా?
2: ఆఫీస్ అండి, ఆన్ ది వే. జస్ట్ ఐఎమ్ డ్రాపింగ్ మై కిడ్ ఇన్ స్కూల్. వెరీ నైస్.
0: ఇన్ఫర్మేషన్ కనుక్కొని
2: మీరు ఎలా ఉన్నారు? మీ మాట విన్నప్పుడల్లా మాకు ఒక గుర్తుకు వస్తుంది, ఎందుకంటే రాజుగారు కిచెన్ లో హెరిటేజ్ మెంట్ ఉంది కదా. సో మీరు ఒక క్వశ్చన్ కు ఆన్సర్ చేస్తారు కదా, సో యాడ్ చూసుకొని నవ్వుకుంటూ ఉంటాం.
0: ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబులు ఎలా చేస్తున్నారు అసలు? వెరీ నైస్, వెరీ నైస్ సార్. నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన అడ్వర్టైజ్మెంట్ అది, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కైలాష్ గారు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: చూసారా అవినాష్, మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.
1: నేను ఒకసారి మళ్ళీ యాడ్ రీవిజిట్ చేయాలనుకుంటున్నానండి, అంత నవ్వేలా అక్కడ ఏముందని భయం వేస్తుంది నాకు.
0: యాడ్ రీవిజిట్ చేయండి, బట్ అది అది ఎట్లా అంటే అది రిలేట్ అవుతాం అనమాట బేసిక్ గా. యూనో అది యూనో మన నిజంగా రికార్డింగ్ ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళకి రాజేశ్వరి గారు, శ్రీవిద్య గారు నాకు తెలియదు, బట్ వారికి హ్యాడ్స్ ఆఫ్ యాక్చువల్లీ ఆ డిజైన్ చేయడంలో. అక్కడ ఉంటుంది
1: మన శ్రీవిద్య గారే,
0: అది అక్కడ ఉంటుంది అసలు టెక్నిక్.
1: ఇందాక కాల్ ఫోన్ చేశారు, మనం మాట్లాడుతుండ మిస్ అయింది.
0: ఇందాక మనకి కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా మిస్ అయింది. అండ్ మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేర్చండి. 9726361966. కైలాష్ గారు సరైన సమాధానం ఇచ్చారు కాబట్టి పాట ప్లే చేసే ముందు మనం కాలర్ తోటి ఒక మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
3: హలో అండి, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను.
0: హలో కళ్యాణ్ గారు, హ్యాపీ వెన్స్డే అండి.
3: ఇందాక మీరు ఒక సాంగ్ స్క్రీన్ ఇచ్చారు కదా.
0: ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్.
3: అది స్టూడెంట్ నెంబర్ వన్ సాంగ్ కదండి, ఎక్కడో పుట్టి.
0: రైట్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్. మంచి లిరిక్స్
3: కదా.
0: అండ్ నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు, వారితో ఏమన్నా మాట్లాడతారు?
1: కళ్యాణ్ గారు,
3: మొన్న మాట్లాడానండి
0: మీతో. యాక్చువల్
3: గా ఈరోజు కొత్తగా అంటే సేమ్ చెప్పినట్లుంటారు కదా. కాంప్లిమెంట్స్ మారావు కదా.
0: ఇందాక అవినాష్ నాకు సూర్య పాట ప్లే చేస్తా అంటుంటే మంచి న్యూయార్క్ నగరం లేకుంటే మంచి మెలోడీ సాంగ్ అనుకున్నా.
1: లేదండి, ఆ సినిమాకి సూర్య గారు కారణం ఎంత కనెక్ట్ అయ్యారంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వెళ్తున్నారు అనమాట ఈ మధ్యన. పొద్దున్నే గుర్తు చేస్తున్నాం, గుర్తు అయింది.
0: ఘటికుడు లేకుంటే వీరభద్రుడు మనోడు మంచి గిలిగా గిలిగిలిగా పాట లైన్ అప్ చేసేసరికి నాకు షేక్ అయిపోయాడు డ్రైవింగ్ లో. జోక్స్ అపార్ట్, బట్ యా, సో ఇట్స్ వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ అండి. వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డేస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మంచు మనోజ్ గారు. మనోజ్ ఇస్ అమేజింగ్, హి గేవ్ ఎ రేడియో ఇంటర్వ్యూ ఫర్ అస్ అండ్ వెరీ క్యాండిడ్ ఇంటర్వ్యూ. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్ అండ్ వీ విల్ టాక్ టు యూ టుమారో వన్స్ అగైన్. ఆల్ రైట్, సో ఏమాత్రం ఇంకా కాల్స్ మనం మాట్లాడాం కాబట్టి పాట ప్లే చేసేద్దాం అవినాష్.
1: ఎస్, ఎక్కడో పుట్టి పెరిగిపోతాం ఈ గ్యాప్ లో.
0: అబ్సల్యూట్లీ, పాట ప్లే చేశాక సమయం ఉంటే పాట గురించి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్స్ ప్లే ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ స్టూడెంట్ నంబర్ 1.

0: అబ్బో బాత్రూముల్లోన భవ కవితల ఎల్లిరెక్కండి అది చంద్రబోస్ గారిది. అవినాష్ ఉన్నారా?
1: ఎవ్రీబడి హాస్ దేర్ ఓన్ ఎక్స్ప్రెషన్ అన్నమాట, అలా అవన్నీ ఆపలేస్తూనే చేస్తారు కాబట్టి.
0: బాత్రూముల్లోన భావ కవితలు అంటే నాకు కవిత గుర్తొచ్చిందండి.
1: బాత్రూమ్ అది కాదు కదా,
0: గుర్తొచ్చింది. ఎక్కడ గుర్తొచ్చిందో నాకు తెలీదు, బట్
1: చెప్పండి చెప్పండి.
0: ఆశానామ మనుష్యానాం కాచిత్ ఆశ్చర్య శృంఖల, దీని అర్థం ఏందో ఎవరన్నా చెప్తారా?
1: రెడీగా ఉన్నారు ఖచ్చితంగా.
0: ఇది నిజంగా భావక అయితే ఆశానామ మనుష్యానాం కాచిత్ ఆశ్చర్య శృంఖల. ఎవరికన్నా తెలుసా దీని మీనింగ్? తెలిస్తే కాల్ చేయండి, బ్రేక్ తర్వాత కాల్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మైసెల్ఫ్ అండ్ అవినాష్ విల్ కంటిన్యూ ద ఫన్ విత్ జూనియర్ ఎన్టీఆర్స్ అండ్ మంచు మనోజ్ గారి పుట్టినరోజు. స్టే ట్యూన్డ్, విల్ బి బ్యాక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnala mayam, adoka vichitra valayam, vaatiki ekeka samadhanam akulalla.
5: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
11: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
12: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్.
13: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ DFW మార్నింగ్ వైబ్స్ లో అవినాష్ తో పాటు నా పేరు గిరి రామరాజు. అవినాష్ గారు చెప్పండి.
14: అంటే ఈ గ్యాప్ డ్రైవ్ చేస్తున్న గ్యాప్ లో ఏమైనా మోనోలాగింగ్ ప్రిపేర్ అయ్యారండి గిరి గారు?
13: మోనోలాగా అయ్యా, కొంతవరకు అయితే ప్రిపేర్ అయ్యాను, బట్ అది అంతవరకు మాత్రం మీరే ఎగ్జిక్యూట్ చేయాలి మోస్ట్లీ.
14: అంటే నాకు చెప్పడం రాదు కానీ ప్లే చేయడం వరకు వచ్చి చూద్దాం ఏం జరుగుతుంది.
13: ఓకే, నాకు రెండు మూడు ఉన్నాయి, అవి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇందాక మీరు భావకవిత అన్నప్పుడు మాత్రం ఒకటి చెప్పా, ఆశానామ మనుష్యానాం కాచిత్ ఆశ్చర్య శృంఖల. దీని అర్థం ఏందో ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి. ఈలోపు మనకి చందన గారు కాల్ చేసి ఎన్టీఆర్ గారికి అండ్ మనోజ్ గారికి బర్త్డే విషెస్ చెప్తూ వారి పాట కాకుండా వారికి ఇష్టమైన పాట అడిగారు. ఎలా ఉంటుంది చూడండి మన స్టూడియో, మనం మన వైబ్స్, DFW వైబ్స్. సో చిత్రం అనే సినిమా తెలుసా మీకు? మన తేజ గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా నుంచి ఒక పాట అడిగారు. ఆ సినిమా నుంచి ఊహల పల్లకీలు రేగించనా, నెక్స్ట్ లైన్ మీరు పాడండి.
14: గుర్తురాట్లేదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత లేనట్టు గుర్తుంది నాకు, ట్యూన్ గుర్తుంది అనమాట, అన్నట్టండి.
13: నెక్స్ట్ లైన్ ఏందో ఈ పాట ద్వారా మనం వినేద్దాం. చందన గారి కోసం ఊహల పల్లకిలో ఊరేగించిన అనే పాట చిత్రం సినిమా నుంచి. హియర్ ఇట్ ఇస్.

0: చిత్రం సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఈ సినిమా చూసారా మీరు?
1: చూసానండి. అంటే లిటరలీ ఎలా చెప్పాలి, ఐ వాజ్ సర్ప్రైజ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అని. అది అది నిజంగా ఎవరికైనా సరే హూ ఇస్ ఇన్ కాలేజ్ కనుక ఆ టైంలో ఈ సినిమా చూసింటే యాంగ్జైటీ వచ్చేది ఖచ్చితంగా
0: 100%. అండ్ ఉదయ్ కిరణ్ అండ్ యూనో వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ ట్రూప్ అదంతా కొంచెం ఫ్రెష్ బ్యాచ్ అన్నమాట. అప్పుడు కాలేజ్ లో టిపికల్ గా మనం చేసే పనులని చేస్తా ఉంటారు వాళ్ళు, టిపికల్ గా చేసే పనులని చేస్తుంటారు. అండ్ ఈ పాట పాడింది ఇద్దరు తెలుగు తేజాలు, అందులో ఒకళ్ళు ఉష గారు మనందరికి తెలిసిందే, రెండవది నిహాల్. నిహాల్ కూడా మన రేడియో సురభి స్టూడియోకి వచ్చి ఆత్మీయంగా వచ్చి మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు 2 ఇయర్స్ బ్యాక్.
1: నిహాల్ గారు ఎవరు అని కొంతమంది లిజనర్స్ కి తెలియకపోతే గలగల పాడుతున్న గోదావరిలో సాంగ్ ఫేమస్,
0: ఆ సాంగ్ పాడారు. అండ్ ఆ సాంగ్ పాడారు గాని వారు ప్రస్తుతానికి మాత్రం ఒక మంచి సంగీత విద్వాంసులుగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి. ఐ మీన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, బట్ జనరల్ గా ఇండియా నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుంటారు అన్నమాట.
1: హెస్
0: గాట్ లాట్ ఆఫ్ డిసిపుల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అంటే పిల్లలకి స్కూల్ గోయింగ్ కిడ్స్ కి సంగీతం నేర్పిస్తున్నారు అన్నమాట నిహాల్ గారు.
1: నైస్ నైస్
0: చందన గారు, ఐ హోప్ యు ఎంజాయ్డ్ దట్ సాంగ్. అండ్ మళ్ళీ మనం జూనియర్ ఎన్టీఆర్ థీమ్ లోకి వచ్చేద్దామండి.
1: దానికన్నా ముందు అసలు మిడ్ వీక్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందండి ఇక్కడ?
0: మిడ్ వీక్ లో ట్రాఫిక్ కొంచెం హెక్టిక్ గానే ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు కొంచెం టైట్ గానే ఉంది. మరి మీకేమన్నా సమాచారం కనిపిస్తుందా అక్కడి నుంచి?
1: అంటే నాకు 35 ఇయర్స్ దగ్గర అయితే మాత్రం హెచ్ఓవిలియన్ చాలా రావు గోపాలరావు గారు చెప్పినట్టు సూర్యుడు నిద్రగడ్లు కట్టినట్టు అలా
0: ఎర్రగా కనిపిస్తుందంటారా?
1: కనిపిస్తుంది. ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్ పర్లేదు.
0: ఓకే,
1: యా మీవి తప్పితే మిగతా మరీ అంత ఆపేసిన ట్రాఫిక్ అయితే లేదు.
0: కరెక్ట్, ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు డాలస్ ఫోర్ట్ వర్త్ లో గానీ ఎనీ మెట్రో సిటీ తీసుకుంటే మీకు కొన్ని రోడ్స్ ఉంటాయి అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కమ్యూట్ రోడ్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ US 75 నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే ఒకటి ఉంటది. 75 నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే లో ఒక్కసారి యాక్సిడెంట్ అయితే మాత్రం అక్కడి నుంచి తప్పించుకోవడం ఒక బ్రహ్మ పదార్థం అనమాట, అలా ఉంటుంది. అట్లాంటి రోడ్స్ మనకు కూడా హైదరాబాద్ లో ఉండుంటాయి గ్యారంటీగా. బట్
1: మీరు నమ్మరు, అంటే మార్నింగ్ 11 ఆ టైంకి నిజంగా హైదరాబాద్ రోడ్ లో మనం ట్రావెల్ చేస్తాం అనుకోండి,
0: రైట్?
1: ఇప్పుడు మే టైమ్ లో ఎవరో ఒక్కడు ఉంటాడు వాటర్ ట్యాంకర్ రోడ్ వాడు కరెక్ట్ గా రోడ్ అడ్డంగా రిప్పుతాడు, అంతే అయిపోయింది.
0: సేమ్ థింగ్ హ్యాపెన్స్. 3-4 లేన్స్ ఉంటాయి ఇక్కడ కూడా, సేమ్ థింగ్ హ్యాపెన్స్ అనమాట. వన్ స్మాల్ మిస్టేక్ ఇన్ ద డ్రైవింగ్ విల్ హాల్ట్ ద ఎంటైర్ ట్రాఫిక్ అనమాట. సో ఫార్చునేట్లీ యూనో ఇక్కడ డ్రైవర్స్ ఏంటంటే కొంచెం చాలా అలర్ట్ గా ఉండి డ్రైవ్ చేస్తుంటారు. వారానికి కనీసం ఒకసారి రెండు సార్లు అయితే అవుతుంటది, రెగ్యులర్ గా అయితే కాదు. కానీ 75 నార్త్ సెంట్రల్ లో మీకు మాకు మాత్రం అసలు నైట్ మేర్ గా అనిపిస్తుంటది అనమాట, నైట్ మేర్. సో ఇవి కొన్ని రోడ్స్ ఉంటాయి, 635, 635, 635 ఇట్లా. మిగతా రోడ్స్ అన్ని కూడా కొంచెం యూనో స్మూత్ నార్మల్ ట్రాఫిక్ ఉంటుంది.
1: నైస్.
0: ఈ రోజు కూడా ప్యాటర్న్ అలాగే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఇన్ ద ఆర్డర్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్స్ మూవీస్, స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత వచ్చిన సినిమా ఏంటండి సుబ్బు.
1: ఇందులో నాకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉందండి,
0: తప్పకుండా
1: లైన్ చేస్తారు నాకు తెలీదు.
0: చెప్పండి ఏ పాట పెడదాం మీ ఇష్టం.
1: మీరు యాక్చువల్లీ అదే లైన్ చేస్తారు.
0: ఓకే,
1: లైన్ చేసేదే నాకు.
0: ఆల్ రైట్, సో అది పాట ప్లే చేద్దాం. బట్ సినిమా ఎందుకు మరి హిట్ కాలేదు ఎందుకో కదా?
1: నాకు ఇందులో ఒక సీన్ చాలా గుర్తుండిపోయింది అనమాట, చిన్నప్పుడు టీవీలో వేసినప్పుడు. సో జస్ట్ సీన్ చెప్తా. ఒక అతను ఉంటాడు, ఐ థింక్ వెళ్ళిన ఎవరు గుర్తులేదు కానీ హీరో నేర్పిస్తాడు, తప్పు ఏడిపించడం అంటే మనోడు రిటర్న్ లేదా మాట్లాడుతుంటాడు. సో జూనియర్ ఇంటర్ ఓపిక్ బట్టి తప్పురా నారికరా అనుకుంటున్నాడు, తో పాటు వెళ్ళిపోయి గోడ గుర్తుని పడిపోతాడు.
0: అది రాజీవ్ కనకాల అనుకుంటా కదా.
1: అంటే నాకు ఐ థింక్ ఫస్ట్ 4 or 5 ఫిల్మ్స్ జూనియర్ ఇంటర్ గారిని ఒక యాంగర్ యంగ్ మ్యాన్ లో చూపించడానికి ట్రై చేశారు. అండ్ దానికే ఫ్యాన్స్ చాలా మంది ఎక్కువ.
0: కరెక్ట్. ఆల్ రైట్, సో సుబ్బు సినిమా నుంచి ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఏకీభవించి నచ్చిన పాట ఈ సినిమా. ఈ సినిమాలో ఇంకా 2-3 పాటలు బానే ఉంటాయి. హెల్వో వి పాస్ అయ్యాను నీ రజా, ఆ పాట కూడా బానే ఉంటది. అండ్ మస్తు మస్తు సంగతి ఉంది నీలో పోరి. ఆల్ రైట్, సో సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. లెట్స్ లిసన్ టు నా కోసమే ఈ పాట నీ కోసమే.
1: Yes.

0: మణి శర్మ గారు అనుకుంటా మ్యూజిక్ డైరెక్షన్ కదా. ఆల్ రైట్, అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, సుబ్బు నుంచి మంచి పాట వినేశాం.
0: కరెక్ట్. సో మణి శర్మ గారు అనుకుంటా ఈ సినిమాకి డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్.
1: ఎస్, మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్షన్. అండ్ అంటే చిన్నప్పుడు ఆ హీరోయిన్ మీద క్రష్ ఉండేదండి నాకు, చాలా క్యూట్ అనిపించింది నాకు. నేను దానికోసం సినిమా చూస్తాను అనమాట.
0: అమ్మాయి దాని తర్వాత రెండు మూడు సినిమాలలో వచ్చింది, బట్ తర్వాత పెద్దగా హిట్ కాలేదన్నమాట. పేరేదో ఉంది, మర్చిపోయాను నేను హీరోయిన్ పేరు.
1: నాకు పేరు గుర్తులేదు. ఇంకొక సినిమా చేశారు అభి అని అనుకుంటా సినిమా ఏదో అంతే.
0: యా, అది చేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ రాలేదు. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక చిత్రం నుంచి ఒక మోనోలాగ్ ఆర్ డైలాగ్ ప్లే చేద్దాం, ఏమంటారు?
1: ఎస్, ఆయన డైలాగ్ డిక్షన్ అన్నా ఆయన యాక్టింగ్ అన్నా అసలు వేరే లెవెల్ లో ఉంటది కాబట్టి మరి ఫ్యాన్స్ కో ట్రీట్ ఇద్దాం.
0: ఎస్, లెట్స్ ప్లే దిస్ వన్. అండ్ ఈ సినిమా ఏ సినిమానో తెలిస్తే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్.

0: మాటలు నేర్చిన చిలక ఉసుకో అంటే డిస్కో అందట. అలా ఉంది.
1: ఎందుకు నోటీస్ పంపించావు?
0: ఎందుకు పంపానో కోరియర్ నాకు రాసిచ్చిన మీ నాయన చెప్పలేదా?
1: రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవడివి? అది నా తాత సొత్తు. తాత సొత్తు మనవడికి మాత్రమే దక్కుతుందని చెప్పలేదా మీ లాయరు?
2: అంటే సెక్షన్ 136 ప్రకారం.
1: లాయరు, నల్ల కోట వేసుకున్న వాడికి నాలుక చాలా అవసరం. దాన్ని ఉంచుకో, తెంచుకోకు.
3: సాంబాను ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది,
1: ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య, నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ బాళ్ళని కప్పెట్టా. నోటీసులు గెటీసులు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతు,
4: లేకపోతే బూడిదైపోతావు.
3: రాయ్ సాంబా, నీ తర తీసి నా ఇంటి గుమ్మానికి కట్టకపోతే నా పేరు
1: నా ముందు తొడగొడితే తొడా మెడా రెండు నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను,
4: చంపేస్తా.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
5: తనియా అండి.
2: తనియా గారు,
1: తనియా గారు నిన్న కూడా చేశారు కదండి?
5: చేశామండి.
2: యా చెప్పండి మేడం, ఎలా ఉన్నారు?
1: థ్యాంక్ యూ అండి. యా
5: సాంబా, యా సాంబా మూవీ అనుకుంటున్నాడండి.
2: ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
5: మూవీ పేరే సాంబా అనుకుంటున్నాను.
2: యా దట్స్ ద రైట్ ఆన్సర్. డైలాగ్ లోనే తను ఎన్టీఆర్ గారి డైలాగ్ లోనే ఉంటుంది అన్నమాట. అండ్
5: కానీ మ్యూజిక్ మీరు పెట్టినప్పుడు కూడా సాంబా సాంబా వస్తుంది.
2: అదే అదే సినిమా స్టార్టింగ్.
1: ఈ సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసా అండి?
5: లేదండి, నేను అంత జ్ఞానం లేదండి సినిమాలు మీద.
2: పర్వాలేదు పర్వాలేదు. తాన్యా అంటే మీరు నార్త్ ఇండియన్ అనుకున్నామండి మేము ఇద్దరం. అవునా? ఓకే ఓకే. ఎనీవే సో చెప్పండి, మీకు ఇష్టమైన పాట చెప్పండి, ఏదన్నా ఎన్టీఆర్ గారిది కానీ ఏదైనా సరే, ఎనీథింగ్.
5: నాకు దళపతి మూవీ కావాలండి. దళపతి మూవీలో చిలకమ్మ చిలకయ్య సాంగ్ కావాలి.
2: 100% వి విల్ లైన్ ద టాప్ ఫైవ్ అండి. అండ్ కమింగ్ అప్ దళపతి సినిమా నుంచి మీకు ఇష్టమైన పాట. థ్యాంక్ యూ. ఆల్ రైట్, మన థీమ్ అలా ఉంటే మన శ్రోతలు మాత్రం డెఫినెట్లీ డ్రైవ్ టైమ్ ఇస్ దేర్ టైమ్, కాబట్టి మరి వాళ్ళ పాటలు మనం లైన్అప్ చేయలేదు. అవినాష్ గారు ఏమంటారు?
1: అంటే కొంచెం అటు జూనియర్ ఎడ్డి గారి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి, మన ఫ్యాన్స్ ని కూడా సాటిస్ఫై చేయాలి.
2: 100% అది ఏంటంటే ఇప్పుడు డ్రైవ్ టైమ్ ఎలా ఉంటుందంటే యూజువల్లీ అలా వెళ్తుంటే అసలు ఏ పాట వినాలి అనేది మనకు సడన్ గా వచ్చే థాట్ అనమాట, అది ఇంప్రాంప్టు. That's what the radio is all about. So, Tanya garu korne ee paata ventane manam play chesesi ee paata tarvata mostly manam commercial break loki velipodam. And let's play this song. Tanya garu, thank you so much for calling. And here it is, your request song.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th
1: హలో డిన్నర్ ప్లాన్ చేయండి గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు
2: వాట్ అ డేరా కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి డిన్నర్ ప్లాన్స్ ఏంటి
0: Every time, okay, question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి ఒకరికి నాన్ వెజ్ కావాలి ఒకరికి స్పైసీ కావాలి ఒకరికి చైనీస్ కావాలి ఎలా వన్ సొల్యూషన్ ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్ స్వదేశీ రెస్టారెంట్ టేస్ట్ లో ఓజీ క్వాలిటీలో ఓజీ క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్ మన స్వదేశీ రుచి మన స్వదేశీ స్టైల్ ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి స్వదేశీ రెస్టారెంట్ అర్వింగ్ క్యాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మార్క్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్ స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్ తత్ర ఖలు ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming palimbari farms visit vvfagtech.com or call 848-244-02
5: వెల్కమ్ బ్యాక్ కార్యక్రమంలోకి పునఃస్వాగతం శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం నా పేరు గిరి రామరాజు నాతో పాటు ఉన్నారు
6: ఎస్ దే ధనాధన అవినాష్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మంచు మనోజ్ గారు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు

0: ఈ సినిమాలో వాళ్ళ అక్కను ఏడిపించినప్పుడు ఒక సీన్ ఉంటుంది అసలు ఎమోషన్.
1: సో అదే కోవలకు చెందిన ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ప్లే చేద్దాం. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పొచ్చు. 9726361966 ప్లే చేద్దాం మరి.
0: Yes,
1: let's play this one. And yeah, very insightful you know dialogue untundi deentlo vindamu. Vinna tarvata idi ee cinema telisthe call cheyandi.
2: వేయనక పగలనక ఎందనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూటకుయ్యగానే నాకు లెత్తి పొలం ఏరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మె మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక మానా నా పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్త కెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేర.
1: కొంతవరకు అయితే ప్లే అయింది ఆ డైలాగ్, సో అది మరొక్కసారి వినిపిద్దాం. ఎంతవరకు వినిపించాలో అంతవరకు వినిపించేద్దాం. ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి. 9726361966. లెట్స్ లిజన్ వన్ మోర్ టైమ్. ఇది ఏ సినిమాలోది?
2: రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూతకుయ్యగానే నాకు లెత్తి పొలం ఏరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మే మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక మానా నా పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బట్ట కట్టి బండి కట్టి
1: అది డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ గారి తర్వాతనే. ఏమంటారు?
0: ఎస్, అసలు ఇందులో ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. మీకు ఇప్పుడే వాట్సాప్ లో ఒక మంచి పాట పంపే చూడండి. ఆ పాట నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఐ లిటరలీ సినిమా ఆడుంటే వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్స్ అయ్యేది.
1: ఓకే, సో అవును కదా, కరెక్టే. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట ఇది.
0: ఎస్, సో ఈ సినిమాకి మణి శర్మ గారు అసలు వేరే రేంజ్ డ్యూటీ చేశారు. పాటలు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇదే సినిమాలో ఉంది అనేది మీరు గెస్ చేసేయండి. 9726361966 ఈజ్ ఆర్ కాలింగ్ నంబర్. అండ్ మీన్ వైల్ మా గిరి గారు ఈ పాట సెట్ చేసే పనిలో ఉంటారు. అండ్ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి, బట్ సినిమా నిజంగా అనుకున్నట్టు ఆడుంటే చాలా చాలా బాగుంటుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ కోరుకుంటున్నా అనమాట. పాయింట్ ఆఫ్ టైంలో ఆ మూవీ నుంచి ఈ పాట అండ్ ఈ మోనోలో ఆ సినిమాలోనిది, అది ఏ సినిమా అని మీరు గెస్ చేయాలి. నెంబర్ గిరి గారు చెప్పండి.
1: 9726361966. ఇందాక ప్లే చేసిన మోనోలాగ్ ఏ సినిమాలోది? అసలు మోనోలాగ్ అంటే ఏంటి అది అడుగుదామా ఫస్ట్? డైలాగ్ మోనోలాగ్ కి డిఫరెన్స్ ఉందా?
0: డైలాగ్ అంటే గ్యాప్ తీసుకోవచ్చు, మోనోలాగ్ అంటే ఒకటే స్ట్రెచ్ లో చెప్పేదని
1: అనుకుంటున్నాను. దట్స్ ఎ వెరీ నైస్ థింగ్ యాక్చువల్లీ. అదే శ్రోతలను అడుగుదామని అనుకున్నా, బట్ మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు,
0: మనకు ఆగదు కదా.
1: అది మనం ఏంటంటే కొంచెం అలా ఒక స్టెప్ బ్యాక్ వేసుకోవాలి. ఇప్పుడు నేనంటే 50 ఏళ్ళండి, మీరేంది జెన్జీ?
0: కొంచెం అంటే జెన్స సినిమాలు చెప్పినట్టు నేను 10 సెకండ్ల ముందరా బతుకంతా చంద్ర వందరా అన్నట్టు.
1: అది అలా ఒక్క స్టెప్ అలా బ్యాక్ తీసుకున్నారు అనుకోండి, జెన్జీ కూడా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏ మాత్రం ఓపిక ఉండట్లే ఈ మధ్య వాళ్ళకి. అసలు ఏ మాట చెప్పినా చిరాకు వస్తుంది. ఏం మాట్లాడదా బ్రదర్, నీకేం తెలియదు అని అంటున్నారు. ఏం తెలియకుండా 50 ఏళ్ళు వచ్చినాయండి.
0: ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి గిరి గారు, ఈ జెన్జీ వాళ్ళందరికీ అందవలసిన విషయం అంటే అందరూ అటేపు వస్తారు, అందరూ అటేపన్నీ
1: చూస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో 45-50 రావాల్సిందే కదా, అప్పుడు ఇంకో జెన్జీ పుడతాడు.
0: అప్పుడు వాడు అంటుంటే అర్థమవుతుంది ఆ టైంలో నిన్న.
1: జోక్స్ అపార్ట్, బట్ మీరన్న యూనో ఆ సినిమా నుంచి ఈ పాట లైన్అప్ చేశాను. ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి. 9726361966. హియర్ ఇట్ ఈస్.
0: ఎస్.

0: రైట్, మనకి ఆఫ్ ఎయిర్ లో సమాధానం వచ్చింది అవినాష్ గారు.
1: ఎవరు ఎవరు పేరెంట్ అండి?
0: మనకి రమేష్ గారు కాల్ చేసి సరైన సమాధానం ఇచ్చారు. అండ్ నరసింహుడు చిత్రం నుంచి మనం ప్లే చేసిన మోనోలాగ్ అండ్ ఆ పాట కూడా.
1: Yes, beautiful, beautiful monologue.
0: Right. So, దాంతో పాటు శ్రీనివాస్ గారు కూడా కాల్ చేశారు. కాల్ చేసి యాక్చువల్ డెఫినేషన్ చెప్పారనమాట, మోనోలాగ్ కి డైలాగ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది.
1: ఓకే,
0: నాకు చాలా నచ్చింది తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మోనోలాగ్ అంటే మాట్లాడుతుంటే ఇంకా అవతల వాళ్ళు మాట్లాడేది ఉండదు అనమాట, బేసిక్ గా వినటమే.
1: ఓకే,
0: డైలాగ్ అంటే మాత్రం ఇప్పుడు ప్రకాష్ రాజ్ అండ్ జూనియర్ NTR ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకోండి, అది డైలాగ్ అవుతుంది.
1: ఓకే,
0: సో అటు ప్రకాష్ రాజ్ ఏదో ఏదో మాట్లాడాలని అట్లీస్ట్ ప్రయత్నం అయితే చేస్తాడు, ఈ అబ్బాయి మాత్రం డైలాగులు కొడుతూనే ఉంటాడు అనమాట. సో ఇద్దరు పర్సన్స్ మధ్యలో జరుగుతున్నది డైలాగ్, దట్ ఈస్ డయా అనేది గ్రీక్ నుంచి వచ్చిందని చెప్పి శ్రీనివాస్ గారు మనకి క్లారిఫికేషన్ ఇచ్చారు అనమాట.
1: ఓకే, ఎటైమాలజీతో చెప్తే ఇంకా కొంచెం ఆలోచించి వినాల్సిందే.
0: అది 100% యూనో, సి యాంకరింగ్, ఇప్పుడు ఏదో మైక్ ముందర ఉన్న మైక్ వెనకాల ఉండి మనం మాట్లాడుతుంటే మనకే అన్ని తెలిసిన అన్నట్టు కాదు కదా, నేర్చుకునేది కూడా ఉంటుంది కొన్నిసార్లు. నిజంగా నాకు తెలియదు మోనోలాగ్ కి డైలాగ్ కి డిఫరెన్స్ అనేది, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది అనమాట బేసిక్ గా.
1: కొన్ని సగం విషయాలు అయితే నేను డాలస్ కి షో చేస్తున్నప్పుడే సగం తెలుసుకుందా, చాలా మంది బిజినెస్ అసలు అలా కాదు.
0: కొన్నేంటి, ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్, ఇక్కడ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్. మీకు ఏ టాపిక్ తీసుకున్నా గానీ దాని గురించి మాట్లాడటానికి తెలిసిన మన శ్రోతలు ఎవరో ఒకళ్ళు కాల్ చేసి మనకి ఇస్తా ఉంటారు అనమాట ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డాలస్ లిజనర్స్. That's why Radio Surabhi is the OG station, because we learn and we give the information, basically.
1: అంతా మాకే తెలుసునని మేమైతే మేము అనుకోవట్లేదు.
0: అది, అండ్ ఎందుకంటే మనం ఏదో, అండ్ బై ద వే ఈ రోజు మన ఎలక్షన్ ప్రచారానికి లాస్ట్ రోజు, మే 20 ఆర్జే అవార్డ్స్ కి ఇవాళనే లాస్ట్.
1: ప్లీజ్ అండి, నాకు గిరిగారికి ఓటేస్ గెలిపించేయండి.
0: మన ఇద్దరు సంగతి పక్క పెట్టండి, అన్నట్టు పైన శ్రీవిద్య గారు ఉన్నారు, వారికి కూడా ఓటేయమని చెప్దాం. సో మా ఊర్లలో ఇన్ బెస్ట్ ఇన్ఫోటైనర్ ఎవరో తెలియదు, మీకు నచ్చిన ఇన్ఫోటైనర్ ఎవరన్నా ఉంటే ఈ రోజు మీకు ఆఖరి అవకాశం ఉంటుందండి. ఈ రోజు తర్వాత మళ్ళీ ఓటింగ్స్ క్లోజ్ అయిపోతాయి. సో వెంటనే radiosurabhi.com/RSJ వెబ్సైట్ లోకి వెళ్తే ఆర్జే అవార్డ్స్ లో మీకు ఇష్టమైన ఆర్జేకి ఓటేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మమ్మల్లలో మాలలో ఎవరిని గెలిపించినా సరే మేమందరం గెలిచినట్టే. సో మీకు ఇష్టమైన యాంకర్ ని గెలిపించండి. ఆర్జే అవార్డ్స్ ఎవరికి వస్తాయి అనేది మనము June 7, 2026 ఆ రోజు ఏం జరగబోతుంది,
1: మన రేడియో సురభి జాతర ఫ్రిస్కో ఫ్లేయర్స్ లో జరగబోతుంది. మీరందరూ వెళ్తారు, మంచి ఫోటో పంపండి
0: తప్పకుండా. అండ్ NTR నందమూరి తారక్ గారు నటించిన ఒక సినిమాలో జాతరకు సంబంధించిన ఒక పాట ఉంది, మీకు తెలుసా?
1: ఓకే, నాకు అర్థమైపోయింది.
0: ఆ పాట ఇప్పుడు వచ్చేస్తుంది హెరిటేజ్.

0: తమన్నా గారు అసలు మామూలు లెవెల్ లో డాన్స్ అయ్యాయి ఈ పాటకి.
1: అసలు ఈ సినిమా మొత్తానికే ఒక బ్యూటిఫుల్ లుక్ అండి తమన్నా గారు అయితే.
0: తమన్నా కదా చాలా సినిమా పెద్ద కమర్షియల్ గా ఆడిందో తెలియదు గానీ, బట్ ఈ సినిమాలో తమన్నా గారి లుక్ మాత్రం అసలు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ సాంగ్స్ లలో సినిమా
1: ఇప్పటికీ రీరిలీజ్ అయ్యే సినిమా అండి ఊసరవెల్లి.
0: ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వర్త్ రీరిలీజింగ్. యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో రీరిలీజ్ కాలేదనుకుంటా ఒకటి కూడా కదా.
1: అంటే మోస్ట్లీ బర్త్డేస్ కి రిలీజ్ చేస్తారు, కొన్నిసార్లు ఎక్కువ ప్రమోషన్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువ తెలియట్లే గానీ బట్ అవుతున్నాయి.
0: ఓకే ఓకే. అంటే నేను ఇక్కడ యుఎస్ లో మాత్రం ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏది రీరిలీజ్ అయితే చూడలేదు. మరి అక్కడ వస్తున్నాయేమో తెలియదు, బట్
1: ఇక్కడ అవుతూనే ఉంటాయండి కొన్నిసార్లు. నెలకు ఒకసారి కూడా సడన్ గా ఫ్యాన్స్ అందరూ షో వేసుకుంటారు.
0: సో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఈరోజు మంచు మనోజ్ గారు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ వారు నటించిన ఒక చిత్రం నుంచి పాట వినే ముందు మనోజ్ గారి గురించి మీకు ఏమన్నా సమాచారం ఉందా?
1: సమాచారం అంటే బేసిక్ గా ఇప్పుడు ఆయన కమ్బ్యాక్ మళ్ళీ సాలిడ్ గా ప్లాన్ చేసుకుంటున్నారని విన్నాను.
0: రైట్.
1: అండ్ ఇందాక ఇన్ఫాక్ట్ మీరు వచ్చే ముందు కూడా మాట్లాడుతుండే అనమాట, నందమూరి బాలకృష్ణ గారి నెక్స్ట్ సినిమాలో ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని విన్నా, విలన్ సపోర్టింగ్ క్యారెక్టర్. అండ్ ఇంకా వడ్డీ కసలు వాడని ఒక సినిమా
0: విన్నాను, అదే ఇందాక నేను విన్నాను మీరు వస్తున్నప్పుడు కార్ లో. సినిమా పేరు గుర్తులేదు,
1: పెట్టారు వన్ బై వన్ అన్ని సర్ప్రైజ్ ఇస్తారని అనుకుంటాను.
0: మంచిదే కదా, యూనో యాంటాగనిస్ట్ యూనో రోల్ రావడం అనేది మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు చూడండి ఎంత మంచి కెరీర్ వేసుకున్నారు ఇప్పుడు.
1: నెక్స్ట్ కెరీర్
0: యా అసలు జగపతి బాబు గారి కెరీర్ ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడే బాగుంది నన్ను అడిగితే. అందులో బాలకృష్ణ గారితో మంచు మనోజ్ గారు యూనో యాంటాగనిస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక సినిమా హిట్ అయిందంటే మాత్రం అసలు ఇంకా యూనో అక్షయ్ కుమార్ అక్షయ్ ఖన్నా

0: నా టైప్ లో ఒక బ్రేక్ వచ్చినట్టే, మన దురంధర్ టైప్ లో. అసలు అక్షయ్ కన్నా ఎక్కడున్నాడో కూడా తెలియదు, దురంధర్ తర్వాత చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో అలాంటి ఒక చిన్న బ్రేక్ రావాలన్నమాట ఎవరికైనా. అండ్ వి ఆల్ హోప్ మంచి మనోజ్ గారికి కూడా బ్రేక్ రావాలని ఆశిస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ వారు నటించిన ఏం సినిమా ఇది,
1: పోటుగాడు,
0: పోటుగాడు చిత్రం నుంచి ఈ పాట వినిద్దాం దేవత. వినే ముందు ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
1: ఎస్
0: గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ వెన్స్డే. మీ పేరు?
2: నా పేరు రాజా అండి.
0: హలో రాజా గారు, గుడ్ మార్నింగ్ సార్.
2: ఇది ఇప్పుడు డైలాగ్ మోనోలాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా?
0: కరెక్ట్ సార్, చెప్పండి సార్.
1: అవును,
2: త్రివిక్రమ్ గారు చెప్పారు కదండి, మనకి నచ్చకపోతే జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాం, అది కూడా ఒక యాక్టింగ్.
0: అవునండి, రెండు జేబులలో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంటారా?
2: సైలెంట్ గా వెళ్ళిపోతే ఇంకా
0: అంతే. వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి.
2: కాంబినేషన్ ఆఫ్ యాక్టింగ్, నో డైలాగ్, డ్రామా అన్ని ఉన్నాయి అందులో.
0: బాగా చెప్పారు, అంటే దాంట్లో మీరు చెప్పిన దాంట్లో నాకు మీకు కూడా అర్థమైంది. సో యా, చెప్పండి సార్, ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, లేకుంటే మా ప్లే లిస్ట్ ఉన్న పాటలు ప్లే చేద్దాం.
2: చిరంజీవి పాట అండి.
0: చిరంజీవి గారి సాంగ్ ఏమంటారా? ఖచ్చితంగా మంచి మెలోడీ సాంగ్ ఒకటి ప్లే చేస్తాం మీకోసం. అండ్ రెట్రోనా, ప్రీ రెట్రోనా, ఏ పాట కావాలి?
2: రెట్రో అండి.
0: ఎయిటీస్, వండర్ఫుల్. నేను ఛాలెంజ్ సినిమా నుంచి ఒక మంచి పాటలు లైన్అప్ చేస్తాను.
1: పాట
0: బ్రేక్ తర్వాత ప్లే చేద్దాం. మనోజ్ గారి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నటించిన పోటుగాడు చిత్రం నుంచి ఈ పాట వినేద్దాం.

0: ఆల్ రైట్, మనం విన్న ఆ పాట పోటుగాడు చిత్రం నుంచి విన్నాము. అండ్ అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, దేవత దేవత సాంగ్. అసలు ఈ ఆల్బమ్ మొత్తం ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసినప్పుడు వారం వారం ఒకటి రిలీజ్ చేశారు అన్నమాట. అప్పుడు ఒక్కదాని నుంచి ఒకటి హిట్ అండి. అప్పట్లో
0: పోటుగాడు సినిమాలో పాటలు బాగుంటాయి. అవును, నేను కూడా విన్నాను ఆల్బమ్ ఇది.
1: ఇంకొక పాట ఉంటుంది, మనకి టైం ఉంటే ప్లే చేద్దాం. ప్యార్ మే పడిపోయానే అనే పాట ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది.
0: చేద్దాం కొద్దిసేపటి తర్వాత. కపుల్ ఆఫ్ రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, వాటి తర్వాత మళ్ళీ ఆ పాట ప్లే చేద్దాం. గానీ ప్రస్తుతానికి మాత్రం మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం. అండ్ మన శ్రోతలతో పాటు మన వ్యాపార ప్రకటనలు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి కమర్షియల్ బ్రేక్ తర్వాత వచ్చేసి మనం మిగతా రిక్వెస్ట్ సాంగ్స్ విందాము. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, ది వన్ అండ్ ఓన్లీ ఓజీ తెలుగు స్టేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. మీరు వింటున్నారు DFW మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు అండ్ అవినాష్ మంచిరాజు. స్టే ట్యూన్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ ఆస్ ఎ కపుల్ గో టు jathara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ. When we respect the community supports us.
3: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అధ్యక్ష ఉన్నారా?
4: అధ్యక్ష ఉన్నారు, మేడం స్పీకర్ కూడా ఉన్నారు.
3: ఆల్ రైట్, మీరు అసెంబ్లీ సమావేశం

0: విషయాలు ఎప్పుడైనా చూసారా?
1: అమ్మో అసలు గ్రోయింగ్ అప్ అది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ విషయం అండి
0: కదా.
1: అంటే నో పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్ గానీ రాజశేఖర్ రెడ్డి గారు మైక్ ముందు వచ్చి అధ్యక్ష అన్నప్పుడు ఒక అదొక చైల్డ్హుడ్ మెమరీ నాకు.
0: అది ఇప్పుడు డ్యూయల్ షో చేస్తున్నప్పుడు ఒక రకంగా మనం కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు అధ్యక్ష, నెక్స్ట్ టైం నేను అధ్యక్ష అయిపోతుంటాను. ఈ మాట నేను ఎందుకన్నా అంటే, ఇందాక మనకి కృష్ణప్రియ గారు కాల్ చేసి వారు వారి హస్బెండ్ సతీష్ గారి పుట్టినరోజు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. అధ్యక్ష మీరు బర్త్డే విషెస్ చెప్పండి, నేను పాట ప్లే చేసేస్తా వారు కోరిన పాట.
1: ఎస్ సత్యప్రియ గారి హస్బెండ్
0: కృష్ణప్రియ గారు,
1: కృష్ణప్రియ గారి హస్బెండ్ పేరెంట్
0: సతీష్, సతీష్ గారికి
1: సతీష్ గారు, అందుకే మిక్స్ అయ్యండి. చూసారా అబ్బాయి పాప సత్యప్రియని పెట్టుకోండి. సో కృష్ణ గారు హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి, హ్యాపీ బర్త్డే.
0: కృష్ణప్రియ గారి హస్బెండ్ సతీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అండ్ ఇందాక వారు ఇంకొక విషయం కూడా చెప్పారండి, అది నేను ఇందాక రేజ్ చేశాను చూడండి, ఉసరవెల్లి అండ్ ఆల్సో జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ అసలు రీ రిలీజ్ ఎందుకు కావు అని చెప్పి. ఇన్ఫాక్ట్ నిన్ననే ఉసరవెల్లి అమెరికాలో కూడా రిలీజ్ అయిందంట, రీ రిలీజ్.
1: ఎస్ ఇక్కడ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూడా కొంతమంది చూసారు. ఇన్ఫాక్ట్ డ్రాగన్ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది ఆ టైం కి ఎగ్జాక్ట్ థియేటర్ లో ప్లే చేశారు అన్నమాట చాలా చోట్ల తెలంగాణలో.
0: ఓకే, సేమ్ అంటే ప్రెటీ మచ్ సేమ్ ప్రింట్ ఇక్కడ కూడా వచ్చే ఉంటుంది. అది అంటే డాలస్ లో అయితే ఇక్కడ మరి రిలీజ్ అనేది నాకు అయితే తెలియదు. రిలీజ్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తా,
1: వెళ్ళాలి. అండ్ నాకు తెలిసి కొన్ని సినిమాలు విత్ టైం ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ ఊసరవెల్లి ఇస్ వన్ సచ్ ఫిల్మ్ అనిపిస్తుంది నాకైతే
0: ఖచ్చితంగా. అండ్ సతీష్ గారు వెరీ హ్యాపీ బర్త్డే టు యూ, అండ్ మీకోసం మీరు రిక్వెస్ట్ చేసిన ఈ పాట మీకోసం, అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ యాజ్ వెల్. దాలేర్ మెహందీ గారు పాడిన ఈ పాట ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు రిక్వెస్ట్ చేసిన పాట బాద్షా సినిమా నుంచి మనం విన్నాం. బాద్షానే కదా అవినాష్ గారు. లుక్స్ లైక్ అవినాష్ వెంట్ అనే 2 మినిట్స్ కమర్షియల్ బ్రేక్ అని అంటాం కదా. ఇలా మనం ఏం చేద్దామంటే, రాజా గారు ఇందాక కాల్ చేసి మంచి రెట్రో చిరంజీవి గారి పాట ఒకటి ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారండి. తప్పకుండా సార్, వారి కోరిక మేరకి ఛాలెంజ్ సినిమా నుంచి నేను ప్లే చేస్తున్న ఈ పాట ఓం శాంతి ఓం శాంతి వయ్యారి వాసంతి. చాలా రోజుల తర్వాత వింటున్న పాట అండి. ఈ పాట వినేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్.

0: రాజా గారి కోరిక మేరకి మనం విన్న ఆ పాట ఫ్రమ్ ద మూవీ ఛాలెంజ్. అవినాష్ గారు ఉన్నారు,
1: మీ వింటేజ్ కలెక్షన్ లో బాగుంటాయండి, అది రిక్వెస్ట్ అయినా సరే మీద పిక్ చేస్తారు.
0: యా, ఈ పాట చాలా రోజులు అవుతుంది యాక్చువల్లీ రేడియోలో ప్లే చేయక, చాలా ఫేమస్ సాంగ్ ఇది. ఓం శాంతి ఓం శాంతి.
1: ఖమ్మంలో ఏ థియేటర్ లో చూసారు?
0: ఖమ్మంలో ఏ థియేటర్? ఏ సినిమా చిరంజీవి గారు ఏ సినిమా రిలీజ్ అయినా రెండే థియేటర్లు ఉన్నాయి అక్కడ, ఒకటి వినోద థియేటర్, రెండోది శ్రీనివాస థియేటర్. నేను వినోద టాకీస్ లో చూసా ఈ సినిమా. శ్రీనివాస్ థియేటర్ అప్పటికి అది కొత్తది అనమాట, కొంచెం లేటెస్ట్ గా డాల్బీ డిజిటల్ ఆ సౌండ్ ఎఫెక్ట్ తోటి ఉండేది. వినోదమా శ్రీనివాస్ థియేటర్ అప్పటికి అది కొత్తది అనమాట, కొంచెం లేటెస్ట్ గా డాల్బీ డిజిటల్ ఆ సౌండ్ ఎఫెక్ట్ తోటి ఉండేది. వినోద మాత్రం ఎప్పుడో పాతకాలం నాటి డబ్బా థియేటర్ అనమాట. అయినా సరే దాంట్లో చూసేదబ్బా సినిమాలన్నీ.
1: కొన్ని కొన్ని ఎమోషన్, కొన్ని ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలా అయిపోయింది.
0: అప్పుడు 35 mm, 70 mm కూడా కాదు యాక్చువల్లీ కొన్ని సినిమాలు. 35 mm తెలుసా మీకు?
1: 35 mm తెలుసా అండి, అంటే ఇప్పుడు సుదర్శన్ 35 కదా?
0: యా, సుదర్శన్ 35. ఐ థింక్ 35 mm సినిమాలలో సుదర్శన్ ఇంకా కొన్ని మూవీ థియేటర్స్ మాత్రమే ఉన్నట్టున్నాయి ఇప్పుడు బయట.
1: అవును. అండ్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో కొత్తగా డాల్బీ టెక్నాలజీ వచ్చాక నాలుగు సినిమాస్ లో ప్రతి సినిమా ఇప్పుడు రిలీజ్ టైం కి డాల్బీ ఉన్నవి పర్టికులర్ గా మళ్ళీ స్క్రీన్ చేస్తున్నారు వాళ్ళు. లాస్ట్ కి డాల్బీస్ కి వెళ్తున్నారు
0: సెపరేట్ గా.
1: ఇన్ఫాక్ట్ బైకర్ సినిమా డాల్బీలోనే రిలీజ్ అయింది, వీరభద్రుడు సినిమా సూర్య గారిది అది కూడా డాల్బీలో రిలీజ్ అయింది. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ అప్ దేర్ యాక్చువల్లీ డాల్బీ రిలీజ్ అవుతుంది అనమాట.
0: అవును.
1: ఒకటే కోరిక ఏంటంటే వారణాసి టైం కి ఐమాక్స్ ఏదో హైదరాబాద్ కి వచ్చేస్తే చాలు, ఇంకేముంది.
0: ఐమాక్స్ హైదరాబాద్ లో ఉంది కదా ఆల్రెడీ.
1: కానీ అంటే ఐమాక్స్ పర్మిషన్ లేదండి, P6 ఇప్పుడు బేసిక్ ప్రసాద్స్ లో ఉన్నది P6 ప్రొజెక్షన్ అనమాట.
0: ఓకే,
1: సో ఐమాక్స్ ప్రొజెక్షన్ ఇంకొంచెం గ్రాండ్ గా ఇంకొంచెం
0: పెద్దగా. ఇక్కడ మాకు స్టోన్ బ్రిడ్జ్ మాల్ అని ఉంటుంది, అక్కడ ఉంటుంది లేండి దాంట్లో. యా, అర్థమైంది నాకు. నేను దాంట్లో ఈ సినిమా చూసా, ఇది మన ఏదో ఉంది కదా మన ఇది సినిమా మొత్తం హిందీ సినిమా ఏదో చూసాను. ఐ అండర్స్టాండ్ నౌ యాక్చువల్ ఐమాక్స్ ఏంటనేది ఇప్పుడు అర్థమైంది.
1: అది సో ఇన్ఫాక్ట్ నాకు నేను పూణే వెళ్ళినప్పుడు మైకల్ సినిమా చూసా రీసెంట్ గా, మైకల్ జాక్సన్ బయోపిక్ వచ్చింది కదా,
0: రైట్?
1: అది చూసినప్పుడు నాకు అర్థం, ఓహో దిస్ ఇస్ వాట్ ఐమాక్స్ మీన్.
0: కరెక్ట్. అయితే మనకి ఆఫ్ ఎయిర్ లో ఇందాక మన ఆత్మీయ శ్రోత ఒకరు కాల్ చేశారు, అభిషేక్ గారు. వారు కాల్ చేసి బంతిపూల జానకి పాట ప్లే చేశాం కదా.
1: ఎస్,
0: 2012 వచ్చింది అది బాద్షా మూవీ, జూనియర్ NTR గారి. అండ్ 2012 లో వచ్చినప్పుడు వారు ఏం చెప్పారంటే ఆ సినిమా చూడడానికి 3.5 గంటల పాటు డ్రైవ్ చేసి బిర్యానీ తిని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. మా కష్టాలు చూడండి సార్, సినిమా చూడడానికి 3 గంటలు, బిర్యానీ తినడానికి 3.5 గంటలు డ్రైవ్ చేయాల్సి వస్తుంది.
1: నాకు
0: ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.

0: నైస్, తలుచుకుంటుంటేనే వెంటనే వచ్చేస్తారు ఆన్ఎర్. బ్యూటిఫుల్.
1: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
2: వినీత్ అండి.
1: వినీత్ గారు ఎలా ఉన్నారండి? డూయింగ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సార్, చెప్పండి.
0: వినీత్ గారు ఆల్ ఓకే? టిఫిన్ చేశారా అండి?
2: ఇంకా లేదండి, ఇప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి టిఫిన్ చేసుకోవాలి.
0: ఐసా తోడ మొత్తం ఒకే సోగయ్యన్నట్టుంది.
1: కాదు, మీరు అవినాష్ అడిగిన ప్రశ్న, అవినాష్ అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, టిఫిన్ చేశారంటే టిఫిన్ తిన్నారా అని కాదు, టిఫిన్ ప్రిపేర్ చేశారు అన్నట్టుంది.
2: వాళ్ళకి డిఫాల్ట్ గా అర్థమైనట్టుంది, మనమే చేసుకోవాలి.
0: ఇక్కడ
2: ఇప్పుడు బ్యాచిలర్ అండి.
0: ఓ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, నైస్. అంటే అప్పుడప్పుడు రేర్ గా బ్యాచిలర్స్ కాల్ చేస్తారు మా షోకి.
1: చెప్పండి సార్. అభిషేక్ గారు చెప్పండి, అంటే మీకు ఏదన్నా విశేషం మాట్లాడాలని కాల్ చేశారా? ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్?
2: నార్మల్ గా చేశానండి. అండ్ ఆల్సో ఒక జాతర గురించి, క్వరీ గురించి కాల్ చేశాను.
1: తప్పకుండా.
2: ఇంతకు ముందు దానికి ఏదో అప్డేట్ ఇస్తా ఉన్నారు, సో దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాను.
1: డెఫినెట్లీ అండి, జస్ట్ నేను ఒకసారి బ్యాక్ ఎండ్ టీమ్ ఫాలో అప్ చేస్తాను, అండ్ యూ విల్ గెట్ అన్ అప్డేట్ బై లేటెస్ట్ బై ఇవాళ రేపటిలో వచ్చేస్తుంది. వాట్ ఎవర్ ద అప్డేట్ దట్ యూ వాంట్, యూ విల్ రిసీవ్ ఇట్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు. ఎనీ సాంగ్ రిక్వెస్ట్ ఆర్ యూ వాంట్ అస్ టు ప్లే ఫ్రమ్ అవర్ ప్లే లిస్ట్? తప్పకుండా. అయితే
0: టైం కి పడుకో. ఓకే,
1: యా. ఇందాక నేను వర్జీనియా మన బిర్యానీ లేకుంటే సినిమాలు చూడ్డని మా కష్టాలు చెప్తున్నాం కదా, 3.5 గంటలు అటు 3.5 గంటలు ఇటు ట్రావెల్ చేయాల్సి వస్తుంది అవినాష్.
0: నేను నాకు ఒక ఫాండ్ మెమరీ ఏంటో తెలుసా అండి, నాకు ఈ కష్టాలు ఎట్లా అర్థమయ్యే తెలుసా? నేను లాక్డౌన్ లో ఒక పాడ్కాస్ట్ చేశాను అన్నమాట.
1: ఓకే,
0: అది అందులో పోఖరి సినిమా మీద ఒక ఎపిసోడ్ చేశా. సో అది అయిపోయిన కొద్ది రోజులకి లాక్డౌన్ అంతా ఎత్తేసిన తర్వాత థింగ్స్ గాట్ బ్యాక్ టు నార్మల్, పోఖరి సినిమా రీరిలీజ్ అయింది.
1: ఓకే
0: ఓకే. సో వన్ ఆఫ్ ద యుఎస్ లిజనర్ ఎవరో ఆ పాడ్కాస్ట్ విన్న అతను, మార్నింగ్ ఆ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు ఆ హైప్ కోసం అది ప్లే చేస్తూ మనోడు వెళ్తూ ట్యాగ్ చేశాడు అనమాట ట్విట్టర్ లో.
1: ఓకే,
0: నాకు ఓహో, అంటే మనం ఎక్కడో హైదరాబాద్ లో, ఇన్ఫాక్ట్ మా ఊళ్ళో చేశాను నేను ఆ పాడ్కాస్ట్, మా ఊళ్ళో రికార్డ్ చేసి పంపించేవాడు ప్రతిసారి. సో అది ప్రాపర్ మ్యూజిక్ చేసి మా వాళ్ళు హైదరాబాద్ అప్లోడ్ చేసేవాళ్ళు. ఎక్కడ తణుకు, ఎక్కడ యుఎస్ అనిపించింది.
1: సో అలా ఉంటాయి అనమాట, కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అలా ఉంటాయి అంతే. ఇంకా దాన్ని మనం నాస్టాల్జియా కిందనే మనం ఉంచుకొని భద్రంగా భద్రపరచుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఒక బీరువా అంటూ ఉంటుంది మనకి లోపల, గుండెలో ఒక బీరువా ఉంటది ఎప్పుడైనా సరే.
0: మనలాంటి వాళ్ళు బీరువా సరిపోదండి, ఒక గది ఇవ్వాలి
1: అంతే. ఒక రూమ్ బీరువా అలా రూమ్ లో పెట్టేసి కొన్ని కొన్ని నాస్టాల్జియాస్ అలా షేర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ బిర్యానీ కోసం 3 గంటలు ట్రావెల్ చేయడం అనేది చాలా మంది మేము ఎక్స్పీరియన్స్ అవుతాం ఇక్కడ. నేనైతే 6 గంటలు ట్రావెల్ చేశా, 6.5 అవర్స్ లిటరలీ.
0: అదే చెప్తా మామిడి పండు కోసం చెప్పండి.
1: ఆ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు కాలేదు, రావద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతానికి డల్లస్ లో అన్ని అవైలబుల్ ఉన్నాయిలేండి, ఇప్పుడైతే సమస్య లేదు. ప్రీవియస్లీ వేరే ప్రదేశాలలో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలలో మనకి బిర్యానీలు మామిడి పండ్లు దొరకవు అనమాట, అలా ట్రావెల్ చేయాల్సిందే తప్పదు, లేదంటే అమెరికా మామిడి పండ్లు తినవలసిందే.
0: ఇక్కడ హైదరాబాద్ లో అలా ఎక్కడైనా ఒక చోట చాయ్ బాగుందిరా టేస్ట్ చేయాలంటే అలా వెళ్తున్నారు ఇప్పుడు జనాలు.
1: అది అలా ఉంది పరిస్థితి. బట్ యా, సో ఇట్స్ ఆల్ ఇన్ ద ఫన్ కాన్వర్సేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు కాల్ చేసిన కాలర్ కూడా, వారు ఇప్పుడే లేచి వారు టిఫిన్ చేసుకుంటున్నారు కాబట్టి వారిని అలా టిఫిన్ కు పంపించేసి మనం పోకిరి సినిమా నుంచి ఒక పాట విందాం. మీరు ఇందాక ప్రస్తావన తెచ్చారు కాబట్టి, ఏ పాట పెడదాం చెప్పండి?
0: దేవ దేవ దేవుడా.
1: దేవ దేవ దేవుడా, వావ్, బాగుంటది ఆ పాట, మంచి నాటి సాంగ్ అనమాట. ఇప్పుడు ఆ పాట పెట్టేద్దాము. అండ్ ఇలియానా డిక్రూజ్, మహేష్ బాబు గారు నటించిన పోకిరి చిత్రం నుంచి ఈ పాట, మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో, నవీన్

0: బాగుంటుంది ఈ పాట. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ లో చిత్రీకరించారు అవినాష్.
1: నాకు మొన్న ఒక రీల్ చూసా అనమాట, మహేష్ బాబు గారు ఆల్మోస్ట్ ఒక 4-5 సినిమాలు ఎప్పుడు ఆగుని ట్రైన్ ఎక్కరంట.
0: ఆయన దగ్గర ఇలాంటి చిలిపి పనులు చాలా ఉంటాయిలేండి.
1: అతడు ఓకిరి అతిథి బ్రహ్మోత్సవం ఇంకొక సినిమా ఏదో ఉంది, మొత్తంగా ఒక 5 సినిమాల్లో ఆయన నడుస్తున్న ట్రైన్ ఎక్కరు.
0: ఇదే చెప్తున్నా కదా.

0: మహేష్ బాబు గారి దగ్గర కొన్ని చిలి పనులు ఉన్నాయండి. ఉప్మా తింటుంటారు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ లో, రైలు ఎక్కుతుంటారు.
1: అసలు అసలు ఎంఎండిఎస్ ఫేమస్ చేసింది అంటే పోక్రే.
0: అదే ఎగ్జాక్ట్లీ. సో ఒక స్పెషల్ సెగ్మెంట్ ఎప్పుడైనా చేద్దాం మహేష్ బాబుది. నా దగ్గర మంచి థీమ్ ఉంది యాక్చువల్లీ. మహేష్ బాబు గారు డిఫరెంట్ గా ఎలా ఉంటారు అనేది అని థీమ్.
1: నాకు నాకు ఇక్కడ కోస్తే బ్లడ్ బదులు ఎంబియన్ వస్తుందండి.
0: మహేష్ బాబు గారి పాటలలో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి తెలుసా మీకు? అవి కూడా ఓన్లీ అపటైజర్స్ ఇట్లాంటివి ఉంటాయి, మెయిన్ కోర్స్ ఉండదు. భేల్పూరి, పూరి ఇట్లా. అతడి సినిమాలో అమ్మాయి పేరు పూరి. ఇలాంటి థీమ్ ని పట్టుకొని ఒకటి చేద్దాము, మంచి సరదాగా ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం ఫన్ కంటిన్యూ చేద్దాం. మా ప్రచారానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. బ్రేక్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: Vachasani, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatra manasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. What if India was just a tap away? Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు support@mypursu.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. రేడియో సురభి రీవిజిట్.
4: మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
5: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా,
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
0: నో నో ప్రాబ్లం. ఒక్కసారి మనం ఆన్ ఎయిర్ కూడా మాట్లాడచ్చా విత్ యువర్ పర్మిషన్? తప్పకుండా. నో వరీస్, అట్లే అట్లేం లేదు, అట్లేం లేదు. నేను పర్లేదు, నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్. అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, ఆల్రెడీ కాల్ సగం వింటున్నా ఆల్రెడీ.
0: మనతో పాటు ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. పర్లేదు, చెప్పండి సార్ ప్రవీణ్ గారు.
6: మూవీ మానియాక్స్ గురించి చెప్తున్నా.
0: తప్పకుండా.

0: అన్నీ సూపర్ సింగర్ అని తీస్తాడు వర్క్ పెట్టి
1: ఆల్మోస్ట్ ఆల్ ఎస్ అబ్సల్యూట్లీ
0: తెలియదు కరెక్ట్ వరుసగా విత్ఇన్ టూ వీక్స్ లో మాకు తెలియని పక్షం అనమాట
1: రైట్ రైట్ రైట్ రైట్ నానిగారు మిమ్మల్ని రెస్క్యూ చేశారంటారా
0: ఆ తర్వాత నాని మూవీస్ రెస్క్యూ అనమాట
1: ఎగ్జాక్ట్లీ సో
0: ఈ నో హార్మ్ టు అదర్
1: లేదంటే మనం అదే ట్రెండ్ కొనసాగించేది వయలిన్ మోగించేది అనమాట ఇళ్ళల్లో
0: అమ్మో మంత్రం ఒక్కనే ఒక మంచి మూవీ
1: తప్పకుండా. అండ్ మీరు అంటున్న దాంట్లో ఒక ఇన్నో తాత్పర్యం తీసుకుంటే మాత్రం మూవీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ అస్. అది మహేష్ బాబు గారిదా, చిరంజీవి గారిదా, రజనీకాంత్ గారిదా, నాని గారిదా అని కాకుండా జనరల్లీ మూవీ ఈజ్ అన్ ఎమోషన్. మనకి మూవీ అండ్ యూనో ఫుడ్ అండ్ క్రికెట్ ఈ మూడు మాత్రం మన ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ తెలుగు వాళ్లకు తమిళ వాళ్ళకి మాత్రం ఎమోషన్ అనమాట. అది
0: అండ్ ఫ్రమ్ కాకినాడ మాకేంటంటే వర్ష మూవీస్ అన్ని ఒకే లైన్ లో
2: ఉంటాయి
1: అన్నమాట. మీకు ఇంచుమించు దరిదాపులలో అవినాష్ గారు కూడా ఉన్నారు, వారు వారి స్వస్థలం తణుకు. ఓకే నైస్.
2: ఒక్క మాటతో ట్రిగర్ చేయను మిమ్మల్ని ఇప్పుడు
0: చెప్పండి.
2: భాషా బజ్జీ సెంటర్
0: ఎందుకు
2: హ్యాపీగా ఉంటారండి లైట్ గా అలా చెప్పేస్తే బాగుంటుంది చెప్పేస్తున్నానండి.
0: ఎంత మీ మహేష్ బాబు అభిమానాన్ని నేను హక్ చేస్తే పొద్దున్నే నేను ఒడ్స్ లో బనాన వేసుకొని తింటే నాకు బట్టీలు గుర్తుచేస్తారు మీరు.
2: పర్లేదండి, లైట్ గా ఆనంద్ థియేటర్ కూడా ఇప్పుడు మల్టీప్లెక్స్ గా మార్చారు కాబట్టి కొంచెం పక్కెళ్లి భాషా బజ్జీ సెంటర్ నుంచి తినేసి ఫోటోలు పెడతాను, మీరు చూస్తుండీ లైక్ కొట్టండి. ఓకేనా?
1: వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు. ఇట్ వాజ్ ఎ వెరీ క్యాండిడ్ కాన్వర్సేషన్. అండ్ మీకోసం బ్రహ్మోత్సవం సినిమా నుంచి పాట లైన్అప్ చేయొచ్చా లేకుంటే ఏదైనా రిక్వెస్ట్ ఉందా? తప్పకుండా.
2: అండ్ మంచి మహేష్ బాబు పాట వేయండి మా ప్రవీణ్ గారికి. చాలు
1: మంచి మహేష్ బాబు గారి
0: సాంగ్.
1: తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, దట్ వాజ్ ప్రవీణ్ గారు. అండ్ యా, సో సినిమా తోటి మనకు మామూలుగా ఎమోషన్ ఉండదు కదా, ఏమంటారు అవినాష్?
2: ఆయన అంత హ్యాపీగా మాట్లాడారు, నేను ఒక్క మాట అనగానే బాబు ఎందుకండి పాడిపోయిన మసాలా దోశలాగా ఎలాగోలా ఉన్నాను కదా అన్నట్టు.
1: నో ప్రాబ్లం. బ్రహ్మోత్సవం సినిమాలో ఒక పాట నాకు ఇష్టమైన పాట ఉంది, బాలా త్రిప్రమణి, ఏమంటారు?
2: ఆ పాట ఏనా అండి, వేరే పాటలు వేయచ్చు కదా.
1: ఏది చెప్పండి మరి మీరు. యూ హ్యావ్ టు
2: బ్రహ్మోత్సవం టైటిల్ ట్రాక్ బాగుంటుంది యాక్చువల్లీ.
1: అవునా? ఓకే, ఆల్ రైట్. సో శ్రీరామ్ చంద్ర పాడారు ఈ పాట. శ్రీరామ్ చంద్ర ఇటీవల మధ్య కాలంలో లాస్ట్ వీకే ఇక్కడే డాలస్ లోనే ఉన్నాడు అనమాట.
2: నైస్. త్వరగానే వచ్చారా కాన్సర్ట్ కి?
1: నేను యా వెళ్ళలేదు నేను గానీ, బట్ ఐ మీన్ నాకు మా ఫ్రెండ్స్ వెళ్లారు, వాళ్ళు చెప్పారనమాట. యా హీ వాజ్ ఆన్ టైమ్, ఐ మీన్ జస్ట్ అంటే కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ టైమింగ్ ఉంటుంది మనకి, అట్లుండదు. ఖచ్చితంగా రావాల్సిందే, టైమింగ్ కంప్లీట్ చేసుకోవాల్సిందే, లేకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది.
2: అంటే నేను వెళ్ళిన కాన్సర్ట్ కి కొంచెం లేట్ గా వచ్చారు, మా ఫ్రెండ్ మా తమ్ముడు వెళ్ళిన కాన్సర్ట్ కూడా లేట్ గానే వచ్చారట, అందుకని అడుగుతారు.
1: నో, ఇక్కడ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ మేనేజర్స్ ప్లస్ ఈవెంట్ స్పేస్ ఉంటుంది కదా, దానికి టైమింగ్ ఉంటుంది బేసిక్ గా.
2: ఓకే,
1: 2 గంటల తర్వాత మీకు ఎక్స్టెండ్ చేయరు వాళ్ళు, ఆటోమేటిక్ గా మైకులు బీకేస్తారు అనమాట. అది శ్రీరామచంద్ర అయినా ఏ రామచంద్ర అయినా సరే, స్వయంగా శ్రీరాముడు దిగి వచ్చినా సరే 12:30 మైకులు బీకేయాల్సిందే. సో ఆన్ టైమ్ వచ్చేసి కాన్సర్ట్ కంప్లీట్ చేశారు అన్నట్టు మనకు సమాచారం ఉంది. బ్రహ్మోత్సవం చిత్రం నుంచి టైటిల్ సాంగ్ వినేద్దాం మన శ్రోతలందరి కోసం, ఎస్పెషల్లీ ప్రవీణ్ గారి కోరిక మేరకి.
2: Yes.

0: బ్రహ్మోత్సవం చిత్రం నుంచి మనం విన్న ఆ టైటిల్ సాంగ్.
1: కానీ నిజంగా ఎవరెవరైతే చుట్టాలు ఉన్నారో వాళ్ళందరినీ కలవాలి అనే థాట్ ఉంది సార్, అసలు ఆ థాటే చాలా మంచి థాట్ అండి.
0: అవును, బ్రహ్మోత్సవం సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? మంచి స్టోరీ కదా.
1: అంటే టూ మెనీ థింగ్స్ అండి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాజల్ సెకండ్ హాఫ్ లో ఎందుకు ఉండదు అర్థం కాదు. సెకండ్ హాఫ్ లో సడన్ గా సమంత ఎందుకు వస్తుంది అర్థం కాదు. దాని తర్వాత ఒక కొహరెన్స్ కథలో లైట్ గా మిస్ అవుతా ఉంటుంది. అంటే యాజ్ అన్ ఐడియా వైజ్ గా ఇట్ ఈస్ రియలీ రియలీ ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ ఐడియా. అంటే
0: ఎగ్జాక్ట్లీ అసలు థాట్, అసలు స్టోరీ లైన్ మాత్రం బ్యూటిఫుల్ స్టోరీ లైన్, దాన్ని తీయడం రాలేదు బేసిక్ గా నాకు తెలిసినంత వరకు.
1: అంటే సమ్వేర్ ఇట్ గాట్ డివియేటెడ్, ఐ డోంట్ నో వేర్, బట్ యా
0: స్టోరీ లైన్ మాత్రం బాగుంది. ఎందుకంటే తమన్ వచ్చారనమాట ఈ సినిమా ప్రమోషన్ కోసం, అప్పుడు 2015 లో అనుకుంటా ఇది.
1: తమన్ గారా?
0: యా
1: ఓకే,
0: తమన్ వచ్చాడు సినిమా ప్రమోషన్ కోసం. తమన్ మ్యూజిక్ తమన్ కదా ఈ సినిమాకి?
1: మిక్కీ జమేర్ గారు అండి.
0: మిక్కీ జమేర్ ఓకే, ఐఎమ్ సారీ, ఐఎమ్ మిక్స్డ్ అప్ విత్ బ్రహ్మోత్సవం వర్సెస్ అదర్ మూవీ, వేరే సినిమాకు వచ్చారనుకుంటా. బట్ ఎనీవే, సో యూనో ఈ సినిమా కబాలి తోటి ప్యారలల్ గా రిలీజ్ అయింది. బట్ ఎందుకో మరి స్టోరీ లైన్ అయితే బాగానే ఉంటుంది కానీ హిట్ కాలేదు సినిమా.
1: అంటే మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైం కి జనాలు అందరూ ఒక మంచి మాట అన్న పాయింట్ ఫ్రస్ట్రేట్ అయినట్టున్నారని నాకు గుర్తుంది. యాజ్ ఫార్ ఐ నో,
0: కరెక్ట్ కరెక్ట్. ఎనీవే, ఆల్ రైట్, సో మనం మూవీ జానర్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక మంచి జానపద గీతం విన్నావా?
1: బ్యూటిఫుల్.
0: ఈ పాట మీరు కూడా వినే ఉంటారు, ఈ మధ్య కాలంలో మంచి హిట్ అయిన పాట, మంచి వైబ్ క్రియేట్ చేస్తున్న పాట. ఈ పాటలో విశేషాలు ఉంటాయి, అది నేను పాట ప్లే చేసిన తర్వాత నేను చెప్తా ఈ పాటలో ఉన్న ఆయన అంతరార్థం ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చాలా మంచి పాట. లెట్స్ లిజన్ టు దిస్.
1: Yes.

0: అది పాట.
1: మంచి మామూలు లూప్ లేదు, కొంచెం కొంచెం అర్థమైంది, బట్ ఇట్స్ ఓకే. ఎనర్జీ మాత్రం అర్థమైంది.
0: మధుప్రియ గారు పాడారు ఈ పాట.
1: ఓ ఫిదా, ఫిదాకా పాడండి. మెల్లమెల్లగా వచ్చింది ఆపిల్లే కదండి.
0: ఎస్, మధుప్రియ గారు పాడారు. అండ్ ఈ యంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో వారి వాయిస్ మధుప్రియ గారు. అండ్ నాగవ్వ అని చెప్పి ఇంకొక ఆమె ఉన్నారు కదా, ప్రశ్నలు వేస్తున్నారు కదా, బొమ్మలు వారి మీదనే ఓ పూజవ్వ. ఆమెకి పూజవ్వ అని అనడం పలకరాదు అనమాట, జానపదంలో అలానే ఉంటది. యాక్చువల్ పేరు పలకరాదు వాళ్ళకి, పూజ ఆమె పేరు, పూజవ్వ అని అంటుంటది ఆమె. బొమ్మలు ఎవ్వరి మీదనే ఓ పూజవ్వ, బొమ్మలు ఎవ్వరి మీదనే అంటే
1: చెప్పాక
0: అంటే ఎమ్మాయి బరాబర్ మావిడి మీద అని అంటుంటది. బరాబర్ అనేది మన తెలంగాణలో మాండలికం, అది బరాబర్ భాజాప్తా ఇవన్నీ. సో
1: మీరు మాట అంటే, మీరు మాట అంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే, మా ఫ్రెండ్ ఒకడు కేఎల్ఎల్ చదువుకునేవాడు అప్పట్లో.
0: ఓకే,
1: వాడు వాడికి బేసిక్ యూనివర్సిటీ కాబట్టి మిగతా అన్ని ప్లేసెస్ నుంచి జనరల్ వచ్చేవాడు. సో ఒక అతను భూటాన్ నుంచి వచ్చాడు, భూటాన్ నుంచి వచ్చాడు అనమాట.
0: భూటాన్, ఓకే.
1: భూటాన్ నుంచి వస్తే వాడి పేరు బేసిక్ గా విష్ణు అని పలకడం రాట బిజ్ను పిలిచేవాడు.
0: అట్లా
1: బెంగాలీలో కూడా చాలా మటుకు దేవనాథ్ చటర్జీ అని అంటాం కదా,
0: అవును,
1: దేవనాథ్ అంటూ అన్ని బాల్ వస్తాయి.
0: ఎగ్జాక్ట్లీ. సో అట్లనే సేమ్ థింగ్, యూనో, ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. ఈ పాటలో కూడా మనకి జానపదంలో వాళ్ళకి అలవాటైపోయిన యూనో డైలెక్ట్ అనమాట అది, బేసిక్ గా ఆ ప్రాంతానికి సంబంధించిన డైలెక్ట్. బిజు పట్నాయక్ అని అంటాం కదా మనం, బిజు యాక్చువల్ గా బిజు పట్నాయక్ అయిపోయింది ఆయన పేరు, మొత్తానికి ఆయన పేరు కూడా బర్బాద్ అయిపోయింది అది. సో మళ్ళీ మనం జూనియర్ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ రాఖీ సినిమా నుంచి ఒక మంచి బ్రహ్మాండమైన నెంబర్ వేసుకుందాం.
1: మీరు ఇందాక ప్రీలోడ్ ప్లే చేస్తుంటే గెస్ట్ చేశాను,
0: అది చూద్దాం. లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రాఖీ. నాకు చాలా ఇష్టమైన పాట, మమతా మోహన్ దాస్ గారు పాడారండి. లెట్స్ లిజన్ టు దిస్.

0: ఆల్ రైట్. రాఖీ సినిమా నుంచి మనం విన్న ఆ పాట అవినాష్ గారు, ఇంతటితో ఈ ప్రచారం ముగిసింది.
1: ముగిసింది. దీంట్లో ఇంకొక పాట ఉందండి, అది మనం వెళ్ళినప్పుడు వేద్దామా?
0: తప్పకుండా చెప్పండి.
1: వస్తా బా అనే పాట ఉంటుంది, మామూలుగా ఉండే దాని నుంచి ఆ పాటలో.
0: 100%. సో లెట్స్ లైన్ దట్ సాంగ్ అండ్ దెన్ వీ విల్ సైన్ ఆఫ్ విత్ దట్ సాంగ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టుడే ఫర్ DFW మార్నింగ్ వైబ్స్. అండ్ ఇంతటితోటి
1: అది చెప్తా మా కూడా ఓటీసీ గెలిపించండి ప్లీజ్.
0: దయచేసి మీ అందరూ మీ ఓటు మాకే వేయండి, మాతో పాటు వేరే ఆర్జెస్ కూడా వేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు.
1: మాకే ఎక్కువ వేయండి ప్లీజ్, మాకే వేయండి ప్లీజ్.
0: తప్పకుండా. మంచు మనోజ్ గారు
1: మంచు మనోజ్ గారికి
0: అండ్ నందమూరి తారక రామారావు తారక్ గారికి అండ్ ఆల్సో మన ఆత్మీయ శ్రోత సతీష్ గారికి ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు అలాంగ్ విత్
1: దనాదన్ అవినాష్ మంచిరాజు.
0: థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఎప్పటిలాగానే రేపు ఉదయం ప్రత్యక్షమవుతాం మేధ్రం జుగల్బందీతోటి. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.

ఆల్రైట్, బిఫోర్ సైనింగ్ ఆఫ్ మనకి నెక్స్ట్ కార్యక్రమం అందియడానికి సన్నయ్య గారు రెడీగా ఉన్నారు స్టూడియోలో. సో వారి కార్యక్రమం కూడా ఎంజాయ్ చేస్తూ వారు మంచి మంచి పాటలు మన ముందు తీసుకొని వస్తారు. నూతనంగా జాయిన్ అయ్యారు రేడియో శ్రవిలో, వారి ప్రోగ్రామ్ కూడా ఆదరిస్తూ వారిని కూడా మంచి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్ గిరీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ it avoids complaints.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji. Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
6: ee weekend groceries no teeskostava?
7: Rice, dal, snacks, veggies, spices, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
9: దే సే ఎ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ టు స్టమక్. ఎట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నూరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వే ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com. ఫ్రమ్ కేఆస్ టు clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
10: Good morning, andariki. Ela unnaru meerandaruno? శుభోదయం అనాలా, గుడ్ మార్నింగ్ అనాలా అని ఆలోచిస్తూ, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ యూనో లేట్ మార్నింగ్ కాబట్టి, సో గుడ్ మార్నింగ్ అందరికీ అని చెప్పాను నేను. సో మీరు వింటున్నారు నా ప్రోగ్రామ్, నేను మీ ఆర్చే సంధ్య, మీతో ఈ 3 గంటల పాటు ఉండబోతున్నాను. సో ఇప్పుడు డే స్టార్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు.

ఆల్రెడీ వర్క్ లో బిజీగా ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. కొంతమంది కిచెన్ లో వర్క్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆర్ యునో లంచ్ కు ప్రిపేర్ అవుతూ ఈ నాతో పాటు కూర్చుని పాటలు వింటున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. సో మీరు కొంచెం రిలాక్స్ అయిపోండి, మనం కలిసి ఈ మార్నింగ్ కుమ్మేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. సో అందుకే ఫస్ట్ పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేద్దాం అండి. ఏంటంటే నేను ఒక అందమైన ఫస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, వినేయండి. దీంతో పాటు మనం ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. అండ్ ఏ పాట ప్లే చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లెట్ యాజ్ ఎ సెట్ లైక్ అందమైన పాట, లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫర్ యూ. అండ్ హియర్ వి గో.

ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదండి. నాకు ఈ పాట వినగానే అనిపించింది అండి, ఇది ఒక అందమైన స్టార్ట్ అని చెప్పేసి. ఇలాంటి పాట వింటే మనసు కూడా కాస్త నెమ్మదిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా, ఎంత గజిబిజిగా ఉన్నా బుర్ర కూడా చాలా ప్లెజెంట్ గా హ్యాపీగా అలా ఒక స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ కూడా ఇలాగే ఉంటుందండి. ఏంటంటే ఎంత హడావుడిగా ఉన్నా కూడా ఒక మంచి ట్యూన్ వినగానే మనం అన్ని కూడా మనకన్నీ కూడా సెటిల్ అయిపోతున్నాయి, అంత సెటిల్ డౌన్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఒక చిన్న థాట్ వచ్చిందండి, ఏంటంటే మనం చాలా మంది పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకుంటాం కదా. కానీ నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్ అన్నది ఒక ఇల్యూజన్ అని నా అభిప్రాయం. మన చిన్న చిన్న ఫ్లాస్ కూడా, మన లిటిల్ పాజెస్, మన స్లో మూమెంట్స్, అవే మనల్ని నిజంగా మనిషిగా ఆర్ ఫీలింగ్స్ ఉన్న, యునో, ఇట్ వేరియేట్స్ ఫ్రమ్ ద ఆన్ గోయింగ్ AI థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో లవ్లీగా చూపిస్తాయి మనల్ని, మనకి మనల్ని చూపిస్తాయి కదా. తెలుగులో ఒక మాట ఉందండో, లోపలే అందం అవుతుంది అని. అంటే మనలో మనకి ఇన్ని కలిస్తే మనం ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ గా తయారవుతాం అని కదా. అంటే మనసులో ఉన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ కూడా మనల్ని మన ఐడెంటిఫికేషన్ ఆర్ మన ఐడెంటిటీలో ఒక భాగంగా తయారవుతాయి. సరే, నేను ఇప్పుడు ఇదే దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. లెట్స్ సే ఇట్స్ ట్రివియా క్వశ్చన్. ఏంటంటే భోజన ప్రియులు నగరం అని ఎక్కువగా అంటారు, ఒకసారి ఎవరిని అంటారు? మళ్ళీ క్వశ్చన్, భోజన ప్రియుల నగరం అని ఎవరిని ఎక్కువగా అంటారు? ఒకసారి ఆలోచించండి. అంతవరకు ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ వేసేస్తాను మీకోసం అని చెప్పి వినేసేయండి. అండ్ దాని తర్వాత మళ్ళీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. సో రవిగా

అదండి వినేసం ఒక మంచి అందమైన పాట. సో ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్, భోజన ప్రియుల నగరం అని ఎవరిని ఎక్కువగా అంటారు అని అడిగాను నేను. సో చాలా మందికి దగ్గర ఆలోచన, ఐ మీన్ చాలా మంది చెప్పే సమాధానం ఏమై ఉండొచ్చు అంటే గుంటూరు అని కదా. అంతేనండి, అదైతే కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే స్పైసీ ఫుడ్, స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అండ్ అసలు మన తెలుగుతనం అంతా ఉట్టిపడే భోజనాలన్నీ కూడా గుంటూరు నుంచి వస్తాయి అని అనిపిస్తుంది. నిజంగా ఇట్స్ అ స్పెషల్ సిటీ అండి కదా. సో ఇది చెప్తూ ఉండగా నాకు ఇంకొక అనిపిస్తుంది అండి, కొంచెం లైవ్లీగా మాట్లాడుకుందాం. ఇవాళ మార్నింగ్ మిడ్ డే టైంలో కూడా మనకు కావాల్సినది ఏంటి అంటే మంచి మ్యూజిక్, మంచి మాట, ఒక మంచి కాఫీ, ఒక మంచి స్మైల్ కదా. సో ఇలాంటిది తెలుగు సామెత, ఇలా ఇంత మిక్స్ అయి ఉన్నప్పుడు మనకు ఒక మంచి తెలుగు సామెత గుర్తొస్తే ఎలా ఉంటుంది? నాకు మాత్రం ఒకటి గుర్తొస్తుందండి, ఏంటంటే చేసేవాడికి దారి దొరుకుతుంది అని. అంటే ప్రతి ఒక్కళ్ళు చేసే, కష్టపడి చేసే పనికి, హార్డ్ వర్క్ చేసే ముందు, చేస్తూ ఉంటే ముందు తప్పకుండా వెళ్తాం, మార్గం దాంతో అదే దొరుకుతూ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది కదా. అంటే మనం చాలా సార్లు ప్లాన్డ్ గా వెళ్ళిన కొన్ని అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు, కానీ మనం ఎంత కష్టపడుతున్నామో దానికి ఆబ్వియస్లీ ఒక ఫలితం అయితే, ఒక రిజల్ట్ అయితే కనబడుతుంది. అలాగే అది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎప్పుడవుతుంది, మనకి చాలా సార్లు సమాధానం దొరకపోవచ్చు, కానీ బట్ స్టిల్ విల్ సీ అ రిజల్ట్ ఇన్ ఇట్. బట్ నాకు అనిపిస్తుంది వీ డెఫినెట్లీ నీడ్ టు పుట్ అవర్ 100% ఎఫర్ట్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్, విల్ సీ ద రిజల్ట్ కదండి. సో ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఫస్ట్ నేను ఇంకొక పాట ప్లే చేస్తాను మీకోసం, అది వినేసేయండి. దాని తర్వాత ఇంకొక చిన్న మాట పాటతో పాటు చిన్న ట్రివియా కూడా అడుగుతాను మిమ్మల్ని, ఓకేనా? సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు ఇంకొక పాట ప్లే చేస్తాను మీకు, అది వినేసి దెన్ విల్ కంటిన్యూ అవర్ ఛాన్స్.

అదండి, ఎంత అందమైన పాట కదా. కొన్ని పాటల్లో ఎమోషన్స్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అనిపిస్తుంది నాకు. కొన్ని మెలోడీస్ మనస్సుతో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటాయి కూడా. మనస్సు కాస్త బరువుగా ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ ని వాటిని వింటూ ఉంటే ఆటోమేటిక్ గా లైక్ చేసేస్తుందండి. ఇందులో ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ లో ఒక అద్భుతమైన లైన్ ఉంది, ఏంటంటే ఎవరు చూడని అలజడిలో కదా మనసులోకి ఉన్న జరుగుతున్న హడావిడి ఆర్ ఇది బయటికి మనం అస్సలు చూపించాం, చాలా ప్లెజెంట్ గా కనిపిస్తాం. ద సేమ్ థింగ్ ఎవరైనా వచ్చి మనల్ని ఎలా ఉన్నారు మీరు అని అడిగితే ద ఫస్ట్ థింగ్ విల్ సే నేను బానే ఉన్నాను. కానీ మన ఆ బానే ఉన్నాములో ఎన్ని ఎన్ని ఎమోషన్స్ వెళ్తూ ఉంటాయో బుర్రలో. ఏదో ఒక డే టు డే ఉండే ఏదో చిన్న హడావిడిలో ఆటోమేటిక్ గా తెలియకుండా ఒక గజిబిజీగా ఉంటుంది మన బుర్రంతా. అలా ఉన్నా కూడా బయటికి మనం చెప్పేది నేను బానే ఉన్నాను. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఈ పాట వినగానే కనిపించింది, ఎంతో హడావిడిగా బిజీగా వెళ్ళిపోతున్న లైఫ్ లో కూడా మనం ఈ పాట వినగానే కొంచెం కుదుట పడతామేమో అని అనిపించింది నాకు కదా. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అసలు ఇది. సరే, నేను ఇంకా ఫర్దర్ గా వెళ్లే ముందు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. లెట్ మీ ఫైండ్ ద క్వశ్చన్ ఫర్ యూ. యా, ఏంటంటే తెలుగు సినిమాలో సినిమా చరిత్రలో తొలి పూర్తి స్థాయి కలర్ సినిమాల్లో ఒకటి ఏది? అగైన్ ద క్వశ్చన్, తెలుగు సినిమా చరిత్రలో తొలి పూర్తి స్థాయి కలర్ సినిమాల్లో ఒకటి ఏది? ఓకేనా, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏనండి. ఆలోచించండి ఒకసారి. మీరు ఈ ఆలోచించే లోపల నేను ఇంకొక సాంగ్ ప్లే చేసేస్తాను, అది వినేసేయండి. దెన్ మేబీ మీకు ఏమైనా హింట్ రావచ్చేమో కదా. లెట్ మీ ఫైండ్ ద సాంగ్ ఫర్ యూ అండ్ దెర్ వి గో.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party aa leka jatara?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
3: Oi, lunch ke kadkana veldama?
2: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
3: No groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat. Spices to snacks. Everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry. Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి ఏది అని అడిగాను. నేను హింట్ కింద సాంగ్ కూడా వేసేసాను అనుకోండి, బట్ సినిమా పేరు మాత్రం లవ్ కుస. అండ్ ఇది కరెక్ట్ గా మన స్టూడియో కాల్ చేసి ఆన్సర్ చేసిన వాళ్ళు శ్వేత గారు. థ్యాంక్ యూ శ్వేత గారు ఫర్ కాల్ చేసి ఆన్సర్ చేసినందుకు. అండ్ ఆల్సో శైలజ గారు కూడా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ లెటింగ్ మీ నో ద రైట్ మూవీ. అండ్ ఇది మన ఆడియన్స్ అందరూ కూడా వింటారు కాబట్టి. సో నాకు ఈ సినిమా గురించి రెండు విషయాలు చెప్పాలనుందండి. మనం చాలా కథలు వింటాం, పురాణాల్లో బోల్డ్ కథలు వినుంటాం కదా, విన్నాము మర్చిపోతాం కూడా. కానీ కొన్ని కథలు మనల్ని గుర్తు చేస్తున్నాయా, మన వాల్యూస్ ని గుర్తు చేస్తూ ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఒక ప్రేమ ధర్మం గౌరవంతో నిండిన కథ ఈ లవకుశ కదా. నాకు అనిపించిందండి, అమ్మ తన బాధని నవ్వుల్లో దాచుకుని పిల్లల్ని పెంచింది. ఒక తండ్రి రాజధర్మం కోసం తన మనసుని త్యాగం చేశాడు. మరి పిల్లలు తన తండ్రి ఎవరో తెలియకుండా తన విలువలతో పెరిగి ఒకరోజు తన తండ్రిని ఎదుర్కొన్నారు కదండి. స్టోరీ అంతా ఇదే త్రీ లైన్స్ లో అయితే కరెక్ట్ గా. కానీ ఇమాజిన్ చేశారా, యుద్ధం ముందు కూడా అంటే లవకుశులు రాముల వారితోటి యుద్ధం చేసినప్పుడు, యుద్ధానికి ముందు వచ్చినప్పుడు, ఆ యుద్ధం ముందు కూడా, ఆ యుద్ధంలో కోపం కన్నా కూడా గౌరవం ఎక్కువ చూపించారు కదా. అలాగే అక్కడ గెలుపు కన్నా నిజం పెద్ద విషయం అనిపించింది నాకైతే. అలాగే లవకుశ మనకి చెప్పింది ఒకటేనండి, మంచి సంస్కారం అంటే బ్లడ్ రిలేషన్స్ కాదు, వాల్యూస్. వెన్ యూ హ్యావ్ వాల్యూస్ యూ విల్ సీ ఎవ్రీథింగ్ రైట్. సరే, నేను ఈ విల్ టాక్ మోర్, బట్ ఇప్పుడు ఒక పాట ప్లే చేసేస్తాను, వినేసేయండి.

అది హ్యాపీ డే, హ్యాపీ డే అని ఒక మంచి హ్యాపీ సాంగ్ అయితే ప్లే చేసేసాను మీకోసం. సో బిఫోర్ వి కంటిన్యూ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, లెట్స్ సీ మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా చూద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మాత్రం ఒక పొడుపు కదండోయ్, ఓకే? సో తెలియకుండా కాస్తుంది, తెలిసేటట్లు పూస్తుంది, ఏంటది క్వశ్చన్? అందరికి మళ్ళీ, తెలియకుండా కాస్తుంది, తెలిసేటట్లు పూస్తుంది. మీకెవరికైనా తెలిస్తే ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ద ఆన్సర్, ఓకేనా? అండ్ నేను ఫర్దర్ కంటిన్యూ చేసే ముందు ఇంకొక చిన్న క్విక్ గా ఇంకొక సాంగ్ ప్లే చేసేస్తాను, వినేసేయండి. అండ్ ప్రాబబ్లీ ఆఫ్టర్ దాట్ నేను ఆన్సర్, మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ కాల్ చేసి చెప్పండి, లేదు అని అంటే నేనే ఆన్సర్ చెప్తాను మీకు. ఏ పాట ప్లే చేసుకుందామబ్బా, ఆలోచిస్తున్నానండి. నాకు టకటకమని పాటలు అయితే ఎందుకో పొద్దుల పూట ఏ పాట మీకోసం ప్లే చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది అని అర్థం కావట్లేదు, బట్ లెట్ మీ ప్లే దిస్ ఫర్ యూ.

అదండి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను మీకోసం. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలియకుండా కాస్తుంది, తెలిస్తే పూస్తుంది, ఏంటది? ఆన్సర్ చెప్పేనా? ఓకే, దేర్ వి గో. వేరుశనగకాయ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్దాం? యా, సో నాకు అనిపించింది చాలా మందికి వర్క్ ప్రెషర్ మొదలయ్యి ఉంటుంది కదా ఈ టైం కల్లానో, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ టైం ఎంతైంది, 11:46 అయిపోయింది కూడా. సో హాఫ్, చాలా మందికి ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళకి హాఫ్ డే కూడా అయిపోయింది అనిపిస్తూ ఉంటుందేమో. అలాగే లంచ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి అబ్బా ఆకలేస్తూ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది, ఏం ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడు అన్న థాట్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఎందుకు ఈ గోల్ అంతా, సింప్లీగా ఒక సింపుల్ గా ఒక గుడ్ సాంగ్ కావాలి, వినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి, ఏంటంటే మన జీవితంలో అన్ని ఒకే వేగంలో జరగవు కదా. కొన్ని రోజులు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని రోజులు చాలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు వెళ్ళిందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కానీ కొన్ని స్లో డేస్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అవి మనకి రెస్ట్, రిఫ్లెక్షన్ అండ్ రీసెట్ ని అన్ని ఇస్తాయి. జస్ట్ లైక్ అ వెకేషన్ కదా. ఒక వెకేషన్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మీరందరూ మీరు ఈ సమ్మర్కి ఏమేం చేయాలనుకుంటున్నారు, ఏం ప్లాన్ చేసుకున్నారు, ఏమైనా మంచి ట్రిప్స్ ప్లాన్ చేశారా? చేస్తే చెప్పండి, నాకు కూడా, నేను కూడా వింటాను. అండ్ నాకు కూడా మీ చెప్పిన దాంట్లోంచి మంచి ఐడియాస్ వచ్చి ఏమైనా తీసుకుని నేను కూడా ఒక సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకొచ్చేమో కదా, కదా ఏమో. సో ఇదే దీంట్లో ఏంటంటే, ఇంకొక సామెత చెప్తాను మీకు, మాట మంత్రం మౌనం మహిమ కదా. ఇది ఈ సామెతలు నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తుంటే అనిపించేదండి, వీటిలన్నిటికీ అర్థాలు ఏం తెలుస్తాయి, మనం నిజం లైఫ్ లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాము అని. కానీ చేసుకుంటా ఉండవు. సరే, నేను దీనికి అర్థం ఈ పాట అయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ సాంగ్ వినేసాయండి.

అదండి, ఈ సాంగ్ కంటే ఈ సాంగ్ ప్లే చేసే ముందు నేను ఒక సామెత చెప్పాను, మాట మంత్రం మౌనం మహిమ అని కదా. సో అలాగే చెప్పాను, ఈ సామెతలు విన్నప్పుడల్లా నాకు అనిపించేది ఈ పీటలకి ఏం అర్థం ఉంటుంది, ఇది ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం లైఫ్ లోని. కానీ ఈ సామెత వింటే మాత్రం, కరెక్ట్ గా విని అర్థం చేసుకుంటే మాత్రం, ఇది ప్రతి స్టేజ్ ఆఫ్ మన లైఫ్ లో మనకి ఎదురు పెడుతూనే ఉంటుంది, అది మనం ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాం కూడా. ఎలా అంటారా, ఇలా ఏంటంటే, మనం కొన్ని మాటలు మనసును గెలుస్తూ ఉంటాయి, కొన్ని మాటలు మనసుని గాయపరుస్తూ ఉంటాయి. అందుకే మాట మంత్రం అంటే మనం ఏం చెప్తున్నామో దాన్ని బట్టి దాని రియాక్షన్ ఆర్ దాని ఫీల్ బేస్ అయి ఉంటుంది కదా. సరైన సమయంలో చెప్పిన ఒక్క చిన్న మాట ఏదైనా సరే అది మనిషికి ఒక ధైర్యం అవుతుంది, ఒక ఆశ అవుతుంది, కొన్నిసార్లు జీవితమే మారిపోతుంది కూడా. అందుకే మనం చెప్పే మాట ఎలాంటిది, కొన్నిసార్లు చాలా కఠినంగా చెప్తాం కానీ అది అవతల వాళ్ళ మంచికే అయి ఉండొచ్చు కూడా, కానీ అది చెప్పే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయిపోతుందండి. అలాగే ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఏంటంటే కొన్ని మాటలు కొన్ని కొన్ని బాధలు మనలోనే అర్థమవుతూ ఉంటాయి, కొన్ని ప్రేమలు మాటల కంటే నిశ్శబ్దంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మౌనం మహిమ. యాజ్ ఐ సెడ్, ప్రతి చోట మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ సమయానికి ఆ సందర్భానికి తగినట్టుగా మాట్లాడితే చాలు, మాట్లాడకపోయినా చాలు. అలాగే మాట మనిషిని దగ్గర చేస్తుంది కూడా, మౌనం మనసుకి అర్థం చెప్పేలా చేస్తుంది కదా. సో ఇంత డెప్త్ ఉందా ఈ రెండు మాటల్లోనూ, ఇంత చిన్న సామెతలోనూ అనిపించింది నాకు కదా. సో సామెత అయితే చెప్పేశాను, బట్ నేను సామెత చెప్పిన తర్వాత ఒక చిన్న పొడుపు కథ అడగాలనుకుంటున్నానండి. చూద్దాం ఇది ఎవరికైనా తెలిసేమో. నన్ను కొడితే బతుకుతాను, కొట్టకపోతే నిశ్శబ్దంగా ఉంటాను, నేను ఎవరు? మళ్ళీ క్వశ్చన్, నన్ను కొడితే బతుకుతాను, కొట్టకపోతే నిశ్శబ్దంగా ఉంటాను, నేను ఎవరు? సరే మీరు ఆలోచించండి, మీరు ఆలోచించేలోపట ఒక మంచి పాట కూడా ప్లే చేసేస్తాను మీకు. ఓకే.

0: కదండి, చాలా మంచి రోజు అండి. ఏదైనా మనం అలాగే అనుకోవాలి, ఇది మంచి రోజు అని స్టార్ట్ చేస్తే ఒక పాజిటివ్ నోట్ తోటి డెఫినెట్ గా అది మంచి రోజే అవుతుంది కదా. సరే, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని, నన్ను కొడితే బతుకుతాను, కొట్టకపోతే నిశ్శబ్దంగా ఉంటాను, ఏంటది, నేను ఎవరు? నాకు కపుల్ ఆఫ్ ఆన్సర్స్ అయితే వచ్చాయి. ఏంటంటే డోర్ అని బిందు గారు చెప్పారు.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: Inka gurtundi, 20 years ago mem US move ainappudu evena pandagalu వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. హరేలి, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజ్ టు యూ.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance, SNR insurance.
9: అదండి, ఇందాక నేను టైం చూసుకోకుండా గబగబా గబగబా మీతో చెప్పేయాలని ఆతృతగా చెప్పేశాను. అయితే ఏంటంటే, ఇందాక ఆన్సర్ వచ్చేసి నన్ను కొడితే బతుకుతాను, కొట్టకపోతే నిశ్శబ్దంగా ఉంటాను అన్న సామెతకి ఆన్సర్ డ్రమ్ అండి. సో టు కంటిన్యూ, ఇంకొక చిన్న సామెత చెప్తాను. అతి సర్వత్రా వర్జయేత్. ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? సరే, ఇదేంటో చెప్తాం, మాట్లాడుకుందాం ఒక్క 2 నిమిషాలు. ఏంటంటే, చాలా చిన్న మాట కానీ దీనికి మాత్రం చాలా పెద్ద గుర్తుందండి, జీవితానికి పెద్ద గుర్తుంది. ఏంటంటే, మనిషి జీవితంలో ప్రతి భావం అందంగా ఉంటుంది, కానీ అది హద్దు దాటే వరకు మాత్రమే కదా. ప్రేమ ఎక్కువైతే మనం తట్టుకోగలుగుమా? మనల్ని మనం మర్చిపోతాం. కోపం ఎక్కువైతే మన వాళ్ళనే దూరం చేసుకుంటాం. నమ్మకం ఎక్కువైతే గాయపడేదే మన హృదయమే కదా. అందుకే పెద్దలు చెప్తారు, అతి సర్వత్రా వర్జయేత్. అతి ఆనందం కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యానికి దారితీస్తూ ఉంటుంది. యూనో, చాలా మంది చూసామండి, ఏంటంటే మోటార్ బైక్స్ మీద వెళ్తారు, దే ఫీల్ దట్ ఇస్ దేర్ హ్యాపీనెస్ టు గో సూపర్ ఫాస్ట్. కానీ యాక్సిడెంట్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ అలాగే అతి ఆశ మనస్సుకు శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. యూనో, యు కీప్ థింకింగ్ దీని తర్వాత నేను ఇది అచీవ్ చేసేస్తాను, దాని తర్వాత నేను ఇంకోటి అచీవ్ చేసేస్తాను. లైఫ్ లో అలా అచీవ్మెంట్సే పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, వి కీప్ ఆన్ థింకింగ్, ఓవర్ థింకింగ్. యూనో, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి వెళ్తూనే ఉంటాం అలాగా కదా. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి మనశ్శాంతి ఉండదు. అలాగే లైఫ్ లో బ్యాలెన్స్ కూడా ఉండటం చాలా ఇంపార్టెంట్. సరే, నేను ఇది కంటిన్యూ చేసే ముందు ఇంకొక మంచి సాంగ్ ప్లే చేస్తాను, అది వినిద్దాం. దాని తర్వాత విల్ సీ ఒక ఒక కంటిన్యూ చేసి ఇదే మాటని మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ అప్పటిదాకా ఒక పాట ప్లే చేస్తా. ఎక్కడ పోయిందా పాట? ఓకే, లెట్ మీ ప్లే దట్ ఫర్ యూ.

0: అదండి ఒక మంచి సాంగ్ వినే సాంగ్. అయితే ఇందాక సాంగ్ వినే ముందు ఒక చిన్న డిస్కషన్ లో ఉండే కదా, నేను కంటిన్యూ చేస్తాను అదే డిస్కషన్. ఏంటంటే లైఫ్ లో బ్యాలెన్స్ కూడా ఉండడం చాలా అవసరం అండి. ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు కంటిన్యూ చేసుకోవాలో, ఎప్పుడు మనకి ఎవరిని ఎంతవరకు మనసులో పెట్టుకోవాలో అర్థం చేసుకోవాలి. సో అవన్నీ ఉంటేనే లైఫ్ చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది కదా. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. నాట్ జస్ట్ మనం ఎవరితో మాట్లాడినప్పుడు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనే కాదు, మనం ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. అది నాట్ జస్ట్ మన పర్సనల్ లైఫ్ లో కాదు, ఈవెన్ అట్ వర్క్ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ వేర్ ఎవర్ యూ గో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది నా ఫీలింగ్. అలాగే చాలా మంది వింతగా ఉన్న మాట అందంగా ఉంటుంది అని అనుకుంటాం, అంటే సర్కాస్టిక్ గా మాట్లాడితే చాలా బాగుంటుందేమో అని అనుకుంటాం. మేబీ అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తూ కూడా ఉంటాయి కదా, అది ఆలోచించుకోవాలి మనం మాట్లాడే ముందు. సో ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుని నేను ఫస్ట్ ఒక పాట ప్లే చేస్తాను, దాని తర్వాత ఒక విల్ టాక్ మోర్ అబౌట్ దిస్ అండ్ ఇదే కాన్సెప్ట్ గురించి. So first of all, let me play one song and then we'll continue on that.
1: చెడ్డవాళ్ళ స్నేహం రొద్దుటి పూడ నీడలాగా అంతకంతకు తరిగిపోతుంది, రొద్దు దగ్గర కొద్ది నీడ కురిసైపోతుందిగా. కానీ మంచివాళ్ళ స్నేహం మధ్యాహ్నం ఎండలాగా అంతకంతకు తిరుగుతూ ఉంటుంది. పొద్దు వాళ్ళని
0: ఇంతకీ ఇప్పుడు నేను ప్లే చేస్తున్న సాంగ్ మీకు ఏం మూవీలో తెలుసా, ఆర్ ఏ పాట కూడా తెలుసా? నేను చిన్న బ్యాక్గ్రౌండ్ ఇదైతే పెట్టాను నేను మీకు. సో మీకు తెలిస్తే చెప్పండి నాకు అది కూడా.
2: రాజులకి కాకి పొద్దుల కుదురుతుందండి.
1: నల్లనివన్నీ కాపులు కావురా, కోయిలా నల్లగానే ఉంటుంది. నిజమైన స్నేహానికి ఈ తేడాలేమీ అడ్డురావు. ధర్మయ్య ఏది నేను నేర్పిన పాట పాడతాను.

అదండి ఒక అద్భుతమైన పాట అయితే వినేసాం మనం. సో నాకు అనిపిస్తుందండి ఏంటంటే, పాటలు అన్ని ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, ఒక మనతో పాటు కలిసి ప్రయాణం చేసే ఒక ఫ్రెండ్ అండ్ మన మూడ్ ని రిఫ్లెక్ట్ చేసే ఒక ఫ్రెండ్ అండ్ మన ఫీలింగ్స్ ని రిఫ్లెక్ట్ చేసే మన ఓన్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుందండి. మీకు అలాగే అనిపిస్తుంటుంది కదా? అంటే ఆలోచించండి, వెన్ యూఆర్ సాడ్ యూ టెన్ టు ప్లే ఆల్ యునో స్లో సాంగ్స్ ఆర్ కొంచెం అందులో బాధని తెలియచేసే పాటలు ప్లే చేసుకుంటూ ఉంటాం. ఆర్ ఎల్స్ ఎప్పుడైనా ఎవరైనా గుర్తొస్తే మనం అలాంటి టైప్ ఆఫ్ లైక్ యూనో అభినందన సాంగ్స్ విన్నారా, ఎంత మంది ప్లే చేస్తూ ఉండి ఉంటారు ఆ టైంలో. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అదే ప్లే చేస్తూ ఉంటారు అనుకోండి, కాదండి నేను, బట్ అలాగా ఇలాంటి సాంగ్స్ అన్ని వింటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, యా దే రిఫ్లెక్ట్ అస్, ఈ సాంగ్స్ మన రిఫ్లెక్షన్ అని నాకు అనిపిస్తుంది కదా. సరే, దీంతో పాటు నేను యాక్చువల్ గా ఇంకొక మంచి సామెత వచ్చాను, ఏంటంటే ఇంటి గెలిచి రచ్చ గెలువు అంటారు కదా. ఈ సామెత మీరు విన్నారా ఎప్పుడైనా? వినే ఉంటారు, చాలా సార్లు విని ఉంటారు కదా. ఈ సామెతకు అర్థం ఏంటంటే, బయట ప్రపంచాన్ని గెలవడం కంటే ముందు మన ఇంట్లో ప్రేమ గౌరవం నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నీ మాటే నెగ్గాలి అని కాదు, అది కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అలా ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా వెళ్తుంది, ఎలా కావాలో అలా మనం అనుకున్నట్టుగా మనం ప్లాన్ చేసుకుంటున్నట్టుగా వెళ్తుంది. కొన్నిసార్లు అవ్వకపోయినా కూడా at the end the reflection is the same kada. So naaku alaga anipistundandi. So inkoka beautiful song play chestanu, din tarvata meer vinesa indi song first, dan tarvata malli maatladukundam manam.

ఒక మంచి స్లో మెలోడియస్ అండ్ వాట్ నాట్. నాకు ఈ సాంగ్ చాలా చాలా చాలా ఇష్టం అండి. ఎన్నిసార్లు విన్నా నాకు నేనే అనుకుంటాను, అబ్బా తనివి తీరలేదు, ఇంకా పూర్తి కాలేదు ఇది. ఈ ఫీల్ దాట్ ఈస్ లైక్ నెవర్ ఎండింగ్ ఫీలింగ్ అని నాకు అనిపిస్తుంది. సో ఇందాక చెప్తున్నాం కదా ఏంటంటే ఇంటి గెలిచి రచ్చ గెలువు అంటారు అనేసి, మనిషి బయట ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా అంతకి నిజమైన బలం ఇచ్చేది ఇంట్లో ఉండే మనమేనండి. ఏంటంటే మనమే ఇండ్లలో పీస్ లేకుండా చేసుకుంటే మాత్రం మనం బయటకు వెళ్ళి ఏం సాధించగలుగుతాం కదా. అలాగే బయట బోల్డ్ అనే చోట్ల మనకి పెద్ద పెద్ద అప్లాసెస్

దొరకచ్చు. కానీ అలిసిపోయి మనం ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, తిన్న మంచి కాఫీ పెట్టించి టీ పెట్టించేవాళ్ళు లేకపోతే అడిగేవాళ్లే లేకపోతే మన పరిస్థితి ఏంటండి కదా. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు ఇంటి గెలిచి రచ్చ గెలువు అని. ఇక్కడ రచ్చగలడం అంటే సొసైటీలో పేరు సంపాదించడం అని అర్థం కదా. కానీ ఇంటి గెలవడం అంటే ఆలోచించండి, నాకు అనిపించేది మాత్రం మన వాళ్ల మనసులో స్థానం గెలుచుకోవడం ఆర్ సంపాదించుకోవడం అని నా ఫీలింగ్. కొన్ని ఇళ్లలో పెద్ద ఇళ్ళు ఉంటాయి, కొన్ని ఇళ్లలో మాటలే ఉండవు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే పిల్లలు వస్తారు, స్కూల్ బ్యాగ్స్ పడేస్తారు, పైకి వెళ్ళిపోతారు, వాళ్ళు రూమ్స్ లో ఉంటారు, వాళ్ళు ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. ఏం మాట్లాడుతున్నాం, మన ఫ్యామిలీ టైం ఏది, మన సోషల్ టైం ఏది, వీఆర్ ఆల్ మిస్సింగ్ దోస్ ఇజంట్ ఇట్. అలాగే ఇంకేంటంటే అప్పట్లో వెన్ యూ థింక్ అబౌట్ ఓల్డెన్ డేస్ రైట్, పేరెంట్స్ వచ్చి సాయంత్రం అందరూ ఇంటికి గ్యాదర్ అయిన తర్వాత మన కాలేజ్ నుంచి వచ్చి స్కూల్ నుంచి వచ్చి ఒక చోటుకు వచ్చిన తర్వాత మంచిగా హ్యాపీగా అమ్మ అన్ని రెడీగా పెట్టేసిన తర్వాత ఫుడ్ అంతా కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఈ రోజు ఏమైంది ఎలాగైంది, ఒక హ్యాపీ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కదా అది. అలాంటి అట్మాస్ఫియర్ ని చూసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన పిల్లలు పైకి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళు అబ్బా ఏంటి వీళ్ళు మనతో ఏం మాట్లాడట్లేదు ఏం చెయ్యట్లేదు అని. ఏంటో అలా లైఫ్ అలా అలా అలా మారిపోయింది అంతే, టైం మారిపోయింది అంతే, ఏం చెప్పలేం. సరే ఇప్పుడు ఇంకొక మంచి ఓల్డ్ సాంగ్ ప్లే చేసేస్తాను మీకోసం, వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Surmi, the most awaited event of the year, Radio Surmi Jatara. And my Radio Surmi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surmi Jatara. Meeru vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surmi Jatara on June 7th.
1: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuvvu antunna.
3: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadbandiga plan chesarandi ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
6: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Pimar Indian Cafe.
3: Thank you for being in our journey.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్
10: తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972 879 7999.

0: చెప్పండి, ఈ మూవీ ఏ సినిమా, ఈ మూవీ ఏదో తెలుసా మీకు? ఏ ఈ సాంగ్ ఏ మూవీలో తెలుసా మీకు? మూవీ పేరు నేను చెప్తాను, ఇట్స్ నాట్ ఎ రివ్యా, బట్ పేరు చెప్తాను, సింహాసనం. దీని గురించి మాత్రం ఒక్క టూ లైన్స్ చెప్పాలనుందండి. ఏంటంటే ఈ సినిమా 70 మొత్తం సినిమా చరిత్రలో 70 mm స్థాయిలో ఉండే ఫస్ట్ మూవీ అంట ఇది. అలాగే ఈ మూవీ 80s లో బాహుబలి కంటే బాహుబలి లాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేసింది అని నేను విన్నాను. అండ్ ఈ పాట ఈ తరానికి కూడా ఇప్పుడు కూడా విన్నా ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ ప్రెటీ న్యూ టు అస్, రైట్? నాకైతే ఎప్పుడూ అదే అనిపిస్తుంటుంది. ఎంతో ఎంత అసలు మూవీ చూస్తే ఏదో లోకంలోకి వెళ్ళిపోయావా. అప్పట్లో ఆ టైంలో ఇలాంటి మూవీస్ ఆర్ వెరీ యూనిక్ అండి, అసలు ఎక్కడ రాలేదు కూడా అంతకుముందు దాకా. అండ్ దిస్ క్రియేటెడ్ అ సెన్సేషన్ యాక్చువల్లీ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇదే మూవీలోంచి. మూవీ పేరు చెప్పేశాను అండ్ దీని గురించి కొంచెం మాట్లాడేసుకున్నాం, బట్ ఒక క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ మూవీ ఏంటంటే, సింహాసనం సినిమాలో కృష్ణ గారు ఎన్ని పాత్రలు వేశారు? చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అడిగాను, మళ్ళీ క్వశ్చన్ చేస్తాను. సింహాసనం సినిమాలో కృష్ణ గారు ఎన్ని పాత్రలు వేశారు కదా, మీరు ఆలోచించండి. అండ్ మీరు ఆలోచిస్తూ ఉన్నంత సేఫ్లో ఇందాక నేను చెప్పిన సామెతలో కంటిన్యూషన్ ఇచ్చేస్తాను నేను, ఓకేనా? మనం అనుకున్నాం మన సక్సెస్ మన ఇది మన ఇంట్లో వాళ్ళు గుర్తించి యూనో మన మనకి బయట వాళ్ళు చాలా మంది క్లాప్స్ కొడేస్తూ ఉంటారు మన ఏదైనా సక్సెస్ఫుల్ గా చేసినందుకు. అది ఇంటికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ డోంట్ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? మన ఎదుగుదల ఎక్కడుందండి? చాలా కనే కనిపించదు అసలు కదా. అలాగే చిన్నప్పుడు మన కోసం ఒక కాలర్ కూడా వస్తున్నారు, తీసుకుందాము. మీరు
1: హలో,
0: ఇది ఆలోచించండి. అండ్

ఎంతండి, ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ వినేస్తున్నావు, అన్ని మంచి మంచి మాటలు మాట్లాడేసుకుంటున్నాం కదా. సో ఇందాక నాకు ఒక కాలర్ కాల్ చేశారు, సిరి గారు. అండ్ ఆవిడ చెప్పారు, నాకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే 31st నా కృష్ణ గారు బర్త్డే, అండ్ ప్లీజ్ మీరు ఇంకొక మంచి సాంగ్ ప్లే చేయండి నా కోసం అని చెప్పేసి. అట్ ద సేమ్ టైమ్ ఆవిడ నాకు ఆన్సర్ చేశారు నేను అడిగిన క్వశ్చన్ కి, ఏంటంటే సింహాసనం సినిమాలో కృష్ణ గారు ఎన్ని పాత్రలు చేశారు అని క్వశ్చన్ చేశాను కదా, దానికి ఆవిడ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఏంటంటే 2. అండ్ షీ గేవ్ మీ ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ద మూవీ టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్ సిరి గారు. అండ్ మీకోసం నేను ఇంకొక మంచి కృష్ణ గారి సాంగ్ కూడా లైన్అప్ చేస్తాను, అది వినేసేయండి. అండ్ అది విన్న తర్వాత వీ కెన్ టాక్ మోర్ అబౌట్ ద థీమ్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఓకేనా అండి, మీకోసం ఈ సాంగ్.

అదండి ఓ సాంగ్ అయితే వినేశాం. సరే, బిఫోర్ వి గో టు అ బ్రేక్ నేను ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. అది మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి నాకు, ఓకేనా? ఏంటంటే క్వశ్చన్ ఇస్, చేతులుంటాయి కానీ పట్టుకోలేవు, కాళ్ళుంటాయి కానీ నడవలేదు, ముఖం ఉంటుంది కానీ మాట్లాడడం లేదు, ఎవరది? మీకు తెలిస్తే మళ్ళీ చెప్పండి. క్వశ్చన్ ఇంకొకసారి, చేతులు ఉంటాయి కానీ పట్టుకోలేవు, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేవు, ముఖం ఉంటుంది కానీ మాట్లాడలేదు, ఎవరు? మీకు తెలిస్తే ప్లీజ్ మా స్టూడియోకి కాల్ చేసి ఆన్సర్ చెప్పండి. అండ్ ఇంకొక చిన్న మాట, ఒక చిన్న సామెత చెప్పుకున్నాం. ఏంటంటే మొక్కను చూసి విత్తనం తెలుసుకోవాలి అని అంటారు. అంటే ఏంటో తెలుసా మీకు? ఒక మనిషి భవిష్యత్తు అతని చిన్న చిన్న అలవాట్లని చూపిస్తుంది మనకి కదా. చిన్నప్పుడు చూపించే గౌరవం, మాట తీరు, మనసు, వాటిని చూసి వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి, ఎలా పెద్ద అయిన తర్వాత ఎలా ఉండొచ్చు అని మనం గెస్ట్ చెయ్యొచ్చు కదా. అలాగే ఇది చిన్న అప్పట్లో చెప్పేవారండి. ఏంటంటే అప్పట్లో ఓకే నువ్వు ఒదిగి ఉంటే నువ్వు ఇలా ఉంటావు, ఇలాగా ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటావు అని అలా అంతా చెప్తూ వచ్చేవారు అప్పట్లో. సో అలాగే మొక్కను చూసి విత్తనం తెలుసుకోవాలి అన్నది ఒక చిన్న సమయం చేసి ఒక చిన్న సహాయం చేసి పిల్లవాడు పెద్ద అయ్యాక మంచి మనిషి అవుతాడు అని చెప్పేవాళ్ళు కూడా. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఏంటంటే మన పిల్లలు ఎక్కడికైనా వెళ్లారనుకోండి, సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ థియేటర్ లో ఉన్నారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళని చూడంగానే దిల్ బి లైక్ మోర్ ఒబీడియంట్ అండ్ దిల్ ట్రై టు ఓపెన్ ది డోర్, పట్టుకుని నించుంటారు వాళ్ళు వెళ్లేంత వరకు. సో దీని చూపిస్తుంది వాళ్ళు ఎన్ని గుడ్ హ్యాబిట్స్, ఎంత మంచిగా అలవాటు చేసుకుంటున్నారు అని చెప్పేసి కదా. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటారు అని అనుకుంటాం కూడా మనం కదా. సో అలాగే, అండ్ బిఫోర్ మళ్ళీ బ్రేక్ లోకి వెళ్లే కంటే ముందు ఇంకొకసారి పొడుపు కథ చెప్తాను మీకు. చేతులు ఉంటాయి కానీ పట్టుకోలేవు, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేవు, ముఖం ఉంటుంది కానీ మాట్లాడలేదు, ఎవరు? ఓకేనా? సో అది మీరు దీని ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ ఈ లోపు ఒక సాంగ్ ప్లే చేస్తాను అండ్ దట్ కంటిన్యూస్ టు అవర్ బ్రేక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, nenu mee blueberry muffin. Nanu 40% preservative tho chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi, Ramuffin. Nenu Indian Tree Pastry ni. Nanu ee roju poddune India Today Bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్, ఆర్ కాల్ 469-269-6476. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, held to their contracting.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
6: Thank you for being in our journey.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

అదండి, మనం కమర్షియల్ బ్రేక్ వెళ్లే ముందు ఒక మంచి పొడుపు కథ కూడా వేసుకున్నాం. ఏంటంటే, చేతులు ఉంటాయి కానీ పట్టుకోలేవు, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేవు, ముఖం ఉంటుంది కానీ మాట్లాడలేదు, ఎవరు? ఆన్సర్ తెలుసా మీకు ఎవరికైనా? ఓకే, ప్రస్తుతానికి ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను. గడియారం అండి. చేతులు ఉంటాయి, రెండు చేతులు ఉంటాయి, లాంగ్ హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్, రైట్? అలాగే అండ్ నడవలేదు కానీ నడుస్తుంది అది కదా, తిరుగుతూనే ఉంటుంది గడియారం. అండ్ మాట్లాడలేదు కదా, బట్ ఇవన్నీ చేసి చెప్పేది ఎవరు? గడియారం. దట్స్ ఆల్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ కాన్వర్సేషన్ లో ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నట్టు ఏంటంటే, సామెతలు చెప్పుకున్నాము, మంచి మంచి మంచి సామెతలు కథలు కూడా తెలుసుకున్నాము, మన పాత మన ఓల్డ్ టైమ్స్ లో అమ్మమ్మలు అమ్మ వాళ్ళు చేసిన జ్ఞాపకాలు, వాళ్ళు చెప్పిన సామెతలు దానికి అర్థం ఏంటో తెలుసుకున్నాము, మాట్లాడుకున్నాము, విన్నాము, మంచి పాటలు కూడా మధ్య మధ్యలో ప్లే చేసుకున్నాము, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అయితే నాకు ఎందుకో ఒక చిన్న థాట్ వచ్చిందండి. మీరందరూ బేసిక్ గా ఏం చేస్తారు, వెన్ యూ స్టార్ట్ యువర్ డే, ఈ రోజు మీరు ఏ పనులు చేయాలి అనుకుంటున్నది ఆ పనులన్నీ సార్ట్అవుట్ చేసి పెట్టుకుంటారా? లేదు అంటే మీరు లిస్ట్ చేసుకుని ఆర్ ఎక్కడైనా మీకు కనిపించేటట్టు పెట్టుకుంటారా, లైక్ నేను ఈ మూడు పనులు ఇవాళ ఈ టాస్క్ ఈ త్రీ టాస్క్స్ నేను ఫినిష్ చేసుకోవాలి అని పెట్టుకుంటారా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ లైఫ్ ని, హౌ ఈజీ ఇట్ ఈస్ అని ఒక్క చిన్న డౌట్ వచ్చి అడిగాను నేను. బట్ మీకు మీరు మీరు మీ పనులు ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారు, ఆర్ ఎలా పెట్టుకుంటున్నారు, ఆర్ మీ డే అంతా ఎలా ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు, ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ప్లీజ్ లెట్ మీ నో. ఐమ్

అండ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అయిపోయింది 12:00, 12:16 టైమ్. ఈ పార్టీకి మీరందరూ లంచ్ చేసి చిన్న రిలాక్సేషన్ మోడ్ లో ఉండుంటారేమో కదా. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఏంటి ఎంత మంచి రిలాక్స్ సాంగ్స్ వేస్తే ఇప్పుడు ఇట్ విల్ బి ప్రెటీ గుడ్ అని అనిపిస్తుంది. అయితే ఏంటంటే అలాంటి సాంగ్స్ ప్లే చేసే ముందు ఒక చిన్న సామెత చెప్తాను నేను. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది, ఆలస్యం అమృతం విషం అని చెప్పేసి కదా, చాలా విషయాలు చాలా చోట్ల వినే ఉంటారు. ఇదంతా ఎన్నిసార్లు ఎంతమంది దీన్ని ఈ పర్టికులర్ సామెతని వాడి ఉంటారు మీ లైఫ్ లో ఎవ్రీ డే టు డే? నేనైతే వాడానండి. ఎప్పుడో చెప్పనా, మార్నింగ్ పిల్లలు లేచి రెడీ అవ్వండ్రా అంటే వాళ్ళ టైంని వాళ్ళు తీసుకుంటూ అటు స్టోరీస్ చెప్తూ ఇటు స్టోరీస్ చెప్తూ బ్రేక్ఫాస్ట్ తినండిరా అంటే ఒక బైట్ తీసుకుని 100 కబుర్లు చెప్పి దాని తర్వాత ఇంకొక బైట్ కంప్లీట్ చేసి వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. అలా ఆలస్యం చేస్తూనే ఉంటారు. కానీ ఐ నో ఈ సామెతకి ఇది అర్థం కాదు, బట్ స్టిల్ దానికి యునో రిఫ్లెక్టివ్ గా మాట్లాడితే దాని ఎండ్ ఆఫ్ ది ఇది ఏంటి వస్తుందంటే, ఎసెన్స్ వాళ్ళు లేట్ గా వెళ్ళినా మనకే ప్రాబ్లమ్, వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళినా మనకే ప్రాబ్లమ్ అని అనుకుంటూ ఉన్నా కూడా దీనికి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యి ఆర్ యునో ఇది ఇక్కడ అప్లికబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అనిపించినా కూడా నాకు కొన్నిసార్లు ఇది అవుతుంది అని అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు లేట్ గా వెళ్ళకపోతే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక టెస్ట్ కి వెళ్తున్నారు, ఓకే, వాట్ ఇఫ్ దే రీచ్ లేట్, ప్రాబ్లం ఎవరికి, వాళ్ళకి కదా. సో నేను అది అలా తీసుకుని నేను వాడుతూ ఉంటాను. బట్ మీరు ఎలా వాడుతున్నారు, ఆలస్యం అమృతం విషం కదా. అండ్ ఇంకొకటి చెప్పనా, మన జనరేషన్ వర్జన్ మాట్లాడుకుందాం. నేను ఇవాళ తొందరగా పడుకుంటాను అని అనుకుంటాను నేనైతే, కానీ నేనేం చేస్తాను, అలా స్క్రోల్ చేసుకుంటూ ఇంకొక పావుగంట ఇంకొక అరగంట ఇంకొక ఇది అలా అనుకుంటూ అలా అలా అలా అలా నా స్లీప్ స్కెడ్యూల్ ని కాస్త అలా పుష్ చేస్తానండి. సో ఇదిలాగా ఇది సామెతకు వర్తించదు కానీ, బట్ నాకు అనిపించింది ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ యు నో యూ కీప్ ఆన్ డూయింగ్ ఎవ్రీడే మన జనరేషన్ లో చేసే ఇప్పుడు చేసే పనులు ఇవన్నీ కదా. సో ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. బట్ నేను నెక్స్ట్ ఇంకొక సాంగ్ ప్లే చేస్తాను, వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ మీకోసం ఈ సాంగ్

అదండి, మిడ్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది, అందరి బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, 1% వచ్చాయా, 5% వచ్చాయా, 10% వచ్చాయా, వాట్ ఎవర్ ఇట్ ఇస్ కదా. బట్ ఇంకా మనకి హాఫ్ డే త్రూ ఉంది ఇంకా కదా. అంటే ఇప్పటిదాకా ఒక పాజ్ తీసుకుని లంచ్ బ్రేక్ చేసేవాళ్ళు లంచ్ బ్రేక్ చేసి, ఇప్పటి నుంచి ఫర్దర్ గా త్రూ అవుట్ డే ఇలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళ డే త్రూని. సో అలాంటి దీంట్లో మీరు మిమ్మల్ని మీరు ఇంకా ఎనర్జెటిక్ గా చేయాలి అంటే, అంటే ఇన్ ద మోర్ అదర్ వే రీఛార్జ్ అవ్వాలి అని అంటే మీకు ఏం హెల్ప్ చేస్తుంది, ఒక మంచి ఛాయ లేదంటే సాంగ్ ఆ, లాంగ్ డ్రైవ్ ఆ, స్లీప్ ఆ, లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏమీ లేకుండా హ్యాపీగా కాగా కూర్చోవడమా, మీకు రీఛార్జ్ అవ్వడానికి వీటిలో ఏది

చేస్తుంది. సో అగైన్, ఛాయ సాంగ్స్ ఆ లాంగ్ డ్రైవ్ ఆ స్లీప్ ఆ, మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మాట్లాడుకోవచ్చు మనం దాని గురించి హ్యాపీగా. బట్ నాకు మాత్రం రీఛార్జ్ చేసే పాయింట్ మాత్రం ఒక మంచి వేడి గరం గరం ఛాయ్ అండి. అండ్ ఇంత కన్నా ఎనర్జీ ఏది ఇస్తుంది మనకు తెలియకుండా కదా. సో అలాగే ఈ ఛాయ్ తోటి ఒక మంచి సాంగ్ కూడా ఉన్నట్టుంది కదా. మీకు ఎవరికైనా తెలుసా ఛాయ్ సాంగ్ ఏంటో? తెలిస్తే నాకు చెప్పండి, లేదంటే నేను ప్లే చేసేస్తాను మీకోసం. సరే, ఇప్పటికైతే నేను ప్లే చేస్తాను, మీరు సాంగ్ వినేసి మీకు టైం ఉంటే ఒక మంచి హాట్ హాట్ ఛాయ్ పెట్టుకుని యూ కెన్ కంటిన్యూ అంటే విత్ దట్ ఛాయ్ టూ.

సంథింగ్ ఇస్ రాంగ్, గివ్ మీ వన్ సెకండ్, బట్ నేను ఈ లోపల మాట్లాడుతూనే ఉంటాను. మీకోసం మాత్రం చాయ్ సాంగ్ వెతుకుతున్నాను నేను ఇంకాను. ఐ డోంట్ నో వాట్ ఈస్ రాంగ్, బట్ ఏంటంటే, ఓకే, మీరు కనుక లాంగ్ డ్రైవ్ కి వెళ్తే ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? మీరు కనుక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నారు? మీకు ఇలాంటి అంటే, లైక్ వెన్ ఐ సే దాట్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూడడానికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదు అని అంటే ఒక లేక్ పక్కన కార్ ఆపుకుని అక్కడ దాకా వెళ్లి కార్ ఆపుకుని కూర్చుని లేక్ చూసి సన్సెట్ కానీ లేదు అంటే మార్నింగ్ సన్ రైజ్ కానీ చూడాలి అని అనుకుంటున్నారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు కదా? సో ఇవన్నీ కూడా ఒక చిన్న యునో మన ఎనర్జీ లెవెల్స్ వెనక్కి తీసుకొచ్చే టైప్ లో ఉంటాయి. సో మీకోసం ఇప్పుడు ఈ పాట వినేసేయండి.

0: తెల్లదొరలు ఇండియాకు తెచ్చారు టీ. ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటి. అన్నాడు అలనాటి ఆశ్రీసి తను టీ తాగడంలో ఘనాపాటి. టీ వల్ల లాభాలు శతకోటి. ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమకులే చూడరా భాయ్ భాయ్.
1: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా

0: Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: Oh, hello, dinner plans enti? Group lo em support chesaru?
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledi ee roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
1: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావో నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: అది ఒక మంచి చాయ్ లాంటి సాంగ్ పడి మంచి చాయ్ పడిన తర్వాత ఎనర్జీ కొంచెం బూస్ట్ అయి ఉంటుంది కదా. సరే, ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, చైల్డ్హుడ్ లో మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి మనం ఏం చేసేవాళ్ళం? లైక్ కార్టూన్స్ చూసేవాళ్ళమా, ఒక చాక్లెట్ ఈజీయా మనకి, ఆర్ సమ్మర్ హాలిడేస్ బ్రేక్ వస్తే మంచి ప్లేస్ కు వెళ్ళి చూసేసి ఎంజాయ్ చేసేసి, డిడ్ దాట్ గివ్ యూ ఆల్ ది ఎనర్జీ బ్యాక్ టు రీఛార్జ్ కదా? సో ఇంకొకటి అనిపిస్తుంది కదా, అంత వెకేషన్ వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంకో వెకేషన్ కావాలి అని కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది మరి. అండ్ విల్ టాక్ మోర్, ఇంకేమి మనకి ఇంకా ఏమి రీఛార్జ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి చిన్నప్పుడు అని కూడా మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకోవాలనుకుంటే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్, కాల్ మీ ఆన్ మై కాల్ మీ ఆన్ ద షో, వీ కెన్ టాక్ మోర్ అబౌట్ ఇట్. అండ్ అప్పటిదాకా ఒక మంచి పాట వేస్తాను, మీ మిస్ అయ్యండి.

0: అదండి, యాక్చువల్ గా నేను ఇప్పుడు మీకోసం పాటలు లైన్అప్ చేద్దామని వెతుకుతూ ఉంటే నాకు చిన్న థాట్ వచ్చింది. ఏంటంటే మనం ఈ జనరేషన్ లో విల్ సే మల్టీ టాస్కింగ్ అంటాం కదా, అలాగే అప్పట్లో ఒక సామెత ఉండేది దీనికి రిలేటెడ్ గానే. మీకేంటో తెలుసా అది? ఆలోచిస్తున్నారా? సరే, ప్రస్తుతానికి సామెత నేనే చెప్తాను, అది అవునో కాదో చెప్పండి. రెండు పడవల ప్రయాణం కష్టం అనేవాళ్ళు కదా. సో ఇస్ ఇట్ నాట్ సిమిలర్ టు లైక్ మల్టీ టాస్కింగ్? నాకు అనిపిస్తుంది మన జనరేషన్ లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీటింగ్ అటెండ్ అవుతున్నాం, మీటింగ్ అటెండ్ అవుతూ పక్క నుంచి ఇంకెవరో పింగ్ చేస్తారు, వాళ్ళకి ఆన్సర్ చెప్తాం కదా. అలాగే ఒక పక్కన వంట చేస్తూ ఫోన్ పట్టుకుని టెక్స్ట్ చేస్తూ ఉంటాం, అక్కడ వంట అవుతుంటుంది, మన టెక్స్ట్ కానిచేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాం కదా, చేసుకుని బ్రౌజ్ చేస్తూ ఉంటాం, ఏ పాట వినాలి మనం ఇప్పుడు అని. ఆ చేస్తూ వంట ఇంట్లో కానిచ్చాల్సిన పనులన్నీ కానిచేస్తాం కదా. అలాగే ఇంకేదో బుర్ర నడుస్తూ ఉంటుంది, కానీ మనకు తెలియకుండానే మనం ఇంకొక పని కంటిన్యూ చేసేస్తూ ఉంటాం. సో నాకు అనిపించింది ఇవన్నీ కూడా రిలేట్స్ టు రెండు పడవుల ప్రయాణం కష్టం అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. కానీ కష్టమా? ఆర్ వి నాట్ స్టిల్ డూయింగ్ ఇట్ టుడే? నాకేమో చేస్తున్నాం అనిపిస్తుంది. అండ్ అదర్ వే, ఇన్ ద అదర్ వర్డ్స్, మల్టీ టాస్కింగ్ కదా. ఎంతమంది చేయట్లేదండి మల్టీ టాస్కింగ్? మీరు కూడా చేస్తూ ఉంటారు, కానీ మీరేం చేస్తున్నారు నాకు చెప్పండి. మీ మల్టీ టాస్కింగ్, మీరు ఎవ్రీడే చేసే టాస్కింగ్ ఏదైనా అయి ఉండొచ్చు అది, లెట్ మీ నో. సో అప్పటిదాకా ఇంకో మంచి సాంగ్ ప్లే చేస్తాను, వినేసండి. అది విన్న తర్వాత ఇంకా కొన్ని మాటలు మాట్లాడుకుందాం.
1: Congratulations to World Cup videos for please subscribe to World Cup.

అదండి, ఈ సాంగ్ ప్లే చేస్తున్నంతసేపు నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. ఏం తెలుసా, మీకు ఎప్పుడైనా గుర్తుందా, లైక్ ఐ నో మీకు ఐడియా ఉందా ఈ సాంగ్ లొకేషన్స్, ఆర్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ గురించి చెప్తాను నేను. ఏంటంటే ఈ సాంగ్ సెవెన్ వండర్స్ అని చూపించింది అని అన్నారు, బట్ ఎగ్జాక్ట్ గా ఏ ఇలాంటి సాంగ్స్ లో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపించడం కోసం ఒక చిన్న జాగ్ ఉంటుందంటండి. ఏంటంటే వాళ్ళ పని ఇలాంటి ప్లేసెస్ అన్ని వెతుక్కుని కరెక్ట్ గా ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, ఏ లొకేషన్ లో షూట్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం అంట. సో అది అది ఆ ఐడియా వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఒక చిన్న సామెత కూడా గుర్తొచ్చిందండు. ఏంటంటే కోటి విద్యలు కూటి కోసం అని చెప్పేసి కదా. సో ఇలాంటి జాబ్ ఉన్నది, ఇంకొక ఇలాంటివి మనం క్రియేట్ చేసుకునే జాబ్స్ చాలా ఉండి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇన్స్టాగ్రామ్ వరల్డ్ లో వీఆర్ డూయింగ్ కంటెంట్ క్రియేషన్, సో అలాంటిది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు టైంలో ఎంత ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటే మనకి ఒక ఫిట్నెస్ గురువు ఉండాలి, లేదు అంటే ఒక యునో మనం ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం ఒకళ్ళని అపాయింట్ ఒకళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ట్రైన్ తీసుకుని ట్రైన్ అయ్యి మనం ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తాం. సో అలాగా ఎన్ని వచ్చేసాయండి సైడ్ జాబ్స్. అంటే ఇది వరకు ఒక వడ్రంగి వాడు ఉండేవాడు, ఒక కంసాలి ఉండేవాడు, ఇలాంటివి విన్నాం, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒకటా రెండా ఎన్ని రకాల ఇదండి అంతదాకా. ఎందుకు ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అంటే ఏ డోర్ డాష్ కో, లేదు అంటే ఇండియాలో అయితే చాలా వచ్చేసాయి ఇప్పుడు జొమాటో ఇలాంటివన్నీ కూడా బోల్డ్ వచ్చేసాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా ఒక జాబ్స్ అయిపోయాయి, రైట్? ఏంటంటే వెళ్తారు అక్కడ, మనం జస్ట్ మనం ఆ యాప్ లో ఏదో ఒకటి పెట్టుకున్నాం, వాళ్ళ ఫుడ్ ని తీసుకొచ్చి మనం చేతాక అందిస్తారు. ఎన్ని ఎన్ని ఆపర్చునిటీస్ అండి, అంటే ఇన్ని రకాలు. ఒక సామెత ఎన్ని రకాలకి కూడా వర్తిస్తుందా అని నాకు అనిపించింది, రైట్? సో ఇవాళ మనం చాలా చెప్పేసుకున్నాం, సామెతలు చెప్పుకున్నాం, పొడుపు కథలు వేసుకున్నాం, చాలా చాలా చాలా చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇలాంటివే ఇంకొక మంచి దీంతో వస్తాను నేను. అప్పటిదాకా ఫస్ట్ ఈ సాంగ్ వినండి, దాని తర్వాత మాట్లాడుకుందాం.

సో ఈ సాంగ్ కంటిన్యూ చేస్తూనే, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి మంచి టాపిక్స్ తోటి, అండ్ చాలా సామెతలతోటి, ఆర్పొడుపు కథలతోటి మళ్ళీ వచ్చేస్తాను నేను మీకు నెక్స్ట్ షోలో. అప్పటిదాకా ఉంటాను నేను మీ సంధ్యా.

0: our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
2: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotion కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా, ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తిరుగునేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.
7: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరణ్లా తోచనే ఈ క్షణం.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులు

సో ఇప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: కట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్స్, South Lake and many more. Swadeshi, because originals never fade.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
4: చెయ్యాలి

పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గాయస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కొయ్యడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 notifications, customers, call-

0: emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ to go Hareli Hareli bringing the taste of home closer to you
1: Manashanti mental peace మసాలా దోశ
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పం అయినా గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
2: అన్ని పెట్టుకున్నా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
3: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
0: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను వివియన్ ఆదిత్య, రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేయులు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి

ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహిస్తా ఉన్నది నిజంగా కత్తినిస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th anniversary అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటర్న్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ మై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్. ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: Namaste Rajeshwari Garu. Here's wishing Radio Serabi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Vodatarma from Mr. Pellam. It's one of the most beautifully written, composed and romantic picturized by Bapu Garu. Nana Mama, they worked very hard on this song. So if you can, play for me. Thank you.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి రీవిజిట్.
2: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులల్లా.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే పెట్టు దేశీ బైట్స్.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.

0: ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా, బై బై. థ్యాంక్ యూ.
1: శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, MPC లో పక్క బెంచ్ పిల్లా.

0: కృష్ణ పనిగర్ పనవంటే పడేవాడు
1: యశోదాలో వాడు డాక్టర్ లెట్స్ గో నౌ గెట్ ద మ్యాటర్ ఈమెయిల్ అడ్రస్ సెల్ నంబర్ ల్యాండ్ లైన్ ఓటర్ కార్డ్ లైసెన్స్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ హాల్ టికెట్
0: ఏదైనా తనదొకటి ఉందా
2: నో వే కానీ తను ఢిల్లీలో ఉంటుందని విన్నా
0: రే అది ఆల్రెడీ మాకు తెలుసురా

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో

మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సిర్బీ మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిర్బీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
1: కవింతలకి కేరింతలకి కేరా ఫెడరస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లబా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: పండ్రా.
1: నమస్తే రాజేశ్వరి గారు, రేడియో సెలబ్రీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వర్గశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: ee weekend groceries no teeskostava?
3: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
2: Relax, Swadeshi undi kada, fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
4: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
2: Swadeshi grocery, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pichina atithulaku vandinattu India Today lo

మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ మోలిన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com.

చంద్రుడు బంధువులే తిరుగుతాడు, కానీ ఇప్పుడైతే చంద్రుడు రావడానికి కాస్త టైం ఉంది. అమావాస్యని చిమ్మెలిమెలిగా మెరిమెరిగా వ్యాక్సింగ్ గల మూన్ ఏంటంటే ఫుల్ మూన్ కి రావడానికి టైం పడుతుంది కాబట్టి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే టు ఆల్ ఆఫ్ యువర్ లిసనర్స్. మీరు వింటున్నారు సురవి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇంత ముందు వచ్చిన పాట గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ ఫ్రమ్ అ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక ట్యూనిన్ అయి ఉంటే, ఫస్ట్ టైం కూడా ట్యూనిన్ అయి ఉంటే, కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో కామన్ లింక్ ఉన్న పాటలు నేను ప్లే చేస్తాను. ఆ కామన్ లింక్ ఏమిటనేది ఏమైనా ఉండొచ్చు, థీమ్ అయి ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, కొన్ని పదాలు అయి ఉండొచ్చు, థీమ్ అయి ఉండొచ్చు, అది ఏమైనా కూడా మీరు ప్రతి పాట విని గమనించి మా స్టూడియోకి కాల్ చేయొచ్చు, విచ్ ఇస్ 9726361966. మరి మరొక పాట అంటే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో వేసే ముందరా ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట ఏ టు బి ఐడియా ఆనంద్ భవన్, మెగా పవర్ లీడర్ బోర్డ్. ఇదొక గేమ్, మనం నిన్న ఫస్ట్ టైం డి టూ షోలో స్టార్ట్ చేశాము, బట్ సిగ్నేచర్ షోలో భాస్కర్ గారు ఆల్రెడీ శనివారం ఆడుతున్నారు. సో ఈ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ బ్రాట్ టు యూ బై క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరాయన్ మసాలా, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, మైత్రీస్ రెస్టారెంట్ అండ్ రేడియో సురభి జాతర, విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ జూన్ 7th జరగబోతుంది ఫ్రిస్కో ఫ్లై దగ్గర. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకుని చెప్పేసి అండి అందరికి ఆ డేట్ సేవ్ చేసుకోమని, విచ్ ఇస్ జూన్ 7th. వచ్చే వినండి, అక్కడికి కలిసి సెలబ్రేట్ చేసుకుందాము జాతర. అండ్ ఇప్పుడు మరొక పాట వినిపించేస్తున్నాను from the common factor segment. Here we go.

రెండు పాటలు వినేశారు మీరు. అండ్ ఈ పాటల్లో ఉన్నాయి కామన్ ఫ్యాక్టర్ లింక్ అది అది ఏమిటనేది లెట్స్ సీ మీలో ఎవరు గమనిస్తారు. మా స్టూడియో నెంబర్ మాత్రం 9726361966. అలాగే మరొక పాట వినిపించి ముందు టెల్ యూ అబౌట్ ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ అడియార్ ఆనంద్ భవన్. అ న్యూ రేంజ్ ఆఫ్ మన ఇంట్లో వంటలు చేయడానికి కావాల్సినవన్నీ ఉంటాయన్నమాట. అంటే మనకి ఇన్స్టెంట్ మిక్సెస్ ఉంటాయి కదా, అవి అవైనా పౌడర్స్ అయినా మసాలాలైనా పొళ్ళైనా అండ్ పచ్చళ్ళైనా ఇవన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట ఏ టు బి దగ్గర. ఇదే కాకుండా ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీ టు టాంజీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్. ఇక్కడ అంటే ఏ టు బి ఇది ఫ్రిస్కోలో లిటిల్ ఎల్మ్ లో కూడా ఉంది. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. అగైన్ ఇట్స్ 214-872-2345. ఆల్సో వన్ టెల్ యూ అబౌట్ మెగా పవర్ లీడర్ బోర్డ్. సో ఇదేంటంటే మనకి ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరియాన్ మసాలా వాళ్ళు అందిస్తున్నారనమాట ఈ గేమ్ రేడియో సర్బీ తరఫు నుంచి. సో లిస్నర్స్ ఈ గేమ్ ఆడొచ్చు. అండ్ ఈ గేమ్ లో ఏంటంటే మనం సాటర్డే అండ్ ట్యూస్డే ఈ గేమ్ ఆడతాము. అండ్ ఈ గేమ్ లో కొన్ని పాయింట్స్ మీరు అక్యుములేట్ చేయొచ్చు. అండ్ సెమీఫైనల్స్ కూడా జరగబోతున్నాయి May 30th నా. అండ్ ఫైనల్స్ విల్ బీ హెల్డ్ ఆన్ June 7th ఫ్రిస్కో ఫ్లాట్ దగ్గర. సో ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు కాల్ చేయొచ్చు సిగ్నేస్ షోకి. భాస్కర్ గారు కండక్ట్ చేస్తారు సాటర్డే 11:30 to 12:30 PM. అండ్ ట్యూస్డేస్ సురభి డి టు షోలో నేను కండక్ట్ చేస్తాను 5:30 to 6:30. నిన్న చాలా మంది కాలర్స్ కాల్ చేసి చాలా పాయింట్స్ గెలుచుకున్నారు. ఇంకోసారి కూడా ఈ గేమ్ జరగబోతుంది సాటర్డేస్ అండ్ ట్యూస్డేస్. Again, Saturdays 11:30 to 12:30 and Tuesdays 5:30 to 6:30.

ఒథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ప్రొద్దునైతే బ్రేక్ఫాస్ట్, లంచ్ కి బుఫే, ఈవినింగ్స్ అయితే స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అన్నమాట మైత్రీస్ కుజీన్ దగ్గర. ఇంతేకాదు, మీకు మీ ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతున్న పార్టీస్ అయినా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా వీటన్నిటికీ బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్ మైత్రీస్ కుజీన్. సో మరి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్ అండ్ సౌత్ లేక్ అండ్ ఆల్సో ఇన్ ఫ్రెస్కో. దట్ ఈస్ మైత్రీస్ రెస్టారెంట్. ఆల్సో ఈ మెమోరియల్ డే వస్తుంది కదా May 25th, ఆ రోజు సోమవారం, ఆ రోజు మదిర అండ్ మసాలా they are honoring the real heroes among us. Ante meelu evarina military lo pan chesina veterans ayunna meekunna valid ID teeskoni aa roju akkadiki velthe you can avail 15% discount, or when you dine in with 4 or more guests receive a free appetizer and dessert on them. So during lunch time buffet hours avani meeku cheppestanu. Lunch aithe that it will be served 11:30 to 3 p.m. and dinner aithe 6 p.m. to 11 p.m. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు మీ వ్యాలిడ్ మిలిటరీ ఐడి అండ్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ తీసుకుని వెళ్ళండి, దెన్ యూ కెన్ అవేల్ దిస్ ప్రైజెస్. ఆల్సో వీ హ్యావ్ వన్ స్పెషల్ కాంప్లిమెంటరీ బఫే ఆఫర్ ఆల్సో, దాట్ ఈస్ ఆన్ May 25th మండే అట్ మదిరా అండ్ మసాలా. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జీ కల్పన. నేను యూజువల్ గా ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను 4 to 7 p.m. ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. అండ్ మీలో ఎవరైనా ఇంకా కార్లోనే వింటుంటే ఫోన్ లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎక్కడైనా ఎప్పటి నుంచైనా మా పాటలు వినొచ్చు వినిపించవచ్చు. అండ్ ఇంకోటి, రేడియో సురభి జాతర రాబోతుంది June 7th. దిస్ టైమ్ ద Season 4, ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నాము ఘనంగా రంగరంగ వైభవంగా, ఈసారి కూడా అలాగే జరగబోతుంది. కాకపోతే ఈసారి అట్రాక్షన్ ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ ఇస్ శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా. మాటా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు శ్రీ సీతారామ కళ్యాణం. సో ఇది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి. పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది, వచ్చేసేయండి. అండ్ ఆల్సో గెట్ రెడీ ఫర్ మెగా కొలాటం. ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఈ ఇయర్ ఏంటంటే స్టెప్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి, సాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, అండ్ బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ దిస్ టైమ్. మరి జాతర అంటే మరి డెలిషియస్ ఫుడ్ బూస్ ఉండాలి కదా, వెండర్ బూస్ కూడా ఉన్నాయి, ఆర్జే అవార్డ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డు ఉంది, అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇవన్నీ ఉన్నాయి. ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ అండర్ వన్ రూఫ్ విచ్ ఇస్ ఫ్రిస్కో ఫ్లయర్. జూన్ 7th

జరగబోతుంది. అయితే ఈ సందర్భంగా మీరు స్టార్టప్ స్ట్రీట్ ఇవన్నీ ఉన్నాయి, ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ అండర్ వన్ రూఫ్ విచ్ ఇస్ ఫ్రిస్కో ఫ్లయర్. జూన్ 7th జరగబోతుంది. అయితే ఈ సందర్భంగా మీరు ఈ కళ్యాణానికి రిజిస్ట్రేషన్ కి కానివ్వండి, టికెట్స్ కొనాలని కానివ్వండి, ఓటింగ్ కి, నామినేషన్స్ కి, పిటర్నెట్ కి ఒకటే లింక్, ఒకటే ప్లేస్ విచ్ ఇస్ www.radiosurbhi.com/RSJ. స్పాన్సర్షిప్స్ అయితే యూ కెన్ కాల్ అట్ 5168516919 లేదా ఈమెయిల్ కూడా చేయొచ్చు admin@radiosurbhi.com. సో దిస్ ఇస్ రేడియో సుర్భి జాతర సీజన్4. మన వేడుకలాగా జరుపుకుందాం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, సో వచ్చేసేయండి. అండ్ కరెంట్లీ మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. 3 పాటలు ఆల్రెడీ వినేశారు, ఇంకొక పాట వినిపించబోతున్నాను. సో కాలర్స్ కాల్ చేస్తున్నారు, అది కరెక్టా కాదా అనేది నేను చెప్తాను త్వరలోనే. బట్ ఈ పాట కూడా వినేసేయండి, ఇన్ కేస్ మీలో ఎవరైనా గమనించేస్తే ఆ నెంబర్ కి కాల్ చేయండి, విచ్ ఇస్ 972-636-1966, మా స్టూడియో నంబర్.

0: లవ్వులు ఎంత చక్కగా ఎంత బాగుంటాయి కదా, ఆల్వేస్ నాస్టాల్జిక్. అసలు నిజంగా చెప్పాలంటే చిన్ననాటి అల్లర్లు, చిన్ననాటి మెమరీస్, ఇవన్నీ ఏంటంటే ఒక ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తాయి మనకి. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్, చెప్పేశాను కదా ఇందాక ఆల్రెడీ. సో అల్లరి, ఇవాళ మన కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో ప్రతి పాటలో అల్లరి అనే వర్డ్ ఉండింది. అండ్ కాలర్స్ అయితే కాల్ చేశారు, రాజా గారు, మధు గారు, కీర్తి అండ్ కోయిన్సిడెంట్లీ సురేష్. ఓకే, సో వీళ్ళందరూ కాల్ చేశారు, థ్యాంక్ యూ. మీరుంటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము చిన్న నాటి అల్లర్ల గురించి. అదొక ఫైర్ ఫ్లేస్ లాగా ఉంటుంది, అలా మనకి కనిపిస్తుంటుంది. మనం ఏదైనా చేసేసుకోవచ్చు, ఎనీథింగ్ ఇస్ బ్యూటిఫుల్, ఎనీథింగ్ ఇస్ బిలీవేబుల్. ఏం చెప్పినా ఓహో ఇలా అవుతుందా, అలా అవుతుందా, ఇలా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు అవుతుంది అని మనం అందరం చిన్నప్పుడు ఏవో చిన్ననాటి చిలిపి అల్లర్లు చేసే ఉంటాము కదా. సో మీకు కూడా మీ చిన్ననాటి అల్లర్లు, మీరు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ అక్క చెల్లెళ్ళు, ఫ్రెండ్స్ అలా చేస్తుంటే అది ఇప్పుడు మీరు తలుచుకొని మీకు నవ్వొస్తే మాతో షేర్ చేసేసేయండి అట్ 9726361966, బికాస్ దోస్ ఆర్ ద నాస్టాల్జిక్ మూమెంట్స్. ఇవాళ మనం మూట కట్టుకుని వెళ్దాము ఈ షో ద్వారా. బట్ చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకునే టైం అయింది కాబట్టి కమర్షియల్ బ్రేక్ తీసుకుంటాను. ఆ బ్రేక్ కి కూడా ముందర ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ సురభి జాతర. సో సురభి జాతర season 4 రాబోతుంది June 7th ఫ్రిస్కో ఫ్లైర్ దగ్గర. అండ్ ఈసారి బోల్డ్ అన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే నేను ఇవన్నీ ఏవేవే చెప్పాను, వెండబోస్ ఫుడ్ బోస్, కోలాటం, సీతారామ కళ్యాణం, ఇవన్నీ కాకుండా కూడా ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా మిస్ అవ్వకండి. వచ్చేసేని జాతరకి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇండియాలో అయితే మనం సమ్మర్ హాలిడేస్ లో ఏదో ఒకటి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కలిసి మనం స్పెండ్ చేస్తాం కదా, అలాగే ఈ జాతర కూడా అదే అవకాశం మీకు కలిగిస్తుంది. మీ పిల్లల్ని తీసుకుని ఒక చక్కటి ఒక మెమరీని మీరు మీతో పాటు చెరిష్ చేసుకుని తీసుకెళ్లొచ్చు అనమాట. బట్ రైట్ నౌ స్టే ట్యూన్డ్, ఐ విల్ బి బ్యాక్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Yes sir. Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

కన్నా ఇది చెయ్యొద్దు. నేను చేస్తా కన్నా, ఇది చేయొద్దని చెప్పాను కదా. లేదు, నేను చేస్తాను, చేస్తే కదా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది. అలా చెప్పే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారా? వద్దు అని అంటే చేసి తీరుతారు చిన్నపిల్లలు, చూడొద్దు అని చూసి తీరుతారు చిన్నపిల్లలు. సో చిన్ననాటి అల్లర్లు గనక తలుచుకుంటే, మనం చేసిన అల్లర్లు మనం కూడా చేసే ఉంటాము, మన పిల్లలు కూడా అలా చేస్తూనే ఉంటుంటారు. అవి ఎంత క్యూట్ గా అనిపిస్తాయి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఆఫ్టర్ 2 ఇయర్స్, ఆఫ్టర్ 20 ఇయర్స్ అలా తలుచుకుంటూ ఉంటుంటే కదా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము చైల్డ్ హుడ్ మెమరీస్ గురించి. టైమ్ లెస్ ట్రెషర్ మన గుండెకి హత్తుకొని ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేనమాట. అమ్మ వద్దంటుంది, అమ్మకి తెలుసు ఆ పని చేస్తే ఏదో ఒకటి ప్రమాదం ఉంటుందనేది, కానీ మనం మాత్రం చేయాలి, చేసే తీరాలి అని అనుకుంటాము. అలాగే ఇందాక ఒక కాలర్ కాల్ చేసే, అనానమస్ కాలర్ కాల్ చేసేని చెప్పారంటే, అప్పుడు వాళ్ళు కొత్తగా ఒక ప్లేస్ కి వెళ్లిన తర్వాత అక్కడ చాలా చెట్లు, చాలా అంటే రోడ్లకు సరిగ్గా కన్స్ట్రక్ట్ లేవు, అండ్ కొంచెం డార్క్ గా ఉంది, చీకటి అయిపోతే అక్కడికి వెళ్ళడం అందరు భయపడతారు. అయితే ఆ ఏరియాకి వెళ్ళొద్దని ముందరే వాళ్ళ అమ్మ చెప్పించిందనమాట. కాకపోతే అతను ఏం చేశాడు, అసలు వెళ్లి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమై ఉంటుంది అక్కడ, ఎందుకు అంత భయపడుతూ ఉంటారు, వెళ్తే పోలా తెలిసిపోతుంది కదా ఎలా ఉంటుంది ఏమిటనేది అని. అతను చిన్నప్పుడు, ఐ థింక్ హీ వాజ్ జస్ట్ 6 and 7 years old, అమ్మ వద్దని చెప్పినా అలా ఆడుతూ ఆడుతూ ఆడుతూ కొంచెం చీకటి అయిపోయింది, మరీ రాత్రి అవ్వలేదు కానీ కాస్త ఎన్ని సాయంత్రం నుంచి కొంచెం మేబీ బహుశా 7-8 అయి ఉంటుందేమో. సో ఆ టైంకి అక్కడ వెళ్లిన తర్వాత అతను భయపడ్డాడు, వాళ్ళ అమ్మ ఇక్కడ మాత్రం ఇంత అంత కాదు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అని, అండ్ బాబు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తే ఎక్కడ అతను కనిపించకుండా అన్నాడు. దెన్ అతను కొంచెంసేపు అయ్యాక బయటకు వచ్చాడు, ఒక 20 మినిట్స్ తర్వాత అన్నాడు, అక్కడ అసలు ఏం లేదమ్మా, మనం భయపడుతున్నాం, కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఇంత అంత కాదు, చాలా అంటే చాలా భయపడింది. అండ్ ఆ తర్వాత దెబ్బలు కూడా బాగానే పడ్డాయి. అలాంటివి చిన్న చిన్న ఈ వ్యాక్యూ అనేది, ఈ స్పాంక్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి శిల్పి అల్లర్లు మీకు ఏమైనా గుర్తుంటే కాల్ చేయండి మా స్టూడియో నంబర్, మీరు చాలా మందికి తెలుసు, విచ్ ఇస్ 9726361966. చిన్ననాటి మెమరీస్, టైమ్లెస్ ట్రెజర్స్ మాతో పంచుకోవడానికి ఆ నెంబర్ కి కాల్ చేసేసేయండి.

ప్రియమైనా సే సే సే ఒరిజినల్ సాంగ్ ఇప్పుడు మీరు విన్నారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నుంచి. మీరు చూడారు సురభి డి టూ ట్రాక్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఆ సినిమా పేరు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన మా స్టూడియో నంబర్ 9726361966.

0: చెక్కేసి నడిటా. వేరెవరు?
1: సో ఇలా చిన్నప్పుడు ఏవో ఒకటి ఛాలెంజెస్ చేస్తూ బెట్లు వేసుకుంటూ అలా ఒకళ్ళనొకళ్ళు ఎలా ఏడిపిస్తూ అలా చిన్న అల్లర్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు విన్న అల్లరి సీన్ ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసేసేయండి అట్ 9726361966 కి. అలాగే నేను మీకు చెప్పబోతున్నాను ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డస్ నాట్ హ్యావ్ టు. లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్? SNR Insurance is here to find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental to vision and life insurance, ivanni cover chestaru SNR Insurance vallu.

ఇంతకు ముందు మీరు విన్న క్లిప్పింగ్ లిటిల్ సోల్జర్ సినిమా నుంచి వెంకట్ గారు కాల్ చేసి చెప్పేశారు. అలాగే వెంకట్ గారు చిన్నప్పుడు చేసిన అల్లరి ఏంటంటే, మామూలుగా నాన్న ఎప్పుడు బార్బర్ షాప్ కు వెళ్లి కటింగ్ చేసుకుని వచ్చేవాడు, చక్కగా క్రాఫ్ట్ చేసుకుని చక్కగా ఉండేది. ఇతనికి ఆ రోజు మరి ఏమనిపించిందో తెలియదు. అక్కడ పక్కన చిన్న రేజర్ ఉండింది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. నేనే ట్రై చేస్తే పోలా, అసలు ఎందుకు అక్కడికి వెళ్లి చేయించుకోవడం, ఎందుకు మా నాన్నైతే వెళ్తారు, ఐ కెన్ డూ ఇట్ అట్ హోమ్ అనేసి ట్రై చేశారు. భయపడుతూనే ట్రై చేశారు. కానీ అక్కడ ఏం చేశారు, ఆయన హెయిర్ నైన్ అంటే ఒక వైపు కొంచెం కట్ చేసి లోపల వాళ్ళు అమ్మొచ్చేసారు, అక్కడే ఆపేశారు. ఆ తర్వాత దాన్ని ఎలానో అలా కవర్ చేయడానికి నాన్న తిప్పలు పడ్డారు. కొన్నిసేపు అయ్యాక వాళ్ళ అమ్మ కనిపెట్టేసింది అనమాట. ఏంట్రా ఇక్కడ ఎంతో వింతగా ఉందంటే, ఏమనమ్మా తెలియదమ్మా అనేసి ఏదో కవర్ చేయడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది. అయితే కాసేపు నవ్వింది, కాసేపు కోపడింది, ఒక చిన్న చెంపదెబ్బ కూడా వేసింది అనమాట. ఇలా చిన్నప్పుడు అలా మనం చేసినప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్లిన తర్వాత ఆయనకి ఇంకా కష్టంగా అనిపించింది. ఇప్పుడు ఫ్రెండ్స్ కి ఏం చెప్పుకోవాలి, ఏమిటా అనేసి ఏదో ఒకటి సాకు చెప్పేశారు, బహాన చెప్పారు. కానీ అది మళ్ళీ ఆ ఏరియాలో ఆ పక్క రైట్ సైడ్ తల దగ్గర జుట్టు రావడానికి ఆయనకి కొంచెం టైం పట్టిందట. అప్పటి వరకు హీ ఆల్సో ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ ఎంబారెస్డ్ దట్ ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేశానా అనేసి. అలా అందరూ ఏదో ఒకటి తిమ్మిన మమ్మీ చేస్తూనే ఉంటాము. మనలో సెల్ఫ్ సైంటిస్ట్లే ఉంటారనమాట. ఎక్స్పెరిమెంట్లు చేద్దాము, ఇలా టేప్ రికార్డ్ పాడైపోతే టేప్ రికార్డ్ రిపేర్ చేద్దామనో, లేకపోతే మనం ఏదో పని చేద్దామనో, వేరే వాళ్ళకి ఎందుకు చెప్పడమనో, లెట్ అస్ ఎక్స్ప్లోర్ అని చాలా మంది అలా చేస్తుంటారు. సో మీరు కూడా అంటే చిలిపి అల్లర్లు చేసే ఉంటారు కదా, చేస్తే అది ఇప్పుడు మాతో షేర్ చేయాలనుకుంటే కాస్త మనం నమ్ముకుందాము, మీ మొహంలో కూడా చిరునవ్వు వచ్చేస్తుంది. ఏమంటారు, ఇప్పుడు వినిపించేస్తున్నాను అనదర్ క్లిప్పింగ్ ఫ్రమ్ అనదర్ మూవీ. ఆ మూవీ ఏమిటో మీరు కాల్ చేసి మా స్టూడియోకి కాల్ చేసి చెప్పాలి. బట్ హియర్ ఇస్ ద క్లిప్పింగ్.

0: నిన్ను సార్ పగలబడి నవ్వుతున్నారు.
1: రాజమయ్యా, నాకు నవ్వు వచ్చిందే నవ్వుకుంటాను.
2: నాకు నవ్వు వస్తుందేమో చెప్పండి, మేము నవ్వుతాం.
1: అక్కడ నాకు పిల్లాడు కనపడలా, నీ కనపడుతున్నాడా
3: బాబు? నన్ను నవ్వులోకి వెళ్ళిపోతారంటయ్యా, నా రెండు సంగతి ఏంటి?
2: ఒకవేళ పిల్లలు కనపడకపోతే రెండంటారేంటండి?
3: పిల్లాడికి రెండుకి సంబంధం ఏంటి?
0: పిల్లాడు రెండు ఇస్తాడా? మరి పిల్లలు చెప్తే రెండు ఎలా వస్తుంది?
3: పిల్లాడు రెండు
0: బాబు నిద్ర వచ్చా అంటే గుర్రపుత్ర
3: ఊడిపోతావా?

0: ఓకే మరి అంటే మరి మనం కూడా తెలుసుకుందాం మీకు అంత నవ్వు వస్తుంది అని అంటే ఏంటి చెడిపి వేషాలు ఏం చేసి ఏమేమి వేస్తుంటారు శృతి గారు? హలో
1: హలో యా అండి
0: యా అదే అంటే మీ అమ్మ అమ్మగారు అంత నవ్వుతున్నారంటే చిన్నప్పుడు శృతి గారు ఏదో చాలానే అల్లర్లు చేస్తుంటారు, ఏదో ఒకటి కాస్త చెప్పండి మనకి చెప్పగలిగే అల్లర్లు ఏమైనా ఉంటే.
1: నాకు తెలీదు బట్ అందుకే తనకి ఇచ్చాను చెప్తదేమో అని
0: చెప్పండి. నన్ను కూడా మీకు ఒక అమ్మాయి అనుకోండి, శృతి వాళ్ళ అక్క అనుకోండి, చెప్పండి ఏ వల్ల చేస్తుంటారు? ఓకే ఆవిడ సిగ్గుపడిపోయారు ఆన్ ఎయిర్ మాట్లాడడానికి, బట్ నో ప్రాబ్లం. అలా శృతి అయితే చాలానే అల్లర్లు చేశారట, కానీ చెప్పాలంటే కొంచెం మొహమాట పడుతున్నారు. బట్ మొహమాట పడకుండా ఒకవేళ మీలో ఎవరైనా మీరు చేసిన చిన్నప్పుడు అల్లర్లు అండ్ మీ పేరెంట్స్ ఒకవేళ మీ గురించి చెప్పాలి అని అనుకుంటే ఇక్కడ మీతో ఉంటే కాల్ చేసేసేయండి మజూరి నెంబర్ కి 9726361966. అలాగే దిస్ మెమోరియల్ డే మండే మదిర అండ్ మసాలా Irving is honoring the real heroes among us. Join them on May 25th for a special celebration dedicated to our heroes with exclusive offers just for veterans. Ante akkade endante oka special 15% discount undi and okavela meer akkada ganka tinte 4 or more guest ganka unte you can also receive a free appetizer and dessert aithe vallu complimentary ga istunnaru meeku. ఇదే కాకుండా లంచ్ టైంలో ఆఫ్ కోర్స్ బఫే అవర్స్ ఉన్నాయి, వెటరన్స్ కెన్ ఎంజాయ్ 1+1 కాంప్లిమెంటరీ బఫే. కాకపోతే మీరు మీతో పాటు వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ తీసుకుని రావాలి టు అవైల్ దీస్ ఆఫర్స్. అండ్ లంచ్ ఇస్ సర్వ్డ్ ఫ్రమ్ 11:30 టు 3 PM, డిన్నర్ ఇస్ సర్వ్డ్ ఫ్రమ్ 6 PM టు 11 PM. Places Madira and Masala, located at 1900 Market Place Boulevard in Irving.
2: పాపమక్క ఈ అన్న 3 రోజుల నుంచి ఏమీ తినలేదు.
3: 4 రోజులు
2: ఏ కాదు 3 రోజులు.
4: ఏంటి కన్ఫ్యూజన్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? 3 డేస్ అని చెప్పారు కదా.
5: కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. 3 డేస్.

0: నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాయట.
1: వీడు రాణా దగ్గుబాటు, ఇంకో లీడర్షిప్ క్వాలిటీస్
0: 100% పక్కా. డిటెక్టివ్ ఫోన్ మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. ప్రవళిక
2: ఇప్పుడే ప్రాణవంతం నిలిచిపోయిందంట మామ. అరే యాదగుట్టంటే మనం చెప్పరా.

0: నాకు యుఎస్ లో సీట్ వస్తే మాత్రం 3 మంత్స్ లో వెళ్ళిపోతా.
1: 3 మంత్స్ ఉందిగా, చూద్దాం. ఒక పచ్చని తోటలో ఓ పెళ్లి, ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న రిసెప్షన్ ఏరియా, అక్కడ ఇద్దరు అమ్మాయిలు, ఒకళ్ళు రోజ్ వాటర్ పోస్తారు, ఒకళ్ళు రోజ్ ఫ్లవర్ ఇస్తారు. ఆ ఇద్దరు మీరే, దానికి తప్ప దేని పనికి రాదు. వెతకండి లేడీస్ హాస్టల్లో, వెతికి ఆ బెల్లెలు ఎవరు నాకు చెప్పండి.

0: रेडियो सुरभि जात्रा सीजन 4 ई सारी मल्लोस्तुंदी विथ डिवाइन रिवैंप एंड एंतो एन्नेनो एक्साइटमेंट ఎగ్జైట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఎన్నో చాలా విషయాలు మేము మీతో షేర్ చేయబోతున్నాము. మొదటైతే వీ హ్యావ్ అ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా MATA. అయితే ఈ వేడుక మీరు అస్సలు మిస్ అవ్వకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసేయండి. ఇదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ మెగా కోలాట. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డాన్స్ స్టెప్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అంతే కాస్త డిఫరెంట్ గా ఉంది, నాట్ లైక్ లాస్ట్ 3 ఇయర్స్. అండ్ బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దిస్ టైమ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అఫ్ కోర్స్ జాతర కాబట్టి డిలీషియస్ వెండర్, డిలీషియస్ ఫుడ్ బూత్స్ ఉన్నాయి, ఎగ్జైటింగ్ వెండర్ స్టాల్స్ ఉన్నాయి, ఆర్జే అవార్డ్స్ ఉన్నాయండి. అండ్ ఇవాళ లాస్ట్ డే ఫర్ ఓటింగ్. అయితే మీరు లింక్ ఏదైతే చెప్తానో దానికి వెళ్లి మీ ఫేవరెట్ ఆర్జేకి ఓట్ చేసేసేవచ్చు, విచ్ ఇస్ www.radiosurbhi.com/RSJ. And ఇదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ కమ్యూనిటీ రికగ్నిజేషన్ అవార్డ్ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇవన్నీ అక్కడ జరగబోతున్నాయి. సో ఇవన్నీ జస్ట్ చూడాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసేయండి. June 7th న ఫ్రిస్కో ఫ్లర్, ఇది ఇండోర్ ఈవెంట్ అంతా ఒకటే లోపలే జరుగుతుంది. సో మనకి ఎండ ఉంటుంది, మనం డిహైడ్రేట్ అయిపోతాం, ఎగ్జాస్ట్ అయిపోతాం, అలా కూడా ఏమి ఉండదు అనమాట. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కళ్యాణానికి, ఓటింగ్ కి, నామినేషన్స్ కి, కళ్యాణానికి టికెట్ కొనుక్కోవాలన్నా ఎవ్రీథింగ్ ఇస్ వన్ ప్లేస్, విచ్ ఇస్ అగైన్ ఇందాక చెప్పాను కదా, www.radiosurbhi.com/RSJ. అండ్ ఫర్ స్పాన్సర్షిప్స్ కాల్ 5168516919 ఆర్ ఈమెయిల్ admin@radiosurbhi.com. ఇది మన జాతర కాబట్టి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, పిల్లలతో, పాపలతో, అందరితోటి చక్కగా ఈ సమ్మర్ లో చక్కటి మెమరీస్ చెరిస్ చేసుకుందాము. అండ్ 5 o'clock తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ప్లే సమ్ గేమ్స్, కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ కాబట్టి చిన్ననాటి మనం చిలిపి అల్లల గురించి మాట్లాడుకుంటూ దాంతోపాటు గేమ్స్ కూడా ఆడుకుందాము. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ కాల్ మీ అట్ 9726361966. బట్ రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఎ కమర్షియల్ బ్రేక్, బట్ తిరిగి వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ టు 107.9 FM HD3.
1: Radio Surabhi time check. Studio lo time 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, held to their contract.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: అన్ని పెట్టుకుందనరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
7: Manashanti, mental peace, masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GT Electronics can help you design a custom setup. Screen build cheyadam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit gtelectronics.com or

0: మీరు కనుక ఏదైనా ప్రేమిస్తే అండ్ వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనిపిస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళనివ్వండి. ఒకవేళ వాళ్ళు తిరిగి వచ్చారనుకోండి, అంటే మీ మీద ప్రేమ ఉందని కాదు అర్థం. దట్ మీన్స్ నో వన్ ఎల్స్ లైక్ దెమ్, లెట్ దెమ్ గో అగైన్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నిన్న మాత్రం వర్షం బానే పడింది, ఇవాళ కూడా వర్షం ప్రిడిక్షన్ ఉండింది. ఇప్పటి వరకు లూయిస్విల్ ఏరియాలో అయితే పడలేదు, బట్ పార్ట్లీ క్లౌడీ ఉంది. బట్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రెయిన్ అగైన్ టుమారో. రేపు మళ్లీ మధ్యాహ్నం నుంచి మళ్లీ వర్షం పడుతుంది అండ్ తర్వాత రానున్న 10 రోజులు వర్షం పడుతూనే ఉంటుందని ప్రెడిక్షన్ మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తుంది. బట్ డాలస్ లో ఉన్నాము, టెక్సస్ లో ఉన్నాము, బైపోలార్ స్టేట్ కాబట్టి వినవను ఎలా వెదర్ మారుతుందో ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ వాట్ ఇట్స్ షోయింగ్. అండ్ అలాగే గోల్డ్ రేట్ డాలస్ లో అండ్ మొత్తం ప్రపంచంలో గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. ఈవెన్ దో మనకి మోడీ గారు ఏంటంటే గోల్డ్ కొనుక్కోద్దు, స్పెషలీ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక సంవత్సరం పాటు గోల్డ్ కొనుక్కోదని చెప్పారు. బట్ అయినా కూడా మనం కొన్నిసార్లు విన్నాం కదా, మనకి కొనుక్కోలేని మీకు కనుక అనిపిస్తే, స్టిల్ ఐ వాంట్ టెల్ యూ దాట్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఇప్పుడు వన్, అంటే యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అయితే 1 బిస్కెట్ గోల్డ్ రేట్ గురించి చెప్పేసేద్దాము, అదెంత ఉందో అనేది. బికాస్ చాలా మంది ఇక్కడ 1 బిస్కెట్ గోల్డ్ రేటే కొంటారు కాబట్టి 31 ounces గోల్డ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు $4,546.20 అగైన్ $4,546.20. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో అండ్ ఆఫ్ ఎయిర్ లో చాలా మంది కాల్ చేశారు. ప్రశాంత్, లావణ్య మీరు కాల్ చేసి చెప్పారు. ప్రశాంత్ అనేదే చిన్నప్పుడు చాలా అల్లర్లు చేసేవాళ్ళట, అసలు వాళ్ళ అమ్మ చక్కగా ఏదైనా షాప్ లో అప్పుడంటే అంత షాపింగ్ చేసేవాళ్ళు కాదనుకోండి, షాప్ లో ఏదో ఈ గిన్నో చెంబో బాగుంది అనేసి తీసుకొని వస్తే అతను ఆడుతూ ఆడుతూ ఆడుతూ తీసి వెనకాల పెరట్లో ఒక బాగుండేది, బావిలో తీసుకెళ్లి పడేసేవాళ్ళట. ఇంట్లో ఏదైనా వస్తువులు కనిపించకపోతే వాళ్ళు వెళ్లి ఫస్ట్ బావిలో వెతుకుతారట, వీడే పడేస్తుంటాడు ఏవో. అలా అబ్బాయిని పిలిచి, మనకి ఉంటారు కదా ఊర్లో కొంతమంది ఉంటారు కదా హెల్పర్స్, అలా వాళ్ళని తీసి ప్రతి 2 నెలలకి బావిలో అలా తీస్తుంటే బోల్డ్ అని సామెలు కనిపిస్తుంటాయి. అదేదో సినిమాలు స్వర్ణకమలంలో అంటారు కదా, అరే ఇది నా చెంబు, ఇది నా గరిట, ఇది నా ప్లేట్, ఇది నా స్పూన్ అని అంటారు కదా. అలాగే వీళ్ళింట్లో కూడా ఏ వస్తువులు కనిపించకపోయినా ఫస్ట్ వీళ్ళు వెతికేదని అంటే వీళ్ళ సేఫ్ లాక్ బావిలో వెతికేవాళ్ళనమాట, ఎందుకంటే అతను విపరీతంగా అల్లర్లు చేసేవాడు. అలాగే ఒకసారి అతను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే కొత్తగా టీ సెట్ కొన్నారు. అప్పట్లో ఇంకా మురిపం కదా, దిస్ వాజ్ ఐ థింక్ ఎప్పుడో మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేబీ నేను లేట్ 80s అలా ఉంటుందేమో అనుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే కొత్తగా టీ సెట్ కొనుక్కొని వీళ్ళు వచ్చారు కదా అని వీళ్ళకి చక్కగా వాళ్ళు ఆఫర్ చేశారు. అదని చక్కగా అందులో పాలు తాగారు, నాకు టీ వాళ్ళందరూ టీ తాగుతున్నా నేను అందులోనే పాలు తాగుతానని చెప్పి అందులో పాలు వాళ్ళు పోసి చక్కగా ఇచ్చారు. పాలు తాగినసేపు చక్కగానే తాగేశాడు, తాగి టప్పున కింద పడేశాడు అనమాట. అతనికి అలా అలవాటు, అందుకని వాళ్ళ అమ్మ అప్పుడు కంటిన్యూ ఉంటుందంటే వీడు పడేశాడు పడేస్తాడు తీసేసుకుని తీసేసుకుందాం లాస్ట్ పోగానే అలా తాగాడు, ఇలా టప్పున పడేశాడు. వాళ్ళ గుండె మాత్రం ఇలా జారిపోయింది, చక్కగా వెళ్లి వెళ్లి ఏదో మురిపంగా మేము కొనుక్కున్నాము వీడు పడేశాడు కదా అనేసి కొంచెం బాధపడ్డారు. కానీ మరి గెస్ట్లు కదా, ఏమి చెప్పలేరు కదా. అలా చేశారనమాట ఈ అబ్బాయి ఈ పని. అయితే ఇప్పుడు మీకు వినిపించబోతున్న ఒక క్లిప్పింగ్, ఆ క్లిప్పింగ్ విన్న తర్వాత ఆ సినిమా ఏమై ఉంటుంది అని మీలో ఎవరికైనా తెలిస్తే మా స్టూడియోకి కాల్ చేయండి. మా స్టూడియో నంబర్ 9726161966.
1: నువ్వేం పేరు చెప్పావు? మేడం క్యూరియా.
2: అబ్బా
1: ఏం కనిపెట్టింది రమ్య అబ్బా?

0: senza un tal del cer a dir.
1: అలాగే అనమాట. సో సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసి అండి 9726361966. మనం కూడా స్కూల్లో ఇలా హోంవర్క్ కనుక చేసుకుని వెళ్ళకపోతే ఆ టైంకి సబ్మిట్ చేయాలి అని అనుకుంటే ఏదో ఒకటి ఎక్స్క్యూజ్ బహానా కొట్టే వాళ్ళం కదా. అండ్ ఇలాంటి వైవా క్వశ్చన్స్ అడిగినప్పుడు టీచర్ ఆన్సర్ రాకపోతే క్లాస్ అందరు ముందర ఏంటంటే కొంచెం చిన్నతనంగా అనిపించేది, బట్ తప్పేది కాదు. అలా బాయ్స్ అయితే క్లాస్ బయట దాన్ని అంటారు కదా, అలా గుంజీలు తీసి నించునే వాళ్ళు. అమ్మాయిలకి ఎక్కువ పనిష్మెంట్ ఉండేది కాదనుకోండి, బట్ ఇలా ఇలా జరుగుతుండేవి. హోతా హై బడే బడే దేశ మే ఛోటీ ఛోటీ బాతే హోతీ రహతీ హై, బడే దేశ మే అంటే డైలాగ్స్ లో మీరుంటున్నారు. ఇలా ఛోటీ ఛోటీ చిన్న చిన్న అల్లుళ్ళు గుర్తుంటే షేర్ విత్ అస్, మొహమాట పడకండి. ఇందాక శృతి వాళ్ళ అమ్మగారు కొంచెం మొహమాట పడ్డారు, బట్ మొహమాట పడకండి. జో హో గ్యా సో హో గ్యా, బట్ అప్ తో చిలిపి నవ్వు నవ్వుకుందాం కాసేపు. ఓకే, కమింగ్ బ్యాక్ టు అటెన్షన్ టు ఆల్ రేడియో సుర్భి లిసనర్స్, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ ద రేడియో సుర్భి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఇట్స్ లీడర్ బోర్డ్ షో, వన్ ఆఫ్ అ కైండ్ ఇట్ ఇస్ ఆన్ రేడియో సుర్భి. Join the excitement every Saturday from 11:30 to 12:30 PM with Bhaskar Garu, and Tuesdays during Radio Surabhi detour time from 5:30 PM to 6:30 PM with me, Kalpana. Also, authentic South Indian flavors now made easy with A to B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. Also, from fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A2B, Frisco and Little Elm. Visit a2btexas.com or call them at 214-872-2345. I repeat, it's 214-872-2345.

0: అండ్ మీరు విన్నారు పాట, ఈ పాట హైలెసో హైలెసా బ్యూటిఫుల్ సాంగ్, డిఎస్పీ గారి మ్యూజిక్. అండ్ సినిమా బీటల్స్ కాల్ చేసి చెప్పేసేయండి. అలాగే ఇంతకు ముందర వినిపించిన క్లిప్పింగ్ కూడా మీరు ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. అవ్వ కనిపెట్టింది ఉఫ్ఫు ఉఫ్ఫు అనే ఇన్వెన్షన్ అని చెప్తాడు అనమాట హర్ష గారికి అబ్బాయి. క్లూ ఇచ్చేసాను సినిమా పేరు మీరు చెప్పాలి. అలాగే మీకు నేను చెప్పబోయేది ఏంటంటే మైత్రీస్ రెస్టారెంట్స్ గురించి. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్స్ తో అమేజింగ్ వ్యూ ఉంది అక్కడ. అదే కాకుండా ప్యాటియో కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది అనమాట. సో చాలా మంది కూడా కూర్చోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ కుజీన్ మైత్రీస్ ఇండియన్ కుజీన్. ఇదే కాకుండా ప్రొద్దునిచ్చి మనకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ టైంకి అయితే బఫే, ఈవినింగ్ అయితే చక్కగా చాయ్ స్నాక్స్, వీటన్నిటితో పాటు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ చెప్తున్నారు మైత్రీస్ కిచెన్ వాళ్ళు. ఇది కాకుండా వాళ్ళ దగ్గర ఫంక్షన్స్ కి కానివ్వండి, పార్టీస్ కి కానివ్వండి, కోఆపరేటివ్స్ కి కానివ్వండి, దే హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? విజిట్ మైత్రీస్ కిచెన్ కుజీన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్ అండ్ సౌత్ లేక్ అండ్ ఆల్సో ఇన్ ఫ్రెస్కో.
1: నిన్న మిమ్మల్ని అందరినీ సైంటిస్టుల పేర్లు చదువుకురమ్మన్నాను, చదువుకోచ్చారా? గుడ్, రాకేష్ తో మొదలు పెడదాం. చెప్నా,
2: ఐన్స్టీన్ సార్.
1: వెరీ గుడ్, ఈ ఊరికి ఐన్స్టీన్ రా నువ్వు. నెక్స్ట్
2: న్యూటన్ సార్,
3: కురాన్ సార్, ఎల్లా ప్రగడ సుబ్బారావు సార్, వసీకరణ్ సార్, మగ సార్, ఎంఎస్ స్వామినాథన్.
0: ఎంత ఫాస్ట్ గా చెప్పేశారు వశీకరణ్ అండ్ మా అవ్వ సార్ అనేసి. వశీకరణ్ ఏం కనిపెట్టారా అని అంటే ఆ అబ్బాయి ఏం జవాబిస్తారు అది మీరు చెప్పాలన్నమాట. ఇలా మనం కూడా టీచర్ రాగానే ఇది వరకు ఇక్కడ ఇప్పుడు పిల్లలు ఎవరు చేయట్లేదు కానివ్వండి, బట్ స్కూల్లో మాత్రం ఒకప్పుడు అంటే ఇన్ కేస్ మీరు 90s కిడ్స్ అయి ఉంటే, అంటే 90s లో పుట్టారని కాదు, మీ కాలేజ్ స్కూల్ అలా ఎంజాయ్ చేస్తుంటే టీచర్ ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ సార్ అనుకుంటూ నించోని తర్వాత వాళ్ళు కూర్చోమన్నప్పుడే కూర్చునేవాళ్ళు అనమాట. అలా ప్రాక్సీ అటెండెన్స్ ఎవరో తీసుకునే భలే ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఆ రోజులు కదా. బాగుంటాయి ఆ రోజులు నిజంగా తెలుసుకుంటే, నిజంగానే బాగుంటాయి.

0: అంత ఫేమస్ కామెడీ మూవీ ఆన్సర్ చెప్పడానికి చాలా మంది టైం తీసుకున్నారు. మిషన్ ఇంపాసిబుల్ అంటే మన టామ్ క్రూస్ ది కాదు, మన అవ్వ అండ్ వశీకరణ్ లాంటి మూవీస్ అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్, మిషన్ ఇంపాసిబుల్ తెలుగు మూవీ, కామెడీ మూవీ. అండ్ మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ జే కల్పన. మొన్నెవరో ఇలాగే గ్రేప్ వైన్ లేక్ కి వెళ్తే మనం ఏం చేస్తాము, చక్కగా కూర్చొని బయట పిక్నిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తోటి పక్కన డాకింగ్స్ దగ్గర ఉంటే, లేదంటే బోట్ తీసుకుని ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో, స్పీడ్ బోటింగ్ ఫ్యామిలీ బోటింగ్ అలా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎంత మాత్రం మీరు టెస్ట్ లాక్కుంటే, అది కూడా సైబర్ ట్రక్ తీసుకుంటే అలా లేక్ లోకి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? మరి అలాంటి పనులు చేస్తే అరెస్ట్ అవుతారు కదా. ఇది చిలిపి వేషాలు కాదనుకోండి, అదేదో పిచ్చి వేషాలు లాగానే ఉంటాయి. ఇప్పుడు చిలిపి వేషాల గురించి మాట్లాడుతున్నాం. చిన్ననాటి చిలిపి వేషాలు మీలో ఎవరైనా చేసే ఉంటారు, తప్పకుండా ప్రతి వాళ్ళు చేసే ఉంటారు. బట్ లెట్స్ సీ ఇందులో ఈ అబ్బాయి ఏమి చెప్తున్నాడు చూద్దాము. ఆ సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. ఈ కామెడీ క్లిప్పింగ్ ఏ సినిమాలో 9726361966 మా స్టూడియో నంబర్.
1: ఎక్కడే మరి బండి, అసలు స్కూల్ టైం అవుతుంది.
2: స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే స్వామి, పెద్ద కొబ్బరికాయ కొట్టాను.
1: అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో?
2: నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటే నీ రాసన్నానా?
1: దేవుడి గౌడిగేదిలా బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు.
3: బాబుకి మీ తెలివితేటలే వచ్చారండి.
1: వీడికి మీ ఫ్యామిలీ పోరేసిందే, ముఖ్యంగా మీ తమ్ముడు గారు దీపాడు. ఇంత కూడా బుర్రలేదు
0: ఉంటుందన్నమాట మనతో. ఎలాగో కమిట్ అయిపోయాం, ప్రామిస్ చేసాం కాబట్టి దాన్ని సార్థకం చేయాలంటే అదేదో కోరిక కోరుకుంటే అయిపోతుంది కదా. అలా కోరుకున్నాడు అనమాట ఈ అబ్బాయి. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద గేమ్స్. ఇప్పుడు మీకు నేను కొన్ని క్లూస్ ఇస్తాను, అది ఒక సిటీ పేరు అయి ఉండొచ్చు, ఆగ్రాని మరి హైదరాబాద్ కి తీసుకురాలేం కానివ్వండి, బట్ దాని గురించి నేను కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటాను, కొన్ని ప్లేసెస్ గురించి. ఆ ప్లేస్ పేరు ఏమిటి ఆ క్లూని బట్టి మీరు కాల్ చేసి చెప్పాలన్నమాట. సో మొదట ఈ ప్లేస్ పేరు మనసు సంతోషించే ప్లేస్. ఏమిటి ఏమిటై ఉంటుంది ఆ ప్లేస్ పేరు ఏమిటి? అది హైదరాబాద్ లోనే ఉంది, మనసు సంతోషించే ప్లేస్. మీలో ఎవరికైనా తెలిస్తే ఆ సిటీ పేరు కాల్ చేసేసేయండి, అలాంగ్ విత్ దిస్ మూవీ నేమ్. ఇందాక మీరు ఏదైతే విన్నారో ఆ సినిమా పేరు కూడా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. నంబర్ 9726361966 మా స్టూడియో నంబర్.

0: I'm
1: good. How are you?
0: I'm doing wonderful. And how old are you?
1: I'm 10 years old.
0: You're 10 years old. And your voice is so cute, Srinika. Summer ke chedam anukuntunna summer lo chustunay kada India velthunnava?
1: We're going to Yellowstone.
0: Yellowstone, okay, wonderful, wonderful. Okay, so Srinika, chinnappudu nenu allalu chesava ante nenu chinnagane unnava anukani, but any kind of mischievous things that you did which your mom and dad said, Srinika, don't do that?
1: Yes.
0: Do you want to share something? నో ప్రాబ్లం ఆలోచించి మళ్ళీ కూడా కాల్ చేయొచ్చు. బట్ చెప్పు, ఇందాక సినిమా పేరు ఏదేంటి, ఏం సినిమా పేరు అయి ఉంటుంది అనుకుంటున్నావు?
1: ఆనందమాయ.
0: ఆనందమాయ, దాట్స్ రైట్. అండ్ మనసు సంతోషించే ప్లేస్ ఏమిటది? దాట్స్ రైట్, దిల్సుఖ్ నగర్. ఎప్పుడన్నా వెళ్ళావా దిల్సుఖ్ నగర్ కి ఇండియా వెళ్ళినప్పుడు?
1: యు
0: డిడ్, ఓకే. వాట్ యు లైక్ అబౌట్ ఇండియా, సినికా?
1: I like to visit my family and friends in the places.
0: Friends and family and friends. Okay, friends unnaru akkada neeku?
1: A few.
0: Kontamandi unnaru anamata. Okay. Good, good. Thank you, Kanna. Thank you for calling. Have a wonderful time. Happy and safe summer to you. Okay? Bye-bye.
1: Okay. Bye.
0: Bye. అండ్ చాలా మంది స్కూల్స్ వాళ్ళకి ఈ ఫ్రైడే నుంచి అయిపోతుంది స్కూల్, మెమోరియల్ డే ముందర వీకెండ్ నుంచి ఫినిష్ అయిపోతుంది కాబట్టి. సో జస్ట్ హ్యావ్ అ సేఫ్ అండ్ హ్యాపీ సమ్మర్. మీరుంటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు ఇంకొక క్లిపింగ్ వినిపించేస్తాను, వినేసేయండి. సినిమా పేరు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ 9726361966. హియర్ వి గో, దిస్ ఇస్ ద నెక్స్ట్ క్లిపింగ్ అన్నమాట.
2: నాతో అమ్మ నాన్న ఆటాడితే కోసిస్తా. ఏం కూర ఉండేవే?
3: అరటికాయ.
2: అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు.
3: అలాగేనండి.

ఇది పాపం మరీ టార్చరస్ గా ఉంది, చిన్ననాటి అల్లర్లు. కానీ ఇలా మనము మట్టి బొమ్మలతో ఆడుకునే వాళ్ళము, కొండపల్లి బొమ్మలతో ఆడుకునే వాళ్ళము. అలా కూర్చొని ఎన్ని చిన్న చిన్న జస్ట్ సంతోషాలు ఉంటాయి కదా, అలా సైడ్ లో కూర్చొని ఒక చిన్న టెంట్ వేసేసి క్యానోపీ లాగా పెట్టుకుని టీపీ లాగా చేసుకుని ఉన్న బొమ్మలతోటి

0: జస్ట్ ఇలాగే అమ్మ నాన్న ఆట ఆడుకుని నేను ఈ కూర చేస్తాను ఆ కూర చేస్తాను అంటే మనం ఉంటాయి కదా అలా సైడ్ లో కూర్చొని ఒక చిన్న టెంట్ వేసేసి క్యానోపీ లాగా పెట్టుకుని టీపీ లాగా చేసుకుని ఉన్న బొమ్మలతోటి జస్ట్ ఇలాగే అమ్మ నాన్న ఆట ఆడుకుని నేను ఈ కూర చేస్తాను ఆ కూర చేస్తాను అంటే మనం ఏం చూస్తామో అలా వి జస్ట్ ట్రై టు రెప్లికేట్ దాట్ కదా. సో బాగుంటాయి అవన్నీ. బట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే విన్నారో ఈ క్లిప్పింగ్ అది సినిమా పేరు ఏంటో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ లో ఏది ఎప్పుడు జరుగుతుందో మనకేం తెలియదు, ఎలా మారిపోతుందో అంతకరా తెలియదు, కానీ హెల్త్ కవరేజ్ మాత్రం తప్పకుండా ఉండాలి, జాబ్ ఉన్నా లేకపోయినా కదా. అయితే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ ఎఫర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ quickly and stress free. From health to travel, dental to vision and life insurance, they will cover you. That is SNR insurance. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నిన్నుంటాను మీ తోడు 8 వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. స్టే ట్యూన్డ్. ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ట్రివియా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మా స్టూడియోకి కాల్ చేయాలి 9726361966 కి. అలాగే ఇప్పుడు విన్న సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి ఆ నంబర్కి.
1: Radio Surabhi Revisit.
2: Pallu chuppu mantunna.
1: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
3: Chala padabandi apply chesaru ivanni.
2: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
1: Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Feel our Indian cafe. Thank you for being in our journey.
4: రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

వెల్కమ్ బ్యాక్. సురభి డి టూర్ వింటున్నారు మీరు ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే విత్ మీ ఆర్ జే కల్పన ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. ఇవాళ మనం ఆడుతున్నాము గేమ్స్ అబౌట్ ప్లేసెస్ గురించి. మీరు గెస్ట్ చేసి చెప్పాలి ఆ ప్లేస్ ఏమై ఉంటుంది నేను ఇచ్చే క్లూని బట్టి. అలాగే ఫుడ్ క్లూస్ కూడా ఇస్తాను బట్ ప్రస్తుతానికైతే ప్లేసెస్ చేస్తున్నాము. 6 to 7 ఫుడ్ క్లూస్ ఇస్తాను, అది మీరు గెస్ట్ చేయాలి అది ఏం ఫుడ్ అయి ఉంటుంది అనేది. అండ్ దాంతోపాటు వచ్చిన నాటి చిలిపి అల్లర్ల గురించి మీరు కనుక మాతో షేర్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు మా స్టూడియో నెంబర్ కి, విచ్ ఇస్ 9726361966. మనం అందరం చిన్నప్పుడు ఏ ఒక్క పనులు చేసే ఉంటామన్నమాట. అమ్మ వద్దన్న, నాన్న వద్దన్న, అది ప్రమాదం మనం తెలిసిన చేసి చూస్తే పోలా, ముట్టుకొని చూస్తే పోలా, అంటే చూసొస్తే కాల్సి వచ్చే రకం ఉంటుంది కదా. పీకి పాకం పెట్టడము, చూసొస్తే ఏంటంటే ఇల్లు పీకి పందరు వేయడం అని అంటారు. అలాంటివన్నీ ఏంటంటే చాలా మంది చేస్తూనే ఉంటారనమాట. అయితే ఇందాక మనకి సుజాత గారు కాల్ చేసి చెప్పారు ఏంటంటే, ఇది వరకు బీపీఎల్ ఒక టేప్ రికార్డ్ ఉండేది, బీపీఎల్ టేప్ రికార్డ్ కదా, అది అఫ్ కోర్స్ ఏ సైడ్ బి సైడ్ మనం చక్కగా చాలా మురిపెంగా వాడుతుండేవాళ్ళం. అప్పుడు ఇన్ని అప్లయన్సెస్ ఉండేవి కాదు, ఉన్నవి 2-3 కానీ చాలా జాగ్రత్తగా వాడేవాళ్ళం. సో అలా బీపీఎల్ టేప్ రికార్డ్ మెషిన్ వల్ల నాన్న తీసుకుని వస్తే అందరు బానే వినేవాళ్ళు పాటలు. మనకి 90s లో వచ్చిన సినిమాలు గ్యాంగ్లర్ కానివ్వండి, ఏంటంటే ఏమన్నారు ఆవిడ మన చిరంజీవి శ్రీదేవి సినిమా పేరు ఏంటి గుర్తు రావట్లేదు, జగదగిరిరాత్రిలోకి సుందరి, ఇవన్నీ ఏ సైడ్ బి సైడ్ పెట్టుకుని విని ఎంజాయ్ చేశారు. ఒకసారి ఎందుకో ఏదో కారణంగా అది కాస్త రోబోట్ లాగా వాయిస్ వస్తే లోపల ఏదో పాడైపోయిందేమో అనుకోని సుజాత గారు దాన్ని తీసి అప్పటికి నాన్న చెప్పారు, వద్దమ్మా మనకి ఇక్కడంటే మనకి లేబర్ ఎక్కువ కాబట్టి పాడైపోగానే మనం పడేసేస్తాము మనది కాదనుకోని, బట్ అక్కడ అలా కాదు కదా, దాన్ని మనం లాగి లాగి లాగి లాగి వాడి వాడి మనం ఏదో రిపేర్లు చేసుకుంటూ వాడుతూనే ఉంటాం. అలా నాన్నన్నారు నేను ఆఫీస్ వచ్చాక చూస్తాను వెళ్ళిగానే మర్చిపోయారు, పనిలో పడిపోయారు మర్చిపోయారు కాబోలు. అయితే ఫైనలీ వన్ ఆఫ్ ద డే తినే అనుకుంది, ఇలా అయితే చిక చిక చిక చిక చిక చిక పాట వినలేం కదా, అందుకని వన్ ఆఫ్ ద డే స్కూల్ నుంచి హోంవర్క్ అయిపోయింది, ఖాళీ టైం చాలా ఉంది, అప్పుడు టీవీలు వీడియో గేమ్లు కూడా లేవు కదా. సో ఏం చేశారంటే, ఇంతకేం చెప్పబోతున్నానంటే, దాన్ని చక్కగా అన్స్క్రూ చేసేసి తీసేసి షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్, నేనే రిపేర్ చేసి మా నాన్నకు చూపిద్దాం అనుకున్నారు. ఇంకేంటి రిపేర్ అవుతుందా పాడా, ఆ తర్వాత బీపీఎల్ మళ్లీ వాడకుండా అలా అయిపోయిందనమాట. అసలు ఇంతకీ ప్రాబ్లం బీపీఎల్ మషిన్ లో కాదు, ఆ క్యాసెట్ లో అది ఏదైతే విన్నారో ఏసెట్ బీసెట్ అది విని విని విని అరిగిపోయి అక్కడ ప్రాబ్లం ఉండింది. కానీ ఆ బీపీఎల్ టేబుల్ రికార్డ్ దాంట్లో పాడిందేమో తీశారు, ఆ తర్వాత దాన్ని వాడేటట్టు లేకుండా అయిపోయింది అనమాట. ఆ తర్వాత నాన్న బాగానే తిట్టారు, ఆవిడకి గుర్తుందట, బట్ దెన్ ఆ తర్వాత నవ్వుకున్నారు కూడా. ఇలాంటివి హోతాయి హోతాయి హోతాయి రహతాయి. ఓకే, ఇప్పుడు మీరు గెస్ట్ చేయాలి ఒక ప్లేస్ పేరు, అది ఇండియాలో ఉంది. దాని క్లూ ఒకటి నేను ఏమి ఇవ్వగలుగుతున్నా అంటే స్టాప్, స్టాప్ ఇస్ ద క్లూ. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఏమై ఉంటుంది ఆ ప్లేస్ పేరు, సిటీ పేరు తెలిస్తే కాల్ చేసేసేయండి 9726361966. అండ్ ఇంతకు ముందర బ్రేక్ కి అటుపక్క ఒక క్లిపింగ్ విన్నారు కదా, వాళ్ళు అమ్మ నాన్న ఆట ఆడుకున్నారు, అబ్బాయి కొంచెం బానే డామినేట్ చేస్తున్నారు చిన్నప్పుడైనా కూడా, ఆ సినిమా ఏమై ఉంటుంది అది కూడా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. లోపల వినిపించేస్తాను మీకు ఒక పాట ఫ్రమ్ అదుర్స్, అదురే పాట వినేసేద్దాం.

ఉయ్యాల చంపాల సినిమా నుంచి విన్నారు. బ్రేక్ కి అటుపక్క ఏవైతే నేను క్లిప్పింగ్ వినిపించానో ఆ సినిమా అండ్ ఆన్సర్ ఇచ్చారు దేవి గారు. కాకపోతే ఒక క్లూ ఏదైతే ఇచ్చానో ఒక గేమ్ సందర్భాన ఒక సిటీ పేరు ఒక ప్లేస్ పేరు మీరు గెస్ట్ చేయాలి. దాని క్లూ నేను ఇచ్చాను స్టాప్ స్టాప్ అనేది. దాన్ని బట్టి ఆ పేరు ఏమై ఉంటుంది యూ హ్యావ్ టు కీప్ గెస్సింగ్ అనలైజ్ చేసి చెప్పేసేయండి. మీరు వింటున్నారు సురవి డి టూ డ్రైవ్ టైమ్ షో. అలాగే ఇంకొకటి లోపల తలుపు, ఇది ఇంకొక ప్లేస్ పేరు. లోపల తలుపు స్టాప్ అనేది ఒక ప్లేస్ పేరు అండ్ లోపల తలుపు ఇంకో ప్లేస్ పేరు. తెలిస్తే గెస్ట్ చేయగలిగితే అండ్ గెస్ట్ చేసిన తర్వాత మాకు కాల్ చేయాలంటే మా నంబర్ మీకు అందిస్తున్నాను 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ మదిరా అండ్ మసాలా. అయితే ఈ సోమవారం మే 25th న మదిరా అండ్ మసాలా ఏదైతే అర్వింగ్ లో ఉందో వాళ్ళు అందిస్తున్నారు రియల్ మిలిటరీ పీపుల్ కి అండ్ వెటరన్స్ కి. దే వాంట్ టు హానర్ దెమ్ విత్ స్పెషల్ ఆఫర్స్ ఫ్రమ్ దేర్ ప్లేస్ మదిరా అండ్ మసాలా. ఆ స్పెషల్ సెలబ్రేషన్ ఏమిటంటే దే వాంట్ డెడికేట్ దెమ్ బై ఆఫరింగ్ లైక్ 15% ఆఫ్ డిస్కౌంట్ అండ్ వాళ్ళు కనుక ఫోర్ ఆర్ మోర్ గెస్ట్ కనుక ఉంటే వాళ్ళకి ఫ్రీ అపిటైజర్ అండ్ ఆల్సో డెజర్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. అండ్ లంచ్ టైంలో అయితే బఫే అవర్స్ లో వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. ఇదే కాకుండా లంచ్ ఇస్ సర్వ్డ్ ఫ్రమ్ 11:30 టు 3 PM అండ్ డిన్నర్ విల్ బి సర్వ్ ఫ్రమ్ 6 PM టు 11 PM. ప్లేస్ పేరు గుర్తుపెట్టుకోండి మదిరా అండ్ మసాలా, లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బలేవాడ్ ఇన్ అర్వింగ్. కాకపోతే మీరు వెటరన్స్ అయి ఉంటే వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ తీసుకుని రండి టు అవైల్ దీస్ ఆఫర్స్. దాట్ ఈస్ మదిరా అండ్ మసాలా.

0: సరదా సరదాగా జల్సా చేసుకుంటూ మనం ఆడిద్దాం. ఈ గేమ్ సింపుల్ గానే ఉన్నాయి. అండ్ మనకి ఇక్బాల్ గారు కాల్ చేసి లోపల తలుపు ఆన్సర్ ఇచ్చేసారు. దాని పేరు ఇండోర్ కూడా అని వచ్చనుకోండి, ఇండోర్. అండ్ అలాగే స్టాప్ అనేది ఏమిటై ఉంటుంది అనేసి ఇక్బాల్ గారు చాలా ఆలోచించారు, బట్ వెంకట్ గారు చెప్పేశారు. బట్ అయినా కూడా మనకు కాలర్ కాల్ చేస్తున్నారు కాబట్టి లెట్ మీ టేక్ దెమ్ ఆన్ ఎయిర్ అండ్ సీ వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు. హలో,
1: స్టాప్ కాదు, ఉండి వల్ల కావాలి, ఆంధ్రప్రదేశ్ నే
0: ఉండి కాదు, ఉండిని స్టాప్ అంటే
1: ఉండి అవును, ఉండడం ఉండి కాదా?
0: కాదు చెప్పారు అదేంటో నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ బట్ ఫర్ ట్రై. సో వెంకట్ గారు ఏమన్నారు, స్టాప్ అంటే ఆగ్రా స్టాప్. సింపుల్ గా ఉన్నాయి బట్ కాస్త మనకి మెదడుకి మేత ఉంటుంది, ఆలోచిస్తూ ఉండాలన్నమాట ఏమిటి అనేది. బట్ నౌ లెట్ మీ టేక్ యూ టు అనదర్ క్లూ. ఇది ఇండియాలోనే ఉంది బట్ డీస్కోప్ చేసేద్దాము, మనం కొన్ని తీసేద్దాము. హైదరాబాద్ లో మన రెండు రాష్ట్రాల్లో అయితే లేదు బట్ ఇండియాలో ఉంది. దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అనంటే సెంటర్ స్టేట్. దాన్ని మీరు ఏ పేరుతో పిలుస్తారు, ఏమని అని అంటారు, మీరు పిలవడం కాదు కానీ దాన్ని ఏ పేరుతో అందరు పిలుస్తారు తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి. ఇన్ అడిషన్ టు దట్ ఇంకోటి కూడా చెప్పేస్తాను, అది కూడా లెట్స్ సీ ఎవరు కాల్ చేసి చెప్తారు. చిన్ని చెరువు అంటే చిన్న చెరువు, దాని పక్కన చిన్ని ఎర్రపండు. ఓకే, మళ్ళీ చిన్న చెరువు దాని పక్కన చిన్ని ఎర్రపండు, ఇది ఏ ప్లేస్ అయి ఉంటుంది? సో రెండు ఉన్నాయి, రెండు క్లూస్ ఉన్నాయి. ఒకటేమో ఇది, నెక్స్ట్ నేను చెప్పాను సెంటర్ స్టేట్. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు ఇంటర్నెట్ సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ఇప్పుడు ఒక పాట విన్న తర్వాత ఐ విల్ ప్లే ద కామెడీ క్లిప్పింగ్ ఆల్సో. మొదట పాట వినేసేద్దాము మరి.
2: నాకింటికి తాళాలు వేసుకుని ఎలా
3: ఉండి చెప్తా,

0: కింద మామతో పాటు మనకి చక్కటి ఒక లిసనర్ వచ్చేసారు ఆన్ ఎయిర్. హాయ్, హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నా పేరు సౌజన్య.
0: హాయ్ సౌజన్య, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే. చెప్పండి, మీకు ఆన్సర్ తెలుసా?
1: పాండిచేరి అనుకుంటున్నాం.
0: అనుకుంటున్నారు, అది కరెక్టా కాదా నేను చెప్పాలి? దట్స్ అబ్సల్యూట్లీ రైట్ సౌజన్య, పాండిచేరి ఇస్ ద రైట్ ఆన్సర్. దాంతోపాటు సౌజన్య, చిన్నప్పుడు ఎప్పుడన్నా నువ్వు అల్లర్లు చేసావా?
1: చాలా
0: ఈవెన్ ఒకటి గుర్తున్నాయా? ఇది ఎలా చెప్పు, ఎలాంటి అల్లర్ చేస్తుంటావు?
1: చిన్నప్పుడు ఒకసారి అంటే ఇంట్లో నార్మల్ గా బాల్ తోని మా అన్నయ్య నేను కలిసి క్రికెట్ ఆడుతుండే ఉండేవాళ్ళం. టీవీ రిపేరింగ్ ఒకసారి అలానే చాలా అలాంటి చిన్నవి కానీ చాలా పెద్ద పెద్దవి కూడా అయినట్టున్నాయి
0: కదా. అప్పుడేమో ఆ వస్తువులు పాడైపోతాయి అంటే కొంచెం అమ్మ నాన్నకి కొంచెం కోపంగానే వచ్చేది. బికాస్ ఇప్పటిలాగా కాదు కదా, అలా పాడైపోగానే వెళ్లి మనం ఇక్కడ కొనేసుకోవచ్చు. అప్పుడు కాస్త కోపంగానే వాడేవాళ్ళు, జాగ్రత్తలు కూడా మనం వాడేవాళ్ళం. మనం ఏంటంటే నేను బాగా అల్లరి చేశాను. సో వద్దన్న పని తప్పకుండా చేసి వచ్చేవాళ్ళం అనమాట. థ్యాంక్ యూ సౌజన్య ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ టైం. సౌజన్య అయితే పాండిచేరి చెప్పేసింది, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ దాంతో పాటు మనకి ఆన్సర్ కూడా శేషు గారు కాల్ చేసి చెప్పారు, శివ గారు కూడా కాల్ చేసి చెప్పారు. సెంటర్ స్టేట్ అంటే సింపుల్ మధ్యప్రదేశ్. అయితే ఇంకొక క్లూ కూడా ఇస్తున్నాను ఇప్పుడు, ఇది కూడా ఒక ప్లేస్ పేరు. అండ్ యాక్చువల్లీ రెండు ఇస్తాను బికాస్ రెండు

0: ఏదో ఒకటి ఎవరైనా గెస్ట్ చేసేస్తారేమో రెండు కూడా మీరు బోనస్ చెప్పేసేవచ్చు. వేకప్, వేకప్ అనేది ఒక ప్లేస్ పేరు, ఇండియాలోనే ఉంది. ఫిల్టర్ అవుట్ చేయాలంటే హైదరాబాద్ లో లేదు, మళ్ళీ వన్స్ అగైన్ ఇండియాలోనే ఉంది వేకప్ ప్లేస్ పేరు. దాంతో పాటు మీరు ఇంకోటి చెప్పాలి నో జిప్, జిఐపి జిప్, నో జిప్, ఇదేం ప్లేస్ పేరు. ఇవి రెండు ఇండియాలోనే ఉన్నాయి, ఒకటేమో వేకప్, ఇంకోటేమో నో జిప్. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నౌ ఇట్స్ టైమ్ టు ప్లే అ కామెడీ క్లిప్పింగ్. ఈ క్లిపింగ్ విన్నాక సినిమా పేరు తెలిసిన వాళ్ళు ఆ నంబర్ కి కాల్ చేసి చెప్పేసేయండి. హియర్ వి గో.
1: కాదు, హనుమండ్రి దగ్గరకు వచ్చాం. ఎలా? మనం కారులోకి వచ్చాం, కారు నీళ్ళ దగ్గరకు వచ్చాం. కొత్త చూద్దాం ఇక్కడ ఎవరు ఉన్నారు, నేను అడుగుతాం కదా.
2: హలో,
1: మాకు తెలియకుండా మేమే వచ్చాం.
0: మా ఇల్లు ఇక్కడ పోయింది, కనిపించలేదు. అలా మనం కారులోకి వచ్చేసాము, ఎలా, ఏమిటి తెలిస్తే ఎలా చెప్పండి. బట్ సినిమా పేరు మీరు చెప్పాలి. ఎందుకు అలా వాళ్ళు కారులో అలా సిటీ అవతల వచ్చేసారో తెలియదు, బట్ క్యూట్ గా ఉంటాయి. అలా సినిమాలు చూసినా, చిన్న పిల్లలు చిన్న ఇలా చిలిపి వేషాలు వేసే సినిమాలు చూసినా, మనమే చిన్నప్పుడు చేసే అల్లర్లు గురించి తెలుసుకున్నా బానే అనిపిస్తుంది. ఇందాక సౌజన్య చెప్పింది కదా, ఇలా ఆడుతూ ఆడుతూ టీవీ పగలు కొట్టేశారనేసి. అలా నేను కూడా ఒకసారి చేశాను. అప్పుడు టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీకి పక్కన ఒక చిన్న స్క్రీన్ వచ్చేది, ఎక్స్ట్రా స్క్రీన్, అంటే ముందర స్క్రీన్ పాడవకుండా అండ్ అక్కడ ఎడ్జస్ లో కొంచెం కలర్ కలర్ కూడా ఉండేదన్నమాట, బాగుండేది. అండ్ అప్పుడు టీవీ అంటే దానికి ఒక మూత తలుపు ఉండేది కదా, తలుపు క్లోజ్ చేసి ఓపెన్ చేసి అలా కూడా ఉండేది, ఆ జమానా టైప్ అనమాట నేను చెప్పేది. సో అలా ఉన్నప్పుడు అదేదో ఒక దగ్గర కొంచెం మేబీ దుమ్ము పడి ఉంటుంది, ఇండియాలో దుమ్ము బానే వస్తుంది కదా. సో నేను వెళ్ళిపోయాను అనమాట, నేను క్లీన్ చేశాను, అమ్మ ఎప్పుడు ఉంటుంది, మీరు హెల్ప్ చేయరు అనేసి ఎప్పుడు పిల్లలకి చెప్తూ ఉండాలనేసి. అంటే చిన్నప్పుడు కూడా ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళము, బట్ అప్పుడు తీసుకొచ్చాను అనమాట. అమ్మదే ఏదో పెట్టికొట లంగా ఏదో ఉండుంటుంది, అలా తీసుకొచ్చి క్లీన్ చేస్తుంటే అది క్లీన్ చేయడం పోతుంటే టక్కన కింద పడిపోయింది. బికాజ్ అదేదో ఐ థింక్ ఎలా సంథింగ్ లాచ్ అయిపోయింది అనుకుంటా, నాకు గుర్తులేదు ఎలా ఉండేదో, అది కింద పడి క్రాక్ వచ్చేసింది. మరి గప్చుప్ గా అమ్మ నాన్నకు తెలియకుండా మళ్ళీ అలా అతికించేశాను అనమాట. కానీ అమ్మకి తెలుసు ఈ పని నేనే చేస్తుంటాను, ఎందుకంటే నా పని ఉంటుంది. ప్రతిదీ ఏంటంటే ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని నా పని ఉంటుందని అమ్మ అలా కనిపెట్టేశారు అనమాట. నేను ఎంత దాన్ని దాయిదా అనుకుంటా కూడా. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు ఏంటంటారు? అది మీ పేరు నిఖిల్, రైట్? దాట్స్ రైట్. అండ్ అలాగే ప్లేస్ రెండు ప్లేస్ లో క్లూ ఇచ్చాను, ఇందులో ఏదైనా ఒక సినిమా మీరు సినిమా అంటున్నా, ప్లేస్ పేరు గెస్ట్ చేయగలరా? ఏం నేపథ్యంలో ఏంటంటే నేను క్లూ ఇస్తున్నాను, ఆ క్లూని బట్టి ఆ ప్లేస్ పేరు ఇండియాలో ఏమై ఉంటుంది మీరు గెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ గారు, వేకప్, వేకప్ అనేది దాన్ని బట్టి ఏ ప్లేస్ అయి ఉంటుంది అనేది జస్ట్ ఒక వేక్ క్లూ ట్రై చేయండి. నిద్ర లేయడం కరెక్టే, కానీ అది ఒక ప్లేస్ పేరు ఇండియాలో. విశాఖపట్నం వేకప్ ఎలా ఉంటుంది, దాని అర్థం అలా రావాలి, అర్థం కూడా అలా రావాలన్నమాట. బట్ యూ గివ్ ఇట్ ట్రై. థ్యాంక్ యూ నిఖిల్, హ్యావ్ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ. ఎస్, సో కృష్ణ గారి వీర ప్రేమ కథ నుంచి విన్నారు ఆ క్లిప్పింగ్. మీరు చిన్నపిల్లల అల్లర్లు దాని గురించి చెప్పాను కదా ఇందాక, అమ్మ కనిపెట్టలేదేమో అని అనుకున్నాను, కానీ అమ్మకి ఫస్ట్ డౌట్ నా మీద వచ్చింది, నువ్వేనా చేసింది పని అని అన్నారు. అఫ్కోర్స్ తర్వాత మళ్ళీ అది పడేశారు, బికాజ్ ఆ క్రాక్ ఉండి మనం చూడలేం కదా. సో అలాంటి పనులు కూడా మనం చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా చాలా చేశాను అనుకోండి, బట్ ఇవాళ కొన్ని కొన్ని గుర్తొస్తున్నాయి. ప్రతిసారి నా అల్లర్ల గురించి చెప్తే ఎలా, మీ అల్లర్ల గురించి మీరు కూడా షేర్ చేసుకోవచ్చు కదా, కాస్త చిలిపి నవ్వు నవ్వుకుందాము. బై ద వే, మీ పిల్లలు కూడా ఏదైనా ఇలాంటి అల్లర్లు చేస్తుంటే కూడా మీరు షేర్ చేసేవచ్చు. లైక్ మీ క్విక్లీ టేక్ దిస్ కాల్ ఆన్ ఎయిర్, గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఉన్నారు, మీ పేరు? ఓకే, డు యూ నో ద మూవీ నేమ్?
3: Yeah, Krishna Gari Veera Prema Kada.
0: That's right. And nu chinnapudu apni allalu chesava amma?
3: Chesa.
0: Chesa. How old are you by the way right now?
3: 11.
0: So edan okati gurtunda that you would like to share with us right now?
4: Chennamma.

0: రాక్షసి లాగా వచ్చేవాళ్ళు. రారా అని అన్నావా? ఓకే, థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ లెట్ మీ క్విక్లీ టేక్ అనదర్ కాలర్ ఆల్సో బిఫోర్ ఐ టేక్ అ బ్రేక్. గుడ్ ఈవినింగ్ దేవి సుర్భి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి అండి, సినిమా పేరు తెలుసా? సినిమా పేరు మాకు తెలిసిపోయింది అనుకోండి, బట్ సిటీ పేరు.
1: సిటీ పేరు నిద్దమూలు
0: కాదు.
1: వేకప్, వేకప్ అంటే అదర్వైజ్ లేహు, లేహు ఉత్తరాఖండ్ లో లేహు అని ఒక.
0: లెట్ మీ టేక్ యూ ఆఫ్ ఎయిర్ ఆల్సో, ఎందుకంటే బ్రేక్ టైం అయిపోయింది. సో ఇంతకు మీ పేరు ఏమన్నారు? మలేష్ గౌడ్. ఓకే, సో లైన్ లో ఉండండి అండ్ ఐ విల్ టేక్ యూ ఆఫ్ ఎయిర్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 6 PM.

0: Mornings, Radio Surabhi, 107.9 FM, HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North North. Holland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

ఇండీస్ సురభి డీటర్ లో థర్డ్ అవర్ లోకి వచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడియోలో 6:03 అవుతుంది. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో అండ్ దిస్ ఇస్ యువర్ హోస్ ఆర్

కేజీఎఫ్ కల్పన అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. ఇవాళ మనం కబుర్లు ఏం మాట్లాడుతున్నాం, చిన్ననాటి చిలిపి అల్లర్లు గుర్తుంటే కాల్ చేయండి. మామూలుగా అల్లర్లు అంటే ఏముంటాయి ఆలోచిస్తే, నిన్న నాట్యం చెప్పాలంటే ఏదో ఒకటి బ్రేక్ చేయడాలు, విరగొట్టడాలు, రిపేర్ ఉన్నవన్నీ ఇంకా రిపేర్ చేసి దాన్ని మొత్తానికి నాశనం చేయడము, లేకపోతే దెబ్బలు తగిలించుకోవడము, ఎక్స్ప్లోర్ చేయడము, కొత్త కొత్త ప్లేస్కి వెళ్లి కొత్త కొత్త వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ తీసుకెళ్లి అక్కడ పడేయడము, మాయం చేసేసాడు. ఇలాంటి అల్లర్లు మనం అందరం చేసే ఉంటాము, తెలుసో తెలియకు. అప్పట్లో అంత తెలిసేది కాదు ఇది అల్లరి అనేసి, బట్ అప్పుడు మనకేంటంటే ఎక్స్ప్లోర్ చేద్దాము, కనుక్కుందాము, మనమే కనుక్కుందాము. అమ్మ అంటుంది వద్దంటుంది, నాన్న వద్దంటారు, కానీ ఎందుకు వద్దన్నారు? అప్పుడు అంత లాజిక్ చెప్పేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు పిల్లలకి లాజిక్ చెప్పాలి, వాళ్ళకి అర్థమైతే, వాళ్ళు కన్విన్స్ అయితే అప్పుడు బహుశా మేబీ ఆ పని చేయరేమో. కానీ ఇందాక మనకి మల్లేష్ గారు చెప్తున్నారు ఆయన చేసింది అల్లరట, ఆయన బుద్ధి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, వాళ్ళ అమ్మాయి కూడా అలానే అల్లర్ చేస్తూ ఉంటుందట. ఒకటా రెండా బోర్డనున్నాయి కానీ గుర్తులేవంటున్నారు. బట్ ఇంకోటి ఆలోచిస్తే, మనకి చిన్నప్పుడు పార్క్ లో గనుక వెళ్తే అప్పుడు ఈ మెటల్ జార్బండలు ఉండేవి కదా, ఐరన్ పైగా, అది మధ్యలో కొంచెం కట్ ఉండేది, పొరపాటున గనుక ఆ కట్టు కాస్త కొంచెం ఎలివేట్ అయిపోతే దెబ్బలు బాగా తగిలేవి. అలా చాలా మంది అలా ఆ జార్బండలో జారుతూ అని దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా అవుతుందనేసి పోనీ మళ్ళీ వెళ్లకుండా ఉంటామా? లేదు, ఫ్రెండ్స్ వెళ్లారు, మనం కూడా వెళ్ళాలి. దెబ్బలు తగినా పర్వాలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అనేసి అప్పుడు కట్టు కట్టి పక్కన ఏదో ఎంఆర్ఐ కిలో చేసేవాళ్ళు. కానీ బట్ వీ హ్యావ్ టు గో అండ్ ప్లే, ఎందుకంటే ఇన్ని వీడియో గేమ్స్ ఇంత ఉండేది కదా, జస్ట్ ఫ్రెండ్స్ తో ఇసుకలో ఆడడము, ఈ జార్బండలో జారడము, దెబ్బలు తగిలించుకోవడము, వస్తువులు ఎరగొట్టడము, ఇక్కడ అక్కడ పడేయడము, ఇలాంటివన్నీ అల్లర్లు మనందరూ చాలా మంది చేసే ఉంటారు. కమింగ్ బ్యాక్ టు ది సిటీ నేమ్ చెప్పమన్నాను కదా, సో వేకప్ అంటే లే లదాక్, అండ్ అలాగే నో జిప్. నో జిప్ కి ఎవరు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు, సో అందుకని ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఈ అవర్ లో ఇప్పుడు సిటీ పేర్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫుడ్ మీరు గెస్ట్ చేయాల్సింది, ఫుడ్ అది ఏమై ఉంటుందనేది. సో ఇది తినే పదార్థం అనమాట. సో నేను పక్షిని, నేను ఒక ఫ్రూట్ ని, అండ్ నేను మామూలుగా చెప్పాలంటే ఐఎమ్ ఎ పర్సన్ ఆల్సో. సో ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇన్ కాంబినేషన్ అది ఏ ఫుడ్ ఐటమ్ అయి ఉంటుంది. ఐఎమ్ ఎ బర్డ్, ఐఎమ్ ఎ ఫ్రూట్ అండ్ ఐఎమ్ ఎ పర్సన్. సో విచ్ ఫుడ్ ఐటమ్ ఎమ్ ఐ? తెలిస్తే కాల్ చేసేసేయండి మా స్టూడియో నంబర్ 972-636-1966. మీరంటున్నారు సురవి డిటూర్ డ్రైవ్ టైమ్ షో.

0: సో సోని అనుకోకండి, బ్రెయిన్ కి కాస్త ఎఫర్ట్ పెట్టండి, ఆలోచించండి, మెదడుకి మేత కదా మొత్తానికి. ఐఎమ్ అ బర్డ్, ఐఎమ్ అ ఫ్రూట్, ఐఎమ్ అ పర్సన్ ఆల్సో. ఏం ఫుడ్ ఐటమ్ నేను తెలిస్తే కాల్ చేసేసేయండి. ఇంకా ఆన్సర్ రాలేదు, సరైన ఆన్సర్ ఇంకా రాలేదు. దాంతోపాటు మరి ఇంకొక క్లిప్పింగ్ వినిపించేస్తున్నాను, సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయచ్చు. మా స్టూడియో నంబర్ 9726361966. ఇప్పుడు మీరు వినబోయే కామెడీ క్లిప్పింగ్, సినిమా పేరు ఏమిటి?
1: చంటడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు.
2: ఏడిశాడు, మమ్మీ కాదు ఇది డాడీ రాజ్యం, కలుపం. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు తిన.
0: అలవాటు, అలవాటు అలా ఉన్నప్పుడు మరి అమ్మ రాజ్యమైనా నాన్న రాజ్యమైనా వింటారా? వినరు, అలా ఉంటుందన్నమాట సంగతి. ఎవరు మాట్లాడుతున్నారు, సినిమా పేరు తెలుసా?
3: మిస్టర్ పెళ్ళం అండి.
0: మిస్టర్ పెళ్ళం, ఓకే. మీరు ఎప్పుడన్నా మీ అమ్మాయిలు చిన్నప్పుడు మిమ్మల్ని అలా గోరుముద్దలు అలా డాబా పడడం అంటే బాల్కనీలో కూర్చోనో లేకపోతే కంపౌండ్ వాళ్ళ దగ్గర కూర్చొని తినిపించారా అండి వెంకట గారు? అమ్మమ్మ తినిపించేది, అలా చంద్రుని చూసి చెప్పే కుక్కలను చూపించి కాకులను చూపించి తినిపించేవాళ్ళు. మరి మీరు ఎప్పుడు తల్లి దగ్గర పేచి పెట్టారా? ఓ, యూర్ గుడ్ బాయ్ అనమాట. సో రాముడు మంచి వాళ్ళు, చక్కగా పెట్టింది పెట్టినట్టు తినేవాళ్ళు అనమాట. ఉప్ప కాకుండా పప్పు కాకుండా ఇలా అల్లరి చేసేవాళ్ళు కాదనమాట. అయితే అసలు లేదు. ఓకే, మరి వెంకట గారు ఇందాక ఒక ఫుడ్ ఐటమ్ గురించి క్లూ ఇచ్చాను, ఇంకా ఏమి తట్టలేదు అనమాట. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు అలా ఆలోచిస్తూ ఉండండి, మిగతా వాళ్ళు గనక చించేసి ఉంటే కాల్ చేసి చెప్పేసేయచ్చు ఏమై ఉంటుంది. ఐఎమ్ అ బర్డ్, ఐఎమ్ అ ఫ్రూట్, ఆల్సో ఐఎమ్ అ పర్సన్, వాట్ ఎమ్ ఐ. అలాగే దాంతోపాటు ఇంకొక క్లూ కూడా ఇచ్చేస్తాను, తోలు నలుపు తింటే పులుపు, తోలు నలుపు తింటే పులుపు, ఏ ఫుడ్ ఐటమ్ నేను? 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి. అలాగే అటెన్షన్ టు ఆల్ రేడియో సుర్భి లిసనర్స్, అర్వింగ్ లో ఒకటి ఉంది, దాని ప్లేస్ పేరు ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. దే ప్రౌడ్లీ బ్రింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షో ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద రేడియో ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 to 12:30 PM. అండ్ నిన్ననే మొదలు పెట్టాం ఫస్ట్ టైం ట్యూస్డేస్ కూడా, సురభి D2 టైంలో 5:30 to 6:30. అయితే అందులో ఏంటంటే మేము కొన్ని సినిమా క్లూస్ అదంతా ఇస్తాము, మీరు చెప్తున్న కొద్ది పాయింట్స్ అక్యుమిలేట్ చేస్తుంటారు, ఎంత తక్కువ క్లూ తీసుకుంటే అన్ని ఎక్కువ పాయింట్స్ మీరు అక్యుమిలేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాట్ ఈస్ మెగా పవర్ లీడర్ బోర్డ్ అండ్ దాని ఫైనల్స్ వీ గోయింగ్ టు కండక్ట్ ఆన్ June 7th. గుడ్ ఈవినింగ్ రేడియో సురభి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడే ట్యూనియన్ అయ్యారు. సో ఇవాళ ఏంటంటే మీరు ట్యూనియన్ అవ్వక ముందర ఏంటంటే నేను ప్లేస్ పేర్లు క్లూ ఇచ్చాను, ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఫుడ్ ఐటమ్స్ గురించి క్లూ ఇస్తున్నాను. మీరు ఆ ఫుడ్ ఐటమ్ ఏదై ఉంటుందనేది గెస్ చేసి చెప్పాలి. ఒకటైతే చెప్పాను, ఐఎమ్ అ బర్డ్, ఐఎమ్ అ ఫ్రూట్ అండ్ ఐఎమ్ అ పర్సన్, ఇది ఒక ఫుడ్ ఐటమ్ అనమాట. అలాగే తోలు నలుపు తింటే పులుపు, ఏంటది? ఏంటన్నారు అది ఫస్ట్ది?
3: కివీ.
0: దాట్స్ రైట్, దాట్స్ రైట్, కివీ. ఆమె బర్డ్ అంటే బర్డ్ పక్షి అండ్ ఫ్రూట్ అండ్ పర్సన్. పర్సన్ ఎందుకంటే యూజువల్ గా న్యూజిలాండర్స్ ని జనరల్ గా కివీ అని పిలుస్తారు. ఓకే, బట్ థ్యాంక్ యూ. అలాగే తోలు నలుపు తింటే పులుపు, ఎనీ ఐడియా, ఎనీ గెస్?
3: ఫుడ్ అది నల్ల ద్రాక్ష కదా,
0: నల్ల ద్రాక్ష. మరి ప్రతి నల్ల ద్రాక్ష పులుపు అవ్వాలని ఏం లేదు కదా, తీగా కూడా ఉంటాయి కొన్ని. కీప్ గెస్సింగ్, కీప్ గెస్సింగ్ చందన గారు. బట్ ఇదైతే ఆన్సర్ ఇచ్చారు ఫస్ట్ దా, ఫస్ట్ ది. థ్యాంక్ యూ సో మచ్, కీప్ గెస్సింగ్ అండి. అండ్ తెలవంగానే మా స్టూడియోకి కాల్ చేసేసేయండి. మిస్టర్ పెళ్ళం సినిమా నుంచి మీరు క్లో

ఇంట్రెస్టింగ్ మెలోడియస్ పాట, దానికంటే ఇంట్రెస్టింగ్ ఈ పాట చూడడం కూడా అంతే బాగుంటుంది. మళ్ళీ శివ సినిమా నుంచి విన్నారు మీరు. అండ్ తోలు నలుపు తింటే పులుపు అనేది ఏమిటంటే చింతపండు. ఇంకేమై ఉంటుంది? చింతపండు. అండ్ దానికంటే ముందర మనకి ఆన్సర్ వచ్చేసింది కదా కివి అనేది. బట్ దానికంటే కూడా ముందర ఇంకోటి అడిగాను కదా నో జిప్. ఫైనలీ వెంకట్ గారు మొత్తానికి దొరకపెట్టేశారు, చెప్పేశారు చెన్నై. చైన్ నై అంటే చైన్ నై ని అలా మనం విడమరిస్తే నో జిప్ అలా అన్నమాట సంగతి. ఇప్పుడు ఇంకొక ఫుడ్ ఐటమ్ గురించి క్లూ ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి.

0: తెలిస్తే కాల్ చేసేసేయండి. మాట సంగతి. ఇప్పుడు ఇంకొక ఫుడ్ ఐటమ్ గురించి క్లూ ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి, తెలిస్తే కాల్ చేసేసేయండి. ఆకు చిటికెడు కాయమూరడు, ఇది ఏం ఫుడ్ ఐటమ్ అయి ఉంటుంది? ఆకు చిటికెడు కాయమూరడు, ఇది ఒక ఫుడ్ ఐటమ్ అనుకోండి. అండ్ అలాగే ఇప్పుడు గణేష్ గారు అది చెప్పారన్న, చిన్నప్పుడు చిలిపి అల్లర్లు చాలా చేశారు. మెయిన్ ఏంటంటే చాలా మంది చేయకుండా ఎందుకుంటారులేండి, ఏదో ఒక పనులు వద్దంట పని చేయడము, అల్లర్లు చేయడము, ఇలాంటివన్నీ అందరూ చేసే ఉంటారు. అండ్ తిండి దగ్గర మారాం చేయడం, ఇది వద్దని అది వద్దని ఇలా చేస్తారు కదా. అయితే అలాగే మనకి ఇంకోటి వెంకీ గారు కూడా కాల్ చేసి ఏం చెప్పారంటే, ఆయన అల్లర్ ఎలా ఉండదంటే ఇక్కడన్నా ఇలానే ఒక దగ్గర కుదురుగా ఉండేవాళ్ళు కాదు, ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తడము, ఇటు వెళ్ళడం అటు వెళ్ళడము. సో వాళ్ళ అమ్మకి చికాకు వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏమి చేయాలి అంటూ తెలియక అక్కడికి వెళ్లిన తర్వాత మన నవారు మంచం ఉంటుంది కదా, నవారు మంచంతో కట్టేశారట. ఇదేదో యాక్చువల్లీ విన్నట్టుగానే ఉంది స్టోరీ, కాకపోతే చెప్పారు అప్పుడు. మరి ఇలా ఇంకేముంటాయి చెప్పండి, మనకి ఇప్పుడులాగా అదేంటి దాని మన టైం అవుట్ అలాంటివి ఏమి ఉండవు కదా. సో అదే టైం అవుట్ నవారు మంచంతో కట్టేసేవాళ్ళు. ఇప్పుడు గనుక అలా చూసుంటే నిజంగా మనని కొంచెం రైటప్ చేసేస్తారేమో, టార్చర్ పెట్టేస్తున్నామని. కానీ అలాంటివి పిల్లలు అల్లర్లు చేస్తుంటే తల్లులు మాత్రం ఏం చేస్తారు? కాకపోతే గణేష్ గారు ఏం చెప్పారు, ఇంట్లో మాత్రం విపరీతంగా అల్లరి చేసేవాడిని, కానీ బయటికి వెళ్తే మాత్రం అసలు చాలా మంచి వాళ్ళు లాగానే ఉండేవాడిని, అక్కడ క్వైట్ అయిపోయేవాడిని అనేసి అలా చాలా మంది చేస్తూ ఉంటారు. అల్లర్ల గురించి ఇలా మాట్లాడుకుంటాను. ఎలాంటి అల్లర్లు చేస్తుంటామనంటే మెయిన్ ఇన్ని నర్షలు చెప్పాలంటే ఏదో వస్తువులు విరగొట్టడం కానీ, వస్తువులు అక్కడిక్కడ పడేయడం కానీ, వద్దన పని అంటే ఏదో చూసొస్తే కాల్స్ వచ్చే రకంగా దెబ్బలు తగిలించుకోవడము, ఇలాంటివన్నీ పనులు చేస్తూనే ఉంటాము, చేస్తూనే ఉండుంటాము. చాలా మంది చేస్తుంటారు, కొంతమంది మాత్రం ఇక రాముడు మంచి బాలుడు ఆర్ చాలా డిసిప్లిన్ గా చిన్నప్పటి నుంచి అలాగే ఉంటారు. బట్ లెట్ మీ ప్లే అనదర్ క్లిప్పింగ్. ఆ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పేసేయచ్చు. 9726361966 మా స్టూడియో నంబర్. ఇది కొంచెం పాత సినిమా, బట్ లెట్ సి ఎవరు గెస్ చేయగలుగుతారో చూద్దాం.
1: ఏమి నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు?

0: నేను దొంగతనం చేసిన కాదు నాయన, ఇక్కడారా చిరంజీవులారా, నేను దొంగతనం చేసిన కాదు నాయన, ప్లీజ్ నేను దొంగతనం చేసిన కాదు.
1: ఎవరో పిల్లలైతే పోయి దొంగతనం వచ్చానంట,
2: సో హాయ్ శ్వేత, ఇందాక నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే. ఆకు చిటికెడు కాయమూరడు అన్నది మనకి డ్రమ్ స్టిక్, ఓకే దాట్ ఇస్ చెప్పు కరెక్టే. అండ్ బట్ శ్వేత, చిన్నప్పుడు నువ్వు బాగా అలర్ట్ చేసేదానివి, దెబ్బలు తినేదానివి అని చెప్పావు, ఏదన్నా ఒక్క ఇన్సిడెంట్ గుర్తుందా దట్ యు వుడ్ లైక్ టు షేర్ ఓపెన్లీ?
3: క్లాస్ లో గొడవ చేయద్దు అంటే గొడవ చేస్తూ ఉండేదాన్ని, దెబ్బలు పడుతుండేవి,
2: అలా అవుతాయి. కానీ అలా చెప్పంగానే నీ మొహంలో అలా ఏంటంటే నేను చూడలేకపోతున్నా, చూడలేను కానీ ఇక్కడ నుంచి, బట్ ఐ కెన్ ఇమాజిన్ హౌ హ్యాపీ యూ ఆర్ టు ఈవెన్ థింక్ అబౌట్ దోస్ ఇన్సిడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత, హావ్ వండర్ఫుల్ ఈవినింగ్, బాయ్. ఓకే, సో ఇంతకు ముందర విన్నారు ఒక క్లిప్పింగ్, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. క్లూ ఇవ్వాలి అని అంటే యాక్చువల్లీ ఇప్పుడే కాదులే, కొంచెం ఆలోచించనిద్దాం మిమ్మల్ని, ఆలోచించిన తర్వాత సినిమా పేరు తెలిసి అప్పుడు చెప్పండి అనమాట. మరొకసారి వినేసేయండి. ఇది
0: ఎందుకు ఏడుస్తున్నావు?

0: నేను దొంగ సన్యాసిన కాదు నాయన. ఎట్లారా చిరంజీవులారా, నేను దొంగ సన్యాసిన కాదు నాయన. నేను దొంగ సన్యాసిన కాదు.
1: పాపం పిల్లలు పెద్ద ఆయనని బక్రా చేసేసారనమాట. ఆ సినిమా చూసి తెలుస్తుంది ఎందుకు ఏమిటనేది. బట్ ఈ అల్లరి చేసిన పిల్లల్లో ఒక పిల్లాడు పెద్దయ్యాక ఒక కామెడీ యాక్టర్ కూడా అయ్యాడనమాట. క్లూ ఇచ్చేసాను. ఆ క్లూని బట్టి ఈ సినిమా విన్న దాన్ని బట్టి మీకు పేరు

తెలిస్తే కాల్ చేసేసేయండి 9726361966. అండ్ మరొకసారి మీ అందరికి చెప్పబోతున్నాను అబౌట్ రేడియో సురభి జాతర సీజన్ 4 జరుపుకోబోతున్నాము జూన్ 7th న ఫ్రిస్కో ఫ్లైర్ దగ్గర. అండ్ ఇది ఇండోర్ ఈవెంట్ అండ్ ఇందులో చాలా చాలా ఎక్సైటింగ్ ఆఫర్స్ మేము ఇస్తున్నాము. అండ్ అలాగే ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి అందులో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ శ్రీ సీతారామ కళ్యాణం అయితే ఉంది తప్పకుండా, అది దాంతో మనం ఈ వేడుక మొదలు పెడతాము. అండ్ ఇన్ అసోసియేషన్ విత్ మాట మిస్ అవ్వకండి, పొద్దున్నే వచ్చేసేయండి. దాంతోపాటు వీ ఆల్సో హ్యావ్ మెగా కోలాటం, అది అబ్సల్యూట్లీ ఫ్రీ. కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ కోలాటం స్టిక్స్ మీరు తీసుకొని రావాలన్నమాట. దెన్ వీ ఆల్సో హ్యావ్ సర్ప్రైజింగ్ ఫ్యాషన్ షో ఉంటుంది, కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డు ఉంటుంది, ఆర్జే అవార్డ్స్ అనౌన్స్మెంట్స్ ఆ రోజు జరగబోతున్నాయి, ఎగ్జైటింగ్ వెండర్ స్టాల్స్ ఉన్నాయి అండ్ డెలిషియస్ ఫుడ్ బూత్ కూడా ఉంది. సో షాపింగ్ అయినా ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా తర్వాత జస్ట్ అలా వెళ్లి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సోషలైజ్ అవ్వాలన్నా ఇవన్నీ అక్కడికి వచ్చేసండి. దీంతోపాటు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ హ్యాపెనింగ్, వాటి గురించి కూడా త్వరలో చెప్పేస్తాను. బట్ రిమెంబర్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ జూన్ 7th అట్ ఫ్రిస్కో ఫ్లైర్. అయితే రిజిస్ట్రేషన్స్ కి, ఓటింగ్ కి, నామినేషన్స్ కి, కళ్యాణానికి టికెట్ కొనుక్కోవాలన్నా యూ కెన్ గో విజిట్ www.radiosurbhi.com/RSJ. And sponsorships kaite you can call 516-851-6919. I repeat, 516-851-6919 or email admin@radiosurbhi.com. So remember, this is Radio Surbhi Jatara. ee chakkati veduka mana friends and family tho jarpukundam Frisco flat daggara June 7th tarikhna.

0: Hey bro. ఏంటిది?
1: కొరియర్ పేరు మీరా జోసఫ్.
0: జోసఫ్
1: నా వైఫ్ పేరు మీరా. ఎక్కడ సెండ్ పెట్టాలి?

0: ఉషా గారు కాల్ చేసి చెప్పేశారు ఇంతకు ముందర విన్న క్లిప్పింగ్ పేరు తోడు నీడ. అందులో శోభన్ బాబు దొంగ సన్యాసి అని మామూలుగా దొంగ సన్యాసి కాదు కానీ పక్కన పిల్లలు ఆట పట్టిస్తూ ఉంటారు అని నేర్పిద్దామని అందులో చెప్పాను కదా. ఒక చైల్డ్ యాక్టర్ తర్వాత పెద్దయ్యాక ఒక ఫేమస్ తెలుగు కామెడీ యాక్టర్ కూడా అయ్యారు అంటే ఆలీ కూడా ఉన్నారనమాట. ఆలీ అఫ్ కోర్స్ మనందరికి చాలా తెలుసు కదా, ఆయన చైల్డ్ యాక్టర్ కాబట్టి చాలా సినిమాలలో నటించారు. బట్ ఆలీ నటించిన మొదటి సినిమా ఏది తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఇంకొక ఫుడ్ ఐటమ్ మీరు గెస్ట్ చేయాలి, అది ఏమై ఉంటుందనే చూద్దాం. ఐఎమ్ ఎ ఫ్రూట్ దట్ ఎవ్రీవన్ వాంట్స్ టు ఆన్ ద డేట్. ఓకే, ఐఎమ్ ఎ ఫ్రూట్ దట్ ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఆన్ ద డేట్. పేరేంటి ఆ ఐటమ్ పేరేమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ అలాగే ఇంకొక క్లిప్పింగ్ ఏంటంటే నేను బ్రేక్ తర్వాత వినిపిస్తాను బికాస్ మనకి ఇంకొక సెగ్మెంట్ మాత్రమే ఉంది. ఆ తర్వాత 7 to 9 ది రేజ్ విల్ బి హియర్ టు ఎంటర్టైన్ యూ ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగునిస్తాం. మీరు వింటున్నారు సురభి డి టూ ట్రైటమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన.
1: నువ్వు అడగాలే గాని
2: ఇక్కడికి
1: ఫైవ్
2: మినిట్స్ లో వచ్చేస్తున్నా పదా.

0: ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: అవుతుంది
0: బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, టాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తాని, ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై ఫ్రూట్ ఇన్ అమెరికా, చౌరస్తా.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
6: చందు మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగర్ శివడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110.

అండ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్, స్వాగతం సుస్వాగతం మరొకసారి మా శ్రోతలందరికీ. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో. లాస్ట్ అవర్ లోకి వచ్చేసాము, లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. లాస్ట్ అవర్ లో ఇంతకు ముందరే వచ్చామనుకోండి, బట్ లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. ఈ సెగ్మెంట్ లో పాటలు ఆటలు మాటలు కంటిన్యూ చేసే ముందర ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు ఆర్ స్పాన్సర్స్. మొదట ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్, ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అండ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఏదైతే మనం ఆడుతున్నామో గత కొన్ని రోజుల నుంచి, అది ఇప్పటి నుంచి ఏంటంటే సాటర్డేస్ అండ్ ట్యూస్డేస్ ఆడబోతున్నాము. సాటర్డేస్ ఆల్రెడీ సిగ్నేచర్ షోలో భాస్కర్ గారు ఆడుతున్నారు. నిన్న

ట్యూస్డే మొదటిసారి మనం స్టార్ట్ చేసాము సురభి డి టూ డ్రైవ్ టైమ్ షోలో 5:30 to 6:30. ఇందులో మీరు పాయింట్స్ గెలుచుకోవచ్చు అండ్ విన్నర్స్ ఎవరైతే ఎక్కువ పాయింట్స్ అక్యుములేట్ చేసుకుంటారో వాళ్ళని మేము సెమీఫైనల్స్ కి పిలుస్తాము మదర్ అండ్ మసాలా May 30th. అలాగే ఫైనల్స్ విల్ బి హెల్డ్ ఆన్ June 7th అట్ రిస్క్ ఆఫ్ ల్యాండ్ మన జాతర టైం రోజులో. ఇదే కాకుండా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, మనకి లైఫ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. మనకి జాబ్ ఉన్నా లేకపోయినా ఏ ఉన్నా మనకి హెల్త్ బాగుండాలి కదా, ఆ హెల్త్ కి ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. కాబట్టి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని మీరు సంప్రదించవచ్చు. దెన్ వీ ఆల్సో హ్ మైత్రీస్ రెస్టారెంట్, బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ హిల్ టాప్ అమేజింగ్ వ్యూ కూడా ఉంది. మైత్రీస్ రెస్టారెంట్ కి వెళ్ళండి, ఇది అర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో ఉంది. Then we have Madira and Masala. ఈ మెమోరియల్ డే May 25th నా వాళ్ళు స్పెషల్ ఆఫర్స్ అందించబోతున్నారు, స్పెషలీ ఫార్ రియల్ హీరోస్. సో మీరు వ్యాలిడ్ మిలిటరీ ఐడి కానివ్వండి, లేదంటే ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ తీసుకుని వెళ్లి వాళ్ళ ఆఫర్స్ ని అవైల్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేడియో సుర్భి జాతర Season 4 ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ June 4th అట్ ఫ్రిస్కో ఫ్లయర్ ఈవెంట్ సెంటర్. దానికి మీరు రిజిస్ట్రేషన్స్ కి, ఓటింగ్ కి, నామినేషన్స్ కి, టికెట్స్ ఫర్ కళ్యాణానికి, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ విచ్ ఇస్ www.radiosurbhi.com/RSJ. అండ్ ఇప్పుడు బ్రేక్ అటు పక్క ఒక క్లూ ఇచ్చాను కదా, ఐ ఎమ్ అ ఫ్రూట్ దట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ ఆన్ డేట్, దట్ ఈస్ డేట్ అంటే ఏం లేదు, ఖర్జూరాలు, సింపుల్ గానే ఉంది. బట్ ఇంకొక ఫుడ్ ఐటమ్ మీరు గెస్ట్ చేయాలి, అంబులో చెంబు, చెంబులో చెంబెడు మాణిక్యాలు. అంబులో చెంబు, చెంబులో చెంబెడు మాణిక్యాలు ఇవై ఉంటాను నేను, తెలిస్తే కాల్ చేయండి 9726361966 కి. అండ్ ఇప్పుడు అల్లరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక అల్లరి పిల్ల పాట వినిద్దామా?

దాన్ని కక్షిస్తుంది ఏదో చేస్తుంది రెండు వేల సంహం లాపకత్త డింజ కప్పు చుక్క దాక్కుండి ఎక్కడిన్నా.

0: మరి మీరు ఒప్పుకుంటారా నాటికల్ కాదు అని తను చెప్పేస్తోంది అంత అజర్టివ్ గా? ఎంత బ్యాడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ అన్నా మరి తనైతే గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ అని ఉంటుంది. మరి అల్లరి చేసే వాళ్ళు నిజంగా మనం బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అంటారా? గుడ్ గర్ల్ మనం ఏదో ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటూ ఉంటాం అనమాట. బై ద వే, కమింగ్ బ్యాక్ టు ద క్లూ, నేను ఇచ్చాను కదా అంబులు చెంబు చెంబులు చెంబడి మాణిక్యాలు అని. అంటే మనకి వెంకట గారు, చందన గారు అండ్ శేషు గారు కాల్ చేసి చెప్పారు అది దానిమ్మకాయ పోమగ్రానేట్. దాట్స్ రైట్. మరి ఇంకొక క్లూ. హాయ్ ధీరజ్. నమస్తే. నమస్తే తమ్ముడు. సో నిన్ను ఫస్ట్ నేను ఒక క్లూ చెప్తాను, లెట్స్ సీ నువ్వు ట్రై
1: చేసుకోవాలి.
0: ట్రై చేద్దాం ఓకే, నువ్వు లేకపోతే మన లిసనర్స్ హెల్ప్ చేసేస్తాం నీకు. సో ధీరజ్ కి హెల్ప్ చేయండి, ధీరజ్ చెప్పలేకపోతే. తోటలో గిన్నె బోర్లించి ఉంది, ఇదొక
1: గిన్నె
0: తినే ఐటమ్. తోటలో గిన్నె బోర్లించి ఉంది, ఒక వేగ్ గెస్ ఒకటి అలా ట్రై చేయి.
1: గార్డెన్ బకెట్ ఉల్టా ఉల్టా కీప్.
0: నో నో నో, ఉన్నది ఉన్నది చెప్పొద్దు, నేను అనేది దాన్ని బట్టి
1: ఆలోచిస్తున్నాను.
0: గార్డెన్ బకెట్
1: ఉల్టా కీప్.
0: ఉల్టా కీప్ ఇది బాగుంది. గార్డెన్ బకెట్ ఉల్టా కీప్. ఓకే, ఉల్టా కీప్ లో ఏ గార్డెన్ బకెట్ ఉల్టా కీప్ అయింది ఆలోచించండి. ఈ లోపల ధీరజ్ ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ మనం అల్లరి గురించి మాట్లాడుతున్నాం. నువ్వు చిన్నప్పుడు అల్లరి చేసావా?
1: చాలా
0: చాలా చాలా. ఏదన్నా ఒకటి అలా గుర్తుందా? దెబ్బలు తిన్నవి, తిట్లు తిన్నవి?
1: అంటే చిన్నప్పుడు మా అమ్మ ఒక దగ్గర మ్యూజిక్ నేర్చుకోమని పంపించింది. అక్కడ కూడా వెనక బెంచ్ లో కూర్చొని ముందు అందంటే అందరు మంచిగా తయారవుతారు కదా, ఎవరో పువ్వులు పెట్టుకుంటే నాకు తుమ్ములు వచ్చినాయి. పువ్వులు లాగేసరికి అక్కడ అక్కడ కూర్చున్న మా అమ్మ, మా సంగీతం టీచర్ అందరు దెబ్బ దెబ్బ రెండు బెన్ను మీద వేసి పక్కకి వెళ్ళి ఆడుకోరాలి అన్నారు.
0: సంగీతం లేదేం లేదు, సంగీతం
1: కూతండి అని చెప్పి పక్కకు.
0: కరెక్ట్ కదా, మరి తుమ్ములు వచ్చాయని పాపం ఎవరేం పట్టించుకోలేదు స్పీకర్ అని అన్నారు. సో సాడ్, సో బ్యాడ్ పాపం. అలా అల్లర్లు అప్పుడు మనం చేస్తాం, అప్పుడు దెబ్బలు తింటాము, మనకి ఏదో ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. కానీ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక 5-10 ఇయర్స్ తర్వాత మనకి నవ్వు వస్తుంది, ఓ ఇలా మనం చేసాము అనేసి. చాలానే చేస్తుంటాము, చూసి వస్తే కాల్చి రకము పీకి పాకడం అలాంటివి చేస్తుంటాం అనమాట. ఓకే, సో లిసనర్స్ ధీరజ్ ఇంకా గెస్ట్ చేయలేకపోయారు. ధీరజ్ ని ఆలోచించుతూ ఉందాము, చించేసాక చెప్తాడేమో. ఈ లోపల మీరు చించేస్తుంటే చెప్పేసేయండి. తోటలో గిన్నె బోర్లించి ఉంది, అది ఏ తినే ఐటమ్? చాలా మంది అది ఇష్టపడడం తినడానికి, చాలా మంది తింటారు కూడా. సో ఏ ఐటమ్ అయి ఉంటుంది? 9726361966 మా స్టూడియో నంబర్. ఇప్పుడు మీరేద్దాం ఇంకొక పాట, కిల్లర్ మూవీని చేయి.

0: కందిపోయే దెబ్బ మనకు కూడా చిన్నప్పుడు పట్టమని అమ్మ నాన్న అప్పుడు ఎక్కువ అమ్మనే కొట్టేవాళ్ళు, నాన్నలు ఎక్కువ కొట్టేవాళ్ళు కాదేమో. బట్ ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పిల్లలు డిసిప్లిన్ గా ఉండాలి, ఇలా అల్లరి చేయదు. ఎక్కువ అమ్మ దగ్గరే ఉండేవాళ్ళం కదా, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా అలా అల్లర్లు మనం బానే చేసేవాళ్ళం. అయినా ధీరేష్ నీకు తెలుసా, చిన్నప్పుడు ఇంకా బానే అల్లరి చేసేదాన్ని. యా సో ఇందాక చెప్తున్నాను అనమాట, టీవీ ఇవరకు బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక స్క్రీన్ వచ్చారు, ఏదైనా నీకు తెలుసో లేదు మాసం
1: టైంలో చూస్తా
0: చూసావా, అంటే దానికి దాని వెనకాల ఒక ప్రొటెక్టివ్ స్క్రీన్ పెట్టారు సైడ్ లో ఆ తలుపు టీవీ అని వేరు. ఆ తలుపు టీవీ కూడా ఆ టీవీ స్క్రీన్ పాడవకుండా ఇంకొక స్క్రీన్ పెట్టేవాళ్ళనమాట. అదేదో పెద్ద అప్పుడు కొంచెం దాని అప్గ్రేడ్ లాగా ఉండేదన్నమాట. దాన్ని ఏం చేశానంటే ఏదో క్లీన్ చేద్దామని పోయి విరగొట్టేశాను. అది గప్చుప్ ఉష్ గప్చుప్ లాగా మళ్ళీ అతికించాను. కానీ మా అమ్మకి తెలిసిపోయింది ఇది ఇదే చేస్తుంటుంది, కల్పన చేస్తుంటుంది పని. బట్ ఇది కాకుండా ఇంకోసారి ఏమైందనంటే, మా అమ్మ కళ్ళు చాలా బాగుండేది, సో కాటుకి పెట్టుకునేది చాలా బాగుండేది. ఆ కాటుకి ఎందుకో నేను ఒకసారి అనుకున్నాను వీళ్ళని భయపడిద్దామనేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్లి బిల్డింగ్ వెనకాల వెళ్లి మొత్తం కాటి మొహం కదా పోసేసుకుని వచ్చి మేము అనుకున్నాం వాళ్ళు ఎవరు మనని గుర్తుపట్టరేమో అనుకున్నాం. అంటే మరి బట్టలు మరి అమ్మమే ఇచ్చినవే కదా, మరి పుట్టి మొహానికి మేము పెట్టుకున్నాం. ఏదో పిల్ల ఉంటుంది కదా కళ్ళు మూసుకుని పాలు తాగుతారు ఆ టైప్ లో వెళ్లి మేము దయ్యాలం వచ్చాము అని అనుకుని వాళ్ళు భయపడతారు అనుకుని ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెళ్ళాం, పట్టుబడ్డాయి అనమాట. ఆ తర్వాత ఆ కాటిక కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా, అది వదిలించడానికి మా అమ్మకి చాలా టైం పట్టింది. ఆ నూనె ఆ తర్వాత మా అమ్మ ఇంట్లో కాటిక కొనడమే మానేసింది. అంటే ఇది ఏ వస్తువు దీన్ని సరిగ్గా పెట్టదనేసి అలా. సో మా ఇంట్లో అమ్మ కాటిక పెట్టుకోవడం మానేసింది, దాని కారణం నేను. ఓకే, బై ద వే వల్ల నువ్వు ఏం టాపిక్ మాట్లాడబోతున్నావు
1: అయితే, మొన్న నేను కంచికమ్మ కోటి గారు ఉంటారు కదా, అంటే ఆయన గురించి కాదు, ఆయన ఒక పాయింట్ చెప్తారు, ప్రతి పూజా విధానం లోపల యూ హావ్ టు సీ ది అంతరార్థం అని. ఆయన కంచికమ్మ కోటి గారి వైభవం అన్న ఒక పుస్తకం ఉంటే, అయితే నేను కూడా అట్లనే హనుమాన్ చాలీస లోపల మీరన్నట్టు హనుమంతుడు అల్లరు ఒక్కటే కనబడుతుంది, ఆయన చేసే చర్యలు ఒక్కటే కనబడుతుంది, బట్ దాని వెనకాలన్న అంతరార్థాలు ఏంటి అనేది మాట్లాడదామని.
0: సో భలే గుర్తు చేసావు, యాక్చువల్లీ మన అల్లరి టాపిక్ లో హనుమంతు కూడా బాగానే అల్లరి చేసేవారు. అది వెళ్లి పాపం ఏంటంటే అది ఆరెంజ్ పండు అనేసి కావాలని వెళ్లారు, మూతి కాల్చుకుని వచ్చారు. అలా చూసొస్తే కాల్సి వచ్చే సామెత అనేది ఆ దగ్గర నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు మన ఫుడ్ గెస్ట్ చేసే నేపథ్యంలో మీరు ఇంకోటి గెస్ట్ చేయాలి. ఇందాక ఎవరు చెప్పలేకపోయారు, అడవిలో గిన్నె తోటలో గిన్నె బోర్లించి ఉంది, అది ఏ ఫుడ్ ఐటమ్ అయి ఉంటుందని. బట్ దాంతో పాటు ఇంకోటి చెప్పాలి, కాళ్ళు చేతులు లేని అందగత్తికి బోల్ అనే దుస్తులు, ఇది ఏ ఫుడ్.

0: అవసరమై ఉంటుంది. కాళ్లు చేతులు లేని అందిగత్తికి బోల్డ్ అని దుస్తులు. ఇన్ అడిషన్ టు తోటలో గిన్నె బోర్లించి ఉంది. సో రెండు ఐటమ్స్ మీరు గెస్ట్ చేయాలి. దాంతోపాటు ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, అది కూడా మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కాల్ చేసేసండి అట్ 9726361966 మా స్టూడియో నంబర్ కి. క్లూ తో పాటే ఈ క్లిప్పింగ్ తో పాటే క్లూ కూడా ఇచ్చేసాను కాబట్టి మరి కాల్ చేయకుండా ఎవరు ఉండలేరు కదా. చూద్దాం మీరు ఈ క్లూ తో బట్టి ఎవరు కాల్ చేసి చెప్తారో చూద్దాము. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు ఇంటర్నల్ సుర్బి డీ టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అదిగో కాల్ వచ్చేసింది. హాయ్ గుడ్ ఈవినింగ్ రేడియో సుర్బి.
1: హలో
0: హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సినిమా కాదు బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఐ గెస్ ఇట్స్ అ క్యాబేజ్.
0: క్యాబేజ్ కెన్ బి రైట్ ఆన్సర్. ఉల్లిపాయ కూడా అయి ఉండొచ్చు రెండు. సో కాళ్ళు
1: చేతులకి
0: బోల్డని దొస్తారు ఉల్లిపాయ అండ్ క్యాబేజ్. అలాగే తోటలో గిన్నె బోల్డించి ఉంది, అదే ఏమై ఉంటుందని
1: చాలా సేపు నేను ఆలోచిస్తున్నాను.
0: నో ప్రాబ్లం. అయితే ఇందాక చెప్పింది మీరు వినలేదు కాబట్టి మీరు లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్. థ్యాంక్ యూ కీర్తన. గుడ్ ఈవినింగ్ రేడియో సర్వీ, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
2: అనిల్ కుమార్ అండి.
0: అనిల్ కుమార్. ఓకే అనిల్ కుమార్ గారు చెప్పండి, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేయబోతున్నారు మీరు?
2: మంచి కాఫీ లాంటి సినిమా.
0: మంచి కాఫీ లాంటి సినిమా. మీకు కాఫీ అంటే ఇష్టమా?
2: లేదండి.
0: ఓకే, బట్ సినిమా అంటే ఇష్టం?
2: సినిమా అంటే ఇష్టము, కరెక్ట్. సినిమా అంటే
0: అండ్ మీకు తెలుసా, యాక్చువల్లీ అంటే మీకు తెలియదు కానీ మీకు ఇలా తెలుస్తుంది, నేనే చెప్పేస్తాను. ఈ సినిమా చూసేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో థర్మస్ లో ఫిల్టర్ కాఫీ చేసుకుని మరి వెళ్లి అక్కడ బ్రేక్ టైమ్ లో మేమందరం తాగామన్నమాట. బట్ క్యాప్షన్ ఇచ్చారు కదా, మంచి కాఫీ లాంటి సినిమా అంటే మరి కాఫీ తాగలి కదా. సో అలా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేశాము. ఆనంద్ మూవీ. బట్ బై ది వే అనిల్ కుమార్ గారు, మీరు చిన్నప్పుడు అల్లర్లు చేశారా? ఏదైనా కలుగుతుందా, షేర్ చేయగలిగారా, కలుగుతారా?
2: అల్లర్లు అంటే చాలా ఉన్నాయి యాక్చువల్ గా.
0: ఏదో ఒక చెప్పండి.
2: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఉన్నప్పుడు మేమందరం ఆడుకుంటుంటే మా క్లాస్మేట్ ఒక అతను యాక్చువల్ గా చెప్పలేసుకుని ఆడుకున్నాం, అంటే అందరు చెప్పులు విడగండి అదేంటి, అతను చెప్పులు వేసుకుని ఆడుకుంటుంటే ఆ చెప్పులు తీసుకుని వెళ్ళి మేము ఎంత చెప్పిన వెళ్ళట్లేదని చెప్పి ఆ చెప్పులు తీసుకుని వెళ్ళి బాయిలో వేసాం.
0: అప్పుడు మనకి చక్కగా సేఫ్ గా బాగుండేది అనమాట, సేఫ్టీ డిపాజిట్ బాక్స్ లాగా. రైట్ రైట్ రైట్. ఓకే, బాగుంది బాగుంది. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్. ఓకే, గుడ్ ఈవినింగ్ రేడియో సుర్బి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
1: కల్పన. కీర్తన.
0: కీర్తన చెప్పండి.
1: I want to share something in my childhood memories.
0: Go ahead, చెప్పండి.
1: So, చిన్నప్పుడు మనకి రిక్షాలు ఉండేవి కదా, స్కూల్కి వెళ్ళడానికి వాటికి. సో మేము అది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఒక 20 kids అందరం ఒకటి రిక్షాలో వెళ్ళేవాళ్ళం.
0: 20 kids ఒక రిక్షాలో
1: వెళ్ళేవాళ్ళం.
0: 10 kids.
1: సో అప్పుడే దగ్గరికి వెళ్ళి సినిమా వచ్చింది. ఐ వాజ్ అరౌండ్ UKG సంథింగ్. సో మా అన్నయ్య అక్కలు అందరూ ఆమె టీచర్ కొడితే అబ్బాయి తేలి దెబ్బ సాంగ్ పాడు అని చెప్పారు. సో ఆబ్వియస్లీ మన టీచర్ కొడతారు కదా, సో నేను పాట పాడాను. మళ్ళీ టీచర్ మళ్ళీ పాట పాడాను. సో అంద టీచర్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే నీకు ఎవరు చెప్పారు అంటే, ఇలా మా అన్నయ్య వాళ్ళందరికి చెప్పారు అని అంటే మొత్తం మా వాళ్ళందరికీ తీసుకొచ్చి అందరికి ఫుల్ గా కొత్త రౌండ్ వేశారు అనమాట.
0: మీరు ఏదో చెప్పారు అంటే పడతాయి కదంటే ఏదో డిఫాల్ట్ లాగా చెప్పారు. ఎట్లాగో తెలుసు బాగుంది బాగుంది. థ్యాంక్ యూ కీర్తన ఫర్ షేరింగ్. అలా ఐన్సిడెంట్ కి కరెక్ట్ గా యాప్ట్ గా పాట కూడా ఉండేసరికి మరి పాడేస్తే పోలా అనేసి పాడేసి ఉంటారు వాళ్ళు, అసలు జాయింట్ ఫ్యామిలీ అంటున్నారు. బట్ యా, రిక్షాలో అలా స్కూల్కి వెళ్ళడము అలా చూసాను.

0: నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డెఫినెట్ గా. థ్యాంక్ యూ కీర్తన ఫర్ షేరింగ్ దాట్. అండ్ మంచి కాఫీ లాంటి సినిమా నుంచి మరి చిన్న పిల్లని కదా ఆనంద్, కోపం వస్తే నేను అంతే అని చెప్పింది ఆ అమ్మాయి క్యూట్ యాక్సెంట్ లో, క్యూట్ స్వీట్ వాయిస్ లో. ఇప్పుడు వినిపించేస్తున్నాను ఇంకొక పాట.
1: కట్టమింద పోయే అలకల శిల కావలే కొంది బాలా దాని అదాన.

అండ్ ఈ భలే ఉంది బాల పాటతో పాటు ఇంకొక లాస్ట్ క్లూ మీ అందరికి ఇవ్వబోతున్నాను. టైం ఎక్కువ లేదు కాబట్టి త్వర త్వరగా చక్కచక్కగా ఆలోచించి చెప్పేసేయండి. సుతిమెత్తని అమ్మాయి బోలెడు ముత్యాలు దాగి ఉన్నాయి, ఈ ఫుడ్ ఐటమ్ ఏమిటి? సుతిమెత్తని అమ్మాయి బోలెడు ముత్యాలు దాగి ఉన్నాయి, ఏ తినే పదార్థము?

0: అధికారం సినిమా నుంచి మీరు విన్నారు ఈ పాట. అండ్ ఇంకాస్త కూడా పాట ఉంది, అది కూడా వినిపించేసాను కాసేపట్లో. కాకపోతే ఇందాక అడిగిన క్లూ కి ఆన్సర్ మనకి అనిల్ కుమార్ గారు చెప్పేశారు. సుతిమెత్తని అమ్మాయి బోలెడు ముత్యాలు దాగి ఉన్నాయి అంటే బెండకాయ, బెండకాయ. అలాగే దానికంటే ముందర తోటలో గిన్నె బోర్లించి ఉంది అని చెప్పాను కదా, అది ఎవ్వరూ చెప్పలేకపోయారు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. దాట్ ఈస్ పుట్టగొడుగు మష్రూమ్. తోటలో గిన్నె బోర్లించి ఉంది. అండ్ చిన్ననాటి అల్లర్లు ఇవాళ చాలా మంది షేర్ చేసుకున్నారు. ఐఎమ్ ష్యూర్ అలా చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక ముసిముసి చిలిపి నవ్వు తప్పకుండా మొహంలో వచ్చే ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో అంటే యాక్టివ్ గా ఉన్నప్పుడు అల్లర్లు మనకు కొంచెం బాధ వేసాయి, అమ్మ కొంచెం చెప్పదవ వేసినా బాధ వేసినా. కానీ వాళ్ళందరి వెనకాల ఒకటే రీజన్ ఏంటంటే మనము ఇలా పిచ్చి పనులు చేయొద్దు, లేకపోతే ఏ ప్రమాదంలో పడొద్దు అని వాళ్ళ తాపత్రయం ఉంటుంది. అందుకని వద్దు వద్దు అని చెప్పేవాళ్ళు. కానీ మనం అప్పుడు వినను వినను అని చెప్పుకుంటూ ఇలా దెబ్బలు తినేవాళ్ళం అనమాట. బట్ ఏదేమైనా తర్వాత ఆలోచిస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ మీరు మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. అలాగే ఇవాళ ఈ షో ఈ చిరుపి అల్లర్లతోటి, ఈ క్లూ తోటి, కామెడీ క్లిప్పింగ్స్ తోటి సరదా సరదాగా సాగిపోయింది. ఇప్పుడు 7 to 9 ధీరేజ్ విల్ బి హియర్ టు ఎంటర్టైన్ యూ. ధీరేజ్, ద కౌన్సిల్ ఇస్ ఆల్ యువర్స్. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం. బై బై.
1: థాంక్యూ అక్క.

0: listening to Radio Suripi 107.9 FM HD3. Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every
3: అన్ని పెట్టుకున్నానరా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Shepard sir, what you'd like to order?
8: Baya, any specials me lagara?
7: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special tali, bisibelaba, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus stem, aamki paneer tikka, which amikava parata.
8: Endu bro, gandhi yeppino, and specials matram ayadina.
7: Inga unnai, chappantara, meed eppadina authentic vegetarian, jain or vegan food create chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Vegan Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service card.
9: అయ్యా అందరికి నమస్కారం. నా పేరు ధీరజ్. నేను యూజువల్లీ వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటాను అన్నమాట. ఎవరైతే కొత్తగా ట్యూన్ ఇన్ అయినరో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి కదా. సో నేను ఏమేమి మాట్లాడతానంటే, నా షోలో ఫన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటినీ మన పౌరాణైతిక నోడు జరిగేట్లే పురాణైతిహాసాల లోపల ఫెయిత్ అనే ఒక ఎలిమెంట్ ఉంటారు కదా, దానికి లింక్ చేస్తూ ఉంటానమాట. అండ్ మీరు అడగొచ్చు, అరే ఎట్లాంటి షో వింటారా అని అంటే, బేసికలీ జనాలు మూడు రకాలు. ఒకడేమో వెంకటేశ్వర వైన్స్కి వెళ్ళేటోడు, రెండోడేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళేటోడు, మూడోటోడేమో అటు కాకుండా ఇటు కాకుండా చౌరస్తాల కోసం ఛాయ్ తాగేటాడు. సో బేసికలీ నాలంటాడు. సో ఈ మూడు రకాల జనాలకు కేటర్ అయ్యేటట్టు కంటెంట్ ని వేసుకొని వచ్చి, అంటే నేను పుస్తకాలు, ప్రవచనాలు, ఆల్లీలు, పెద్దోళ్ళు అండ్ బిట్లా, ఐ మీన్ బిట్లా ఇన్ ది సెన్స్ సినిమాలు అక్కడిక్కడిక్కడక్కడ చూసి నేర్చుకుని ఇట్లా ఒక స్మూతీ లెక్క మిక్స్ కొట్టి మాట్లాడమే నా షో అనమాట. అంతే సింపుల్. సో ఇవాళ నేనేం మాట్లాడదామని అనుకుంటుండే అంటే, నేను రీసెంట్ గా ఒక పుస్తకం తెప్పించుకున్నా, కంచి కామకోటి పరమాచార్యుల వారి వైభవం అని. అంటే బేసికలీ ఆయన లైఫ్ హిస్టరీ ఆర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇన్ హిస్ లైఫ్ అదంతా ఉండే. దాంట్లో వన్ ఆఫ్ ది పాయింట్ విచ్ హీ మెన్షన్డ్ ఈస్, గుర్తుకు లేదు, ఒక రెండు నిమిషాలు,